ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 29వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం మే నెల 19వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ప్రభాత ప్రసారం ప్రారంభం. ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినొచ్చు. నిలయంలో సమయం 5:56 నిమిషాలు 22 సెకండ్లు. శ్రోతలకు నమస్సులతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం. భారతమాత నీకిదే వందనమమ్మ బృందగానం. వంగర పార్థసారథి గారి రచన సంగీతం. శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 వస్తోంది. కొంచెంసేపట్లో అఖిల భారత ఆంగ్ల వార్తా ప్రసారం టెలి నుండి రిలీజ్.

0: శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి సుప్రభాతం విన్నారు భక్తిరంజన్లో. మీరు ఇంతవరకు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజోష్యుల గౌరీ శంకర శాస్త్రి.
1: క్షమాగుణం. అనునిత్యం జీవితాన్ని ఆనందమయంగా గడపాలి అనుకుంటే ఏ విధమైన ఆందోళనలు పొందకూడదు. ఎదురైన కష్టాలని కాలగమనంలో భరించగలగాలి. అనుకున్న ఆశలు నెరవేరకపోయినా, కోరికలు తీరకపోయినా మానవుడు పాటించవలసిన గొప్ప గుణమే క్షమాగుణం. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతివిభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అనే భగవద్గీత వాక్యం ఇచ్చే గొప్ప సందేశం ఏమిటి అంటే, క్షమాగుణం లేనివాళ్ళు పతనం కావడం తథ్యం. ఎటువంటి సమయంలోనైనా కూడా, ఎలాంటి సందర్భమైనప్పటికీ, ఎంతటి సంఘటనలు ఎదురైనా, ఏ పరిస్థితుల్లోనూ క్షమాగుణాన్ని విడిచిపెట్టకూడదు. అట్టి క్షమా శాంత స్వభావం కలవారే మహనీయులవుతారని త్యాగయ్య గారు శాంతము లేక సౌఖ్యము లేదు అని పలికారు. బాధలను భరిస్తున్నప్పుడు విచారాన్ని గాని, ఆ బాధలకు కారకులైన వారిపై ద్వేషం గాని పొందకూడదు. జీవన గమనంలో తారసపడే అనేక సందర్భాల్లో తొందరపాటు తగ్గించుకోవాలి. అలాగే ఇతరులతో సరిపోల్చుకోవడం కూడా మానివేయాలి. ధనం, రూపం, హోదా వంటి విషయాల్లో ఉన్నతులను చూసి అసహనం కూడదు. అలాగే ఓరిమి వహిస్తేనే సర్వత్రా మేలు కలుగుతుంది. తలచిన పనులు సకాలంలో నెరవేరకపోయినా కొంత నిదానం వహించి క్షమతో సాధించడమే వివేకం. సహనం కలిగిన వాళ్లకి అన్ని కార్యాల్లోనూ విజయమే సిద్ధిస్తుంది. తన శాంతమే తనకు రక్ష అని సుమతి శతకంలో బద్దెన వచించారు. ఈ విషయంలో భర్తృహరి కూడా క్షాంతిశ్చేత్ కవచేన కిం అనడం గొప్ప విషయం. ఎందుకంటే క్షమాగుణం కలవాళ్లకి ఓర్పు నేర్పు సాధ్యమవుతాయి. అటువంటి వారికి దేహరక్షణ కోసం కవచమే అక్కర్లేదు. కోపం కలిగినప్పుడు వెనువెంటనే క్షమాగుణం అంతరించిపోతుంది. తమకు కలిగిన క్రోధాన్ని మరుక్షణమే నిగ్రహించుకుని క్షమ పొందడం ఉత్తముల స్వభావం. 1-2 గంటల కాలంలో కోపం విడిచి క్షమ సాధించడం మధ్యముల లక్షణం. ప్రతీ చిన్న సంఘటనకి క్షమ కోల్పోయి కోపాన్ని పొందేవారు అధములు అని ఆర్యోక్తి. ఎంతో తపశక్తి కలిగిన మహర్షులు కూడా క్షమను వదిలి కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంసారులే ఉండి కూడా ఆశలకి, ఆపేక్షలకి, వ్యామోహాలకి లొంగని మహాత్ములు కొందరు క్షమాగుణంతో అలరారి కీర్తిని ఆర్జించారు. సుదీర్ఘమైన తపస్సు చేసి దివ్యశక్తిని ఆర్జించిన ఆ విశ్వామిత్రుని దగ్గరికి ఒక కురూపి వచ్చాడు.

తాను సూర్యవంశీయుడునని తన పేరు త్రిశంకుడని చెబుతూ తన శాపానికి కారణం కూడా తెలియజేశాడు. బొందితో స్వర్గానికి వెళ్లాలనే తన కోరికని వశిష్ఠుడు నిరాకరించడమే కాక తనను కురూపిగా మారమని శపించినట్టు ఆ రాజు చెప్పడంతో క్షమాగుణం కోల్పోయిన విశ్వామిత్రుడు అతని కోసం తన తపశ్శక్తి అంతటినీ ధారపోశాడు. శరీరంతో సహా త్రిశంకుని స్వర్గానికి పంపాలని ప్రయత్నించాడు. ఏ పనిని అసాధ్యం అని వశిష్ఠుడు పలికాడో దాన్ని సుసాధ్యం చెయ్యాలి అనుకున్నాడు. కాని అతని ప్రయత్నాన్ని దేవేంద్రుడు అడ్డుకున్నాడు. మరొకసారి క్షమాగుణం కోల్పోయిన విశ్వామిత్రుడు ఆ త్రిశంకుడు స్వర్గం నుండి దేవేంద్రునిచే వెడలగొట్టబడి భూమివైపు పడుతుంటే భూమియాకాశాల మధ్యలో కొత్తగా మరో స్వర్గం నిర్మించాడు. ఇలా క్షమ పోగొట్టుకున్న విశ్వామిత్రుడి తపోబలం వ్యర్థమైంది. తపస్సు చేయడం ద్వారా దైవాన్ని దర్శించాలనే భావంతో ధర్మవ్యాధుడు అనే ఒక మహర్షి చెట్టు కింద కూర్చొని ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. తీరా అతని తలపై ఒక పక్షి రెట్ట

0: స్వర్గానికి పంపాలని ప్రయత్నించాడు. ఏ పనిని అసాధ్యం అని వశిష్ఠుడు పలికాడో దాన్ని సుసాధ్యం చెయ్యాలి అనుకున్నాడు. కాని అతని ప్రయత్నాన్ని దేవేంద్రుడు అడ్డుకున్నాడు. మరొకసారి క్షమాగుణం కోల్పోయిన విశ్వామిత్రుడు, ఆ త్రిశంకుడు స్వర్గం నుండి దేవేంద్రునిచే వెడలగొట్టబడి భూమివైపు పడుతుంటే భూమియాకాశాల మధ్యలో కొత్తగా మరో స్వర్గం నిర్మించాడు. ఇలా క్షమ పోగొట్టుకున్న విశ్వామిత్రుడి తపోబలం వ్యర్థమైంది. తపస్సు చేయడం ద్వారా దైవాన్ని దర్శించాలనే భావంతో ధర్మవ్యాధుడు అనే ఒక మహర్షి చెట్టు కింద కూర్చుని ఏకాగ్రతతో తపస్సు చేస్తున్నాడు. తీరా అతని తలపై ఒక పక్షి రెట్టవేయగానే తపోభంగమై క్షమ నశించి ఆగ్రహవేశాలు కట్టలు తెంచుకొని తీవ్రమైన తపోబలంతో ఆ చెట్టు మీద ఉన్న పక్షిని తన కంటి మంటకు దగ్ధం చేశాడు. ఇక పాండవుల మనవడైన పరీక్షిత్ మహారాజుకు కూడా అరణ్యంలో వేటాడుతున్నప్పుడు బాగా దాహం వేస్తే దగ్గరలో ఉన్న ముని ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తపోదీక్షలో ఉన్న మహర్షిని నీళ్లు అడిగాడు. కాని ఆ ఋషి తదేక ధ్యానంలో ఉండడం చేత పరీక్షిత్తుకు బదులు పలకలే. వెనువెంటనే క్షమ నశించిపోయిన పరీక్షిత్తుకి ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుని చచ్చిన పాముని ఆ ఋషి మెడలో వేసి వెళ్ళిపోయాడు. తద్వారా ఆ ఋషి యొక్క కొడుకు చేత శపించబడి మరణానికి కారకుడయ్యాడు. వారం రోజులపాటు తనకీ తన శిష్యులకి భిక్ష లభించలేదనే కోపంతో వేదవ్యాస మహర్షి అంతటి మహనీయుడే క్షమ విడిచి కాశీని శపించబోయాడు. శివునిచే కాశీ నుండి వెడలగొట్టబడ్డాడు. ఇలా అనవసరమైన ఆందోళనలు అలజడులు విడిచిపెట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని సద్భావనలు పెంపొందించుకున్నట్టు వల్ల శాంతస్వభావం క్షమాగుణం సాధ్యమవుతుంది. స్వస్తి.
1: సర్వజోష్యుల గౌరీశంకర శాస్త్రి గారి వ్యాఖ్యానంతో చింతన విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

వ్యవసాయదారులుగా మనము విత్తనం తెచ్చుకోవటం, పంట సాగు చేయటం, కోత కోసుకోవటం, అమ్ముకోవటం, ఇది మనం ఎప్పుడు చేసేటువంటి పనే. కాకపోతే కాలం మారే కొద్దీ మరి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. ఖర్చులు తగ్గట్టు మనం ఆదాయం సంపాదించగలిగితేనే మనము జీవనం సులువుగా సుఖంగా గడపడానికి అవకాశం ఉంటుంది. మరి పెరుగుతున్నటువంటి ఈ పంట ఖర్చులు, అలాగే ఇంటి ఖర్చులు, ఈ రెండింటిని తట్టుకోవాలి మనం. దానికి తగ్గట్టుగా మనం ఆదాయం సంపాదించాలి. ఈ క్రమంలోనే మనము గతంలో దిగుబడి వచ్చినటువంటి ధాన్యాన్ని కానీ పప్పుల్ని కానీ వెంటనే అమ్ముకోకుండా కాస్త నిల్వ చేసుకొని సరైన ధర మార్కెట్లోకి వచ్చిన తర్వాత మనం అమ్ముకుంటే మంచిదని చెప్పేసి మరి పంట ఉత్పత్తుల్ని నిల్వ చేసుకునేదానికి ఎక్కువగా ప్రోత్సహించేవాళ్ళు. దానిలో భాగంగానే మనకి గ్రామీణ గోడౌన్లు కూడా వచ్చినాయి. దానికి నబార్డు వాళ్ళు సహకారం కూడా ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పటికీ కూడా అవకాశం ఉంది, కానీ పరిస్థితులు ఇంకా మారుతూ ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము వచ్చినటువంటి పంట ఉత్పత్తిని సరాసరి అమ్మకుండా వెంటనే ధాన్యం లేదా ఇతర ఉత్పత్తుల్ని నిల్వ చేసుకొని మనం మార్కెట్లో ధర వచ్చినప్పుడు అమ్ముకోవటం ఒకటి, దాంతో పాటుగా మనం ఇప్పుడు మార్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంది అంటే, పంట ఉత్పత్తిని సరాసరి ఉన్న ఫలంగా అదే రూపంలో అమ్మటం కాదు, గ్రామంలోనే దానిని మార్పిడి చేసి మార్కెట్లో ఏ ఉత్పత్తికైతే విలువ ఉంటుందో ఆ ఉత్పత్తిగా మార్చి మనం గనక అమ్ముకోగలిగితే రైతుగా మనకి నికర లాభం బాగా పెరుగుతుంది అనేది ఇప్పుడున్నటువంటి మాట. ముఖ్యంగా మనకున్నటువంటి సన్న చిన్నకారు రైతు కుటుంబాల్లో మరి ఖర్చులు పెట్టాలంటే కాస్త కష్టం. పంట ఖర్చుకే అప్పులు తెచ్చుకొని పెడుతున్నటువంటి ఈ సమయంలో మళ్ళీ పంట అయిపోయిన తర్వాత నిల్వ చేసుకోవాలి, నిల్వ చేసుకున్నటువంటి ధాన్యాన్ని కానీ ఇతర వ్యవసాయ ఉత్పత్తులను కానీ మార్పిడి చేయాలి, అంటే విలువాధారిత ఉత్పత్తులుగా మార్చాలి. దానంతటికీ ఖర్చు ఎక్కువ అవుతుంది.

0: అనేటువంటి భయం మనకు వస్తుంది. నిజమే. అయినప్పటికీ కూడా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను తట్టుకోవాలి అంటే రైతుగా మనం కాస్త ఎక్కువ నికర లాభాన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి, దానికి ఉన్నటువంటి మార్గాలు ఏమిటి అనేది వెతుక్కోవాలి. వ్యక్తిగతంగా మనం ఒక్కొక్కళ్ళం అలా చేయాలంటే కష్టమేం కావచ్చు, కానీ కొంతమంది కలిసి ఇలా ఆలోచన చేయటం మటుకు మంచిది. ఈ మధ్యకాలంలో రైతు ఉత్పత్తి సంఘాలు పెట్టే ఉద్దేశం కూడా అదే. కాకపోతే అన్ని చోట్ల అన్ని గ్రామాల్లో అన్ని పంటలకి రైతు ఉత్పత్తి సంఘాలు సాధ్యం కాకపోవచ్చు. వస్తే మంచిదే అప్పటి వరకన్నా, లేకపోతే వీలు కాకపోయినా విడిగా ఏ రైతులు ఆ రైతులు కొంతమంది కలిసి మనము ఈ విలువాధారిత ఉత్పత్తులను తయారు చేయటం మొదలుపెట్టుకోవాలి. ఏ పంట అయినా సరే ఆ పంట సంబంధించిన ఉత్పత్తులు ఏవి మార్కెట్లో మంచి ధర వస్తున్నాయి అనేది ఆలోచించుకొని చూసుకొని గమనించుకొని మార్కెట్లోకి వెళ్ళి సర్వే చేసుకొని వాటిని మనమే గ్రామంలో ఎందుకు సిద్ధం చేయకూడదు. ఉదాహరణకి వడ్లు తీసుకున్నాం, వడ్లను సరాసరి అమ్మడం కాకుండా మనమే బియ్యంగా మార్చి అమ్మటం ఒకటి, అదేవిధంగా మనము ఈ రవ్వగా చేసి అమ్మటం ఒకటి, అలాగే మనము మరమరాలు చేసి అమ్మటం ఒకటి, అటుకులు చేసి అమ్మటం ఒకటి, ఇలా ఉదాహరణకి కొన్ని చెప్తున్నా, పిండి చేసి అమ్మటం ఒకటి. అంతేకాకుండా ఈ వరి ఉత్పత్తుల నుంచి తయారు చేసేటువంటి వివిధ తినుబండారాలు కూడా మనం సిద్ధం చేసి ప్యాకెట్ చేసి అమ్మటం ఇంకొకటి. ఇలా మార్గాలైతే చాలా ఉన్నాయి. కాకపోతే ఆ మార్గాల్ని మన గ్రామ స్థాయిలో ఏ విధంగా చేసుకోవాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, దానికి మరి ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి అనేది కూడా అవగాహన ఉండాలి. ఒక విషయం గమనించాలి, మనం చదువుకున్న పిల్లలు వ్యవసాయం చేయటం లేదు అనుకుంటున్నాం మనం ఈ మధ్యకాలంలో. వ్యవసాయం అంటే ఏమిటి అనుకుంటాం మనము? భూమి దున్నటం, విత్తనం వేయటం, సాగు చేయటం, మందులు కొట్టడం, పంట కోత కోయటం, అమ్ముకోవటం. కానీ అదే కాదు. పంట నుంచి వచ్చినటువంటి ఉత్పత్తులను కూడా తిరిగి మళ్ళీ ప్రజలందరూ వాడే రూపంలోకి మార్చి అలా అమ్మటం కూడా మన బాధ్యతే, అది కూడా రైతు బాధ్యతే అని అనుకున్నప్పుడు మన పిల్లలు కూడా గ్రామంలోనే ఉండి ఒక చిన్న పరిశ్రమలాగా అభివృద్ధి చేసుకొని వాళ్ళు 4 పైసలు వెనకేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మన పిల్లలకు అలవాటు చేయాలి. ఒక్కసారి మీరు ఈ గ్రామంలో మరి 10వ తరగతో ఇంటర్మీడియటో డిగ్రీయో చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థుల్ని లేకపోతే ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని ఒక్కసారి మీరు గమనిస్తే వాళ్ళకి ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళు ఈ పనులన్నీ చేయలేరా? అదిగాక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న మిల్లులు వస్తున్నాయి. గ్రామస్థాయిలోనే 4, 5, 10 మిల్లులు పెట్టుకొని మరి మనకి వడ్లు వస్తాయి, మినుములు వస్తాయి, పెసలు వస్తాయి, కందులు వస్తాయి, ఇలానే ఇతర రకాలైనటువంటి పంట ఉత్పత్తులు చాలా వస్తాయి. వాటి అన్నిటినీ కూడా సరాసరి మరి వినియోగదారులు ఏ విధంగా అయితే వాడుకుంటారో ఆ రూపంలోకి మార్చుకోవటానికి ఇప్పుడు మనకి చిన్న చిన్న మిల్లులు చాలా లభ్యమవుతున్నాయి, తక్కువ ఖర్చులు లభ్యమవుతున్నాయి. వీటిని ఒక రైతు సంఘాలుగానో లేకపోతే స్వయం సహాయక సంఘాలుగానో మారి దాని ద్వారా మరి బ్యాంకు నుంచి రుణం తీసుకొని వాటిని కొనుక్కొని ఆ మిల్లుల ద్వారా ఈ మన ఉత్పత్తుల్ని మన గ్రామంలోనే అమ్ముకోకుండా పంట ఉత్పత్తుల్ని వాటిని మార్చేసి మినపగుండ్లు గానో లేకపోతే పెసరపప్పు గానో లేకపోతే కందిపప్పు గానో మనం అమ్ముకున్నట్లయితే చాలా ధర వస్తుంది. ఇక్కడ వచ్చేటువంటి లాభం బాగా పెరుగుతుంది మనకి. కాకపోతే ఒక రైతు ఇద్దరు రైతులు విడివిడిగా చేయలేరు కాబట్టి ఎవరైతే కలిసి ఎంతమంది అయితే చేయగలరో అంతమంది కలిసి చిన్న చిన్న మిల్లులు పెట్టుకొని చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రామాలన్నీ కూడా ప్రాసెసింగ్ యూనిట్లుగా మారటానికి అవకాశం. ఇది ఒకళ్ళిద్దరు ఆలోచన కాదు. ఇప్పుడు విజ్ఞానవంతులైనటువంటి మరి భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి అంశం.
1: రాగల 24 గంటల వరకు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లా ప్రాంతాలు, యానాం ప్రాంతపు రైతులకు, మత్స్యకారులకు వాతావరణ సూచన ప్రత్యేకంగా ఏం లేదు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకితభావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్టంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న యువ సంఘం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నిన్న పాల్గొన్నారు. విజయవాడలోని లోక్భవన్ దర్బార్ హాల్లో మహారాష్టకు చెందిన విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన మహారాష్ట విద్యార్థులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ మహారాష్ట రాష్ట్రాలకు శతాబ్దాల చారిత్రక అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి సాంప్రదాయాలు, నదులు, వాణిజ్య మార్గాలు రెండు రాష్ట్రాల ప్రజలను అనుసంధానించాయని తెలిపారు. దేశంలో పెట్టుబడి గమ్యస్థానాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తోందని గవర్నర్ ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రోగ్రామ్ పేర్స్ ఎవ్రీ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ విత్ అనదర్ అండ్ సీక్స్ టు నర్చర్ ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ హెరిటేజ్ ట్రెడిషన్స్ ఆర్ట్స్ అండ్ కల్చర్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ద పేరింగ్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ ప్రొఫౌండ్లీ మీనింగ్ఫుల్. అవర్ టూ స్టేట్స్ షేర్ సెంచురీస్ ఆఫ్ హిస్టరీ, ఏ హిస్టరీ ఆఫ్ ఇంటెలెక్చువల్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద షేర్డ్ డివోషనల్ ట్రెడిషన్స్ ఆఫ్ రివర్స్ అండ్ ట్రేడ్ రూట్స్ దట్ కనెక్టెడ్ అవర్ పీపుల్స్ లాంగ్ బిఫోర్ మోడర్న్ బార్డర్స్ వేర్ డ్రాన్.
0: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అమరావతి నుంచి తుమ్మలపెంటకు చేరుకుని ముఖ్యమంత్రి ముందుగా లబ్దిదారుల కుటుంబాలతో సమావేశమవుతారు. అనంతరం ప్రజావేదికలో నిర్వహించే సభలో పాల్గొని మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మత్స్యకారుల సేవలో పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 130,796 మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం మొత్తం 262 కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేస్తుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సంక్షేమం, అభివృద్ది, సుపరిపాలన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి రాష్ట సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి జిల్లాల కలెక్టర్లు, అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందితో నిన్న దృశ్య మాధ్యమ విధానంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుపరిపాలనకు ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ఆదర్శంగా ఉండాలని అన్నారు. డేటా సాంకేతికత ఆధారంగా క్షేత్రస్థాయి పరిస్థితులపై హెచ్చరిక వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఆరోగ్యం, వ్యవసాయం, గనుల రవాణా వంటి అంశాలు

0: ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచాలని, అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ పనితీరును మరింత పారదర్శకంగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతి ప్రజలకు స్పష్టంగా తెలిసేలా ప్రత్యేక పబ్లిక్ డాష్బోర్డును రూపొందించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న గ్రీన్ షాప్ విధానాన్ని రాష్ట వ్యాప్తంగా విస్తరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై జరిగిన సమీక్షా వివరాలను మంత్రి నిన్న పాత్రికేయులకు వెల్లడించారు. 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. వెలిగొండ, హంద్రీ నీవా, వంశధార తదితర ప్రాజెక్టులకు కూడా గడువులు ఖరారు చేశామని మంత్రి పేర్కొంటూ,
1: రేపు భవిష్యత్తులో ఒక 36 ప్రాజెక్టులు, అంటే మన కలెక్టర్స్ మీటింగ్ లో ఒక 25 ప్రాజెక్టుల వరకు ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. ఆ 25 ప్రాజెక్టులకి ఇంకొక అదనంగా 11 ప్రాజెక్టులు కూడా ఈ రివ్యూస్ లో ఐడెంటిఫై చేసి 36 ప్రాజెక్టులను కూడా మరి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా పూర్తి చేయడానికి, అంటే ప్రాజెక్టుని ఐడెంటిఫై చేయడం, ఐడెంటిఫై చేసినటువంటి ప్రాజెక్టుని ఫౌండేషన్ ఎప్పుడు వేయాలి, ఏ నెలలో, ఏ నెల, ఏ సంవత్సరంలో కంప్లీట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజలకు అధికారులు అంకితభావంతో సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. హైదరాబాద్లో శిక్షణ పొందుతున్న 44 మంది గ్రూప్1 ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు లోక్భవన్లో నిన్న గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ప్రతి నిర్ణయంలో ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని సూచించారు. పదవి అనేది కేవలం అధికారం మాత్రమే కాకుండా ఒక బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. రాష్ట అభివృద్ది, సమాజ పురోగతికి కట్టుబడి పనిచేయాలని అధికారులకు గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో 2,75,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి నిన్న ప్రారంభించారు. శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించే భక్తులకు పటిష్టమైన పోలీసు భద్రత కల్పిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇవ్వడంతో పాటు వాళ్ళ భద్రతను కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ పర్యవేక్షణ కానీ టెంపుల్లో ఉన్న సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకుని శివరాత్రి లాంటి పర్వదిన టైంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు.
0: దేశంలో ప్రధాన అంతర్గత భద్రతా సమస్యలైన నక్సలిజం, తీవ్రవాదరహిత సమాజాన్ని నిర్మించడమే కేంద్ర ప్రభుత్వ సంకల్పమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం జగదల్పూర్లో నిర్వహించిన కార్యక్రమంలో వామపక్ష తీవ్రవాదంపై చేసిన పోరాటంలో విశేష సేవలు అందించిన తెలంగాణ డీజీపీ సివి ఆనంద్, మాజీ డీజీపీ రాష్ట భద్రతా సలహాదారు బి శివధర్ రెడ్డి, డీజీపీ ఆపరేషన్స్ అనిల్ కుమార్, మల్కాజ్గిరి కమిషనర్ సుమతితో పాటు పలువురు అధికారులను అమిత్ షా నిన్న సన్మానించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, నక్సలిజాన్ని అణచివేయడంలో తెలంగాణ పోలీసులు కీలక పాత్ర పోషించారని హోంమంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్ న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ భాగస్వామిగా నిలబెట్టడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్, యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు, తదుపరి తరం న్యూక్లియర్ సాంకేతికతలకు భారత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇంజనీరింగ్ ప్రతిభ, తయారీ సామర్థ్యం, పోర్టులు, లాజిస్టిక్స్ సదుపాయాలతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాయలసీమ

0: కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజులు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని, వడగాలులు కూడా వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి సంప్రదాయాలు, నదులు ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రాలను అనుసంధానించాయని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించే మత్స్యకారుల సేవలో ఈరోజు పాల్గొంటారు. అధికారులు అంకిత భావంతో ప్రజలకు సేవలు అందించాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సూచించారు. రాష్ట్రంలోని 36 నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః కృష్ణప్రసాదోపాధ్యాయః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే భారత నార్వే వ్యాపార అనుసంధాన శిఖర సమ్మేళనే భాగం అగృహణాత్. శిఖర సమ్మేళనం యువరాజః హకోన్, నార్వే దేశస్య ప్రధానమంత్రి జోనాస్ గహర్ స్టోరే ఇత్యేతావపి భాగం అగృహణతాం. శిఖర సమ్మేళనం సంబోధయన్ ప్రధానమంత్రి మోదీ TEPA ఇత్యుక్తే టేపా వ్యాపార ఆర్థిక సహభాగిత్వ సమవాయ ప్రవేశం ఇతి విషయే ద్వైపాక్షిక వ్యాపారస్య నివేశస్య చ వృద్ధేః ప్రశంసాం అకరోత్. TEPA ఇత్యస్య అంతర్గతం 100 బిలియన్ US డాలర్ ఇత్యస్య నివేశలక్ష్యం సాధయితుం ఉభయపక్షయోః హితధారకాః ప్రయతంతే ఇతి సః అధోరేఖితవాన్. పరిణామతః భారతే 10 లక్షాః ఉద్యోగాః కల్పితాః భవేయుః ఇత్యపి మన్యతే. సహ భారతస్య ప్రబలం ఊర్ధ్వగామి వికాసపథం, జనసాంఖ్యకీయ లాభాంశం, ప్రతిభాశాలినః మహత్వాకాంక్షాయుక్తాశ్చ యువకాః, దృఢ వ్యవసాయ అభ్యాసాః, నివేశక అనుకూల వినియామక సంరచన, ప్రతిస్పర్ధాత్మక సంఘవాదస్య భావంచ అధోరేఖితవాన్. సహ భారతే నీల అర్థవ్యవస్థ, నౌకాయాన నిర్మాణం, హరిత పరివర్తనం, పునర్నవీకరణీయ ఊర్జా, స్వాస్థ్యతంత్రజ్ఞానం, మహత్వపూర్ణాని ఖనిజాని ఆదిభిస్ సహ నవోద్యోగాదిషు ప్రముఖ క్షేత్రేషు నార్వే దేశస్య అధిక నివేశం ప్రోత్సాహితవాన్. శిఖర సమ్మేళనే భారతీయానాం నార్వే దేశస్య చ ఉద్యోగ విశేషాణాం సంస్థానాం చ మధ్యె అనేకాః వ్యాపార సంధయః హస్తాక్షరితాః. రక్షామంత్రి రాజ్నాథ్ సింహః ఆపరేషన్ సింధూర్ ఇతీదం భారతస్య సుదృఢస్య ఆత్మవిశ్వాసయుక్తస్య సమర్థ రాష్ట్రరూపేణ చ పరివర్తనస్య ప్రమాణం ఇతి వర్ణితవాన్. హ్యః హనోయ్ నగరె భారతీయ ప్రవాసినః సంబోధయన్ శ్రీ సింహవర్యః దృఢరూపేణ అవదత్ యత్ యద్యపి భారతం ప్రథమ ఉపయోగ నిషేధ నీతిం ప్రతి ప్రతిబద్ధః అస్తి, తథాపి సః పరమాణుభీత్యా వశీభూతః న భవిష్యతి, తథా చ శత్రోః కస్యాపి దుస్సాహస్య దృఢతయా ప్రతీకారం కర్తుం సజ్జః అస్తి. సః ప్రధానమంత్రిణః నరేంద్ర మోదీవర్యస్య నేతృత్వే ప్రాప్తాయాః అభూతపూర్వస్య ప్రగత్యాః కారణాత్ అంతారాష్ట్రీయస్తరే భారతస్య వర్ధమానం ఔన్నత్యం ఉద్ఘాటితవాన్. కేంద్రీయ స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా థాయిలాండ్, ఈరాన్, నీదర్లాండ్, స్వీడన్, మారిషస్ దేశానాం ప్రతినిధిభిః సమకక్షైశ్చ సహ ఉచ్చస్తరీయ ద్వైపాక్షిక మేళనం కృతవాన్. జినేవానగరే ఏషా సభా అభవత్. సామాజిక ప్రసార మాధ్యమే శ్రీ నడ్డా అవదత్ యత్ చర్చాసు డిజిటల్ స్వాస్థ్యం, ఔషధ నిర్మాణం, సార్వజనిక స్వాస్థ్య వ్యవస్థాః, సార్వత్రిక స్వాస్థ్య వ్యాప్తించ ప్రవర్ధయితుం సహకార్యం సుదృఢం కర్తుం కేంద్రితం ఆసీదితి. న్యాయాధీశేన యశవంతవర్మణా సంబద్ధానాం ఆరోపాణాం అన్వేషణం కుర్వతీ న్యాయాధీశాన్వేషణసమితిః హ్యః లోక్సభాయాః అధ్యక్షం ఓమ బిర్లాం ప్రతి సంసదర్భవనె స్వస్య ప్రతివేదనం సమర్పితవతీ. స్వాస్థ్య అధికారిణః మన్యంతే యత్ కాంగో లోక్తాంత్రిక గణరాజ్యే ఈబోలా ప్రకోపః

0: कतिपयसप्ताहपूर्वम् आरब्धः इति. अधुना मृतानां संख्या अष्टादशोत्तरैकशतं यावत् सम्भूय इतोपि वर्धते. सर्वकारः अन्तर्जालमाध्यमेन प्रचलितम् एतद् अभियोगं निष्कासयत् यत् मन्दिरस्य स्वर्णसञ्चयस्य विनिमयरूपेण सर्वकारः देवालयानां कृते स्वर्णबन्धपत्राणि निर्गमिष्यति इति. प्रेस् इन्फर्मेशन् ब्यूरो इत्यस्य द फैक्ट चेक यूनिट इत्युक्ते PIB इत्यनेन उक्तं यत् एतत् प्रतिपादनं मिथ्या अस्ति इति. प्रियाः श्रोतारः, अन्ते क्रीडावार्तायाम्. IPL इति क्रिकेट क्रीडायां सनराइजर्स हैदराबाद दलं आतिथेय चेन्नई सुपर किंग्स इति दलं गतरात्रौ पञ्चस्तोभैः पराजित्य प्ले ऑफ इति स्थानं प्राप्तवत्. चेन्नई सुपर किंग्स इत्यनेन निर्धारितस्य 81% लक्ष्यस्य अनुसरणं कुर्वता सनराइजर्स हैदराबाद इत्यनेन 21 कन्दुकक्षेपणचक्रेषु एव लक्ष्यम् अतिक्रामितम् इति वार्ताः.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:05 జాతీయ వార్తలు తెలుగులో, 7:15 కొనసాగుతున్న ఉదయ సమీరాల్లో భాగంగా నేటి మాట వరల్డ్ ఫెయిర్ ప్లేట్ డే, నీలం సంజీవరెడ్డి గారి జయంతి, గాయని త్యాగశీలి బెంగళూరు నాగరత్నమ్మ గారి వర్ధంతి. 90 ఆకాశవాణి, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారితో ఆకాశవాణి అనుబంధవాణి. 90 ఆకాశవాణి గురించి డాక్టర్ జి ప్రభాకర్ గారి ప్రసంగం. భక్తి సంగీతం శ్రీమతి పి ప్రియంవద బృందం నామ సంకీర్తనలు. టి బ్రహ్మజరావు గారు వయలిన్, పి సురేష్ గారు మృదంగం. పుష్పాంజలి. నంద్యాల జిల్లా సమాచార లేఖ బి శేఖర్ గారు అందిస్తారు. 8:30 కర్ణాటక సంగీత కార్యక్రమం. కుమారి యవటూరి కృష్ణశ్రుతి గానం, హెచ్ రామ్ చరణ్ వయలిన్, సుసరాపు సుబ్రహ్మణ్యం గారు మృదంగం. పాటల బల్లకి 8:59, 10:00 పుట్టబర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ఢిల్లీ. 10:30 90 ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ఋతు సంకేతం, విరియాలక్ష్మీపతి గారి రచన సంగీతం, డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ నిర్వహణ, శ్రీ విష్ణుభట్ల ముకుంద శర్మ. మధురిమ 11:00, NCERT 11:30, సంధ్యారాగం 12:40, ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి జరిపిన పరిచయ కార్యక్రమం. మహిళావాణి 1:35, ప్రపంచ ప్రఖ్యాత సంగ్రహాలయాలు, వ్యాఖ్యాత్రి శ్రీమతి డివి మానస్. రంగస్థలలో 2:31 గయోపాఖ్యాన నాటకంలో కృష్ణపాత్ర సిహెచ్ కృష్ణ గారి అభినయం, హార్మోనియం శ్రీ ముంతాలక్ష్మణరావు. యువవాణితో సాయంత్రం 5:02 ప్రసారం మొదలు. మా పదం మీ భావం 5:30, సాయం సమీరం 6:30, లలిత సంగీతం ఎస్ ధనుంజయ్ గారి గానం. 90 ఆకాశవాణి, ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో అనుబంధవాణిని అందిస్తారు. అదే శీర్షికన 7:15 డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారి అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం ఆవదాల వలస వారు ఆకాశవాణితో అనుబంధవాణి ఉంటుంది. ఖరీఫ్ పచ్చిరొట్ట పంటల సాగు గురించి డాక్టర్ జి గౌరీ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లి వారు అందించే సమాచారం. 90 ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో 8:15 హరికథా గానం ఈ రాత్రి 10:00. ఇవి ఈనాటి ప్రసార ముఖ్యాంశాలు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్ నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్కు చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లోలో జరిగిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హకాన్, ఆ దేశ ప్రధానమంత్రి జోనాస్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, వాణిజ్యం ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని అభినందించారు. టెఫా ఒప్పందం కింద నిర్దేశించుకున్న 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలన్నారు.
1: యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ కి సాథ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగూ కియా. యే యూనిక్ ఆర్ స్పెషల్ అగ్రిమెంట్ హమారే బీచ్ టాలెంట్ టెక్నాలజీ ఆర్ మ్యూచువల్ ట్రస్ట్ కా అగ్రిమెంట్ హై. ఇసి అగ్రిమెంట్ కి మాధ్యమ్ సే ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై.
0: భారతదేశ బలమైన ఆర్థిక వృద్ధి పదం, జనాభా ప్రయోజనాలు, ప్రతిభావంతులైన ఆశయాలు కల యువత, పటిష్టమైన వ్యాపార పద్ధతులు, పెట్టుబడిదారులకు అనుకూలమైన నియంత్రణ విధానాలు పోటీ స్ఫూర్తిని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. బ్లూ ఎకానమీ, షిప్ బిల్డింగ్, గ్రీన్ ట్రాన్సిషన్, పునరుత్పాదక ఇంధనం, హెల్త్ టెక్, క్రిటికల్ మినరల్స్, స్టార్టప్ల వంటి కీలక రంగాల్లో భారతదేశంలో మరిన్ని నార్వే పెట్టుబడులను మోదీ ప్రోత్సహించారు. ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం ఒక బలమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యం గల దేశంగా రూపాంతరం చెందడానికి నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హనోయ్లో నిన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మంత్రి, అణ్వాయుధాలను మొదట ప్రయోగించకూడదనే విధానానికి భారతదేశం కట్టుబడి ఉన్నప్పటికీ శత్రువుల అణు బెదిరింపులకు లొంగబోదని, ఎలాంటి దుశ్చర్యలకైనా గట్టిగా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దేశం ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ప్రపంచ శాంతి, ఉమ్మడి వృద్ధి,

0: ఎస్ కోసం భారతదేశంతో భాగస్వామ్యం వహించాలని ఆయన అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. అలాగే మాతృభూమి నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించాలని అక్కడి ప్రవాస భారతీయులను కోరారు. జెనీవాలో జరుగుతున్న 79వ ప్రపంచ ఆరోగ్య సదస్సు సందర్భంగా థాయిలాండ్, ఇరాన్, నెదర్లాండ్స్, స్వీడన్, మారిషస్ దేశాల మంత్రులు, ప్రతినిధులతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఉన్నతస్థాయి ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ చర్చల్లో డిజిటల్ హెల్త్, ఫార్మాసూటికల్స్, పటిష్టమైన ప్రజా ఆరోగ్య వ్యవస్థలు, సార్వత్రిక ఆరోగ్య రక్షణను పెంపొందించడంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు నడ్డా సామాజిక మాధ్యమ వేదిక ద్వారా తెలియజేశారు. ప్రపంచ ఆరోగ్య సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని పునరుద్ఘాటిస్తూ మంత్రి, అందరికీ అందుబాటులో ఉండే సమానమైన ఆరోగ్య సంరక్షణ అందించాలనే ఉమ్మడి లక్ష్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ ద్వైపాక్షిక చర్చలు, ఆవిష్కరణలు, ఆరోగ్య రక్షణ సామర్థ్యాల పెంపు, ప్రజారోగ్య సన్నద్ధతలో భాగస్వామ్యాలను మరింత బలోపేతం చేశాయి. స్విట్జర్లాండ్లో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో పాల్గొనేందుకు నడ్డా అక్కడ పర్యటిస్తున్నారు. ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1 పరీక్షలకు సెట్ ఏ ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్మీడియట్ బోర్డు తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా ధనివారి వద్ద ముంబై అహ్మదాబాద్ జాతీయ రహదారిపై నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పెళ్లి బృందంతో వెళుతున్న ఒక ట్రక్కు కంటైనర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఆ ట్రక్కులో 100 మందికి పైగా ప్రయాణిస్తుండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. గాయపడిన వారికి కాసా సబ్ డిస్ట్రిక్ట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం, మితిమీరిన వేగం, ఇరుకైన రోడ్డు, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధితుల కుటుంబాలకు మహారాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమం ద్వారా ప్రార్థించారు. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్లో ఇంధనం, ఎరువుల నిల్వలు పుష్కలంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని, పుకార్ల వల్ల కొన్ని చోట్ల ఆందోళనకర కొనుగోళ్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గత 4 రోజుల్లో 1.72 కోట్ల సిలిండర్లు పంపిణీ చేసినట్టు పేర్కొన్నారు.
1: 1.72 crore LPG cylinders have been delivered against the booking of 1.69 crore request. Regarding American waiver on Russia, I will like to emphasize that we have been purchasing from Russia earlier and before waiver also, during waiver also and now also. So it is basically the commercial sense which should be there for us to purchase. There is no shortage of crude. Enough crude has been tied up. This whatever waiver or no waiver, it will not affect our supplies and all efforts have been taken to that effect.
0: IPL క్రికెట్ లో భాగంగా నిన్న రాత్రి చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు చేరుకుంది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. సన్ రైజర్స్ హైదరాబాద్ 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించిన ఇషాన్ కిషన్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 16 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. అదేవిధంగా గుజరాత్ టైటన్స్ కూడా 16 పాయింట్లతో నాకౌట్ రేస్లోకి ప్రవేశించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే 18 పాయింట్లతో ప్లేఆఫ్స్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇదిలా ఉండగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 జరిగే మ్యాచ్

మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వడగాల్పులు, ఉక్కపోతా ఉండవచ్చని, ఢిల్లీలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మరోవైపు కేరళ, అండమాన్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళను తాకనున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత భారత్, నార్వే దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల్లో సాధించిన వృద్ధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. భారత్ ప్రస్తుతం సెమీకండక్టర్ రంగంలో వేగంగా దూసుకుపోతోందని, ఇది కేవలం సాంకేతిక పురోగతి మాత్రమే కాకుండా ఒక నవభారత్ విజయగాథ అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాలు.

0: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింప చేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఉదయ సమీరాల గారి క్రమానికి స్వరాహ్వానం. ముందుగా నేటి మాట.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: నేటి మాట తొలి అంశం, వరల్డ్ ఫెయిర్ ప్లే డే.

ప్రపంచ ఫెయిర్ ట్రేడ్ దినోత్సవం ప్రతి ఏడాది మే నెల ఈ తేదీన జరుపుకుంటారు. ఫెయిర్ ట్రేడ్, ఎథికల్ బిజినెస్, ఫార్మర్ వెల్ఫేర్, సస్టైనబుల్ డెవలప్మెంట్, సోషల్ జస్టిస్, ఇవి యథాతథంగా ఉండేటటువంటి అనుసరణీయ సూత్రాలు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం పట్ల అవగాహన కల్పించడానికి నిర్వహిస్తారు. రైతులు, చిన్న ఉత్పత్తిదారులకు న్యాయమైన ధరలు అందించడం ద్వారా సమానమైన లక్ష్యంతో ఉద్యమం కొనసాగుతుంది. చాలామంది రైతులు, కార్మికులు కష్టానికి తగిన ప్రతిఫలం పొందకుండా జీవిస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న రైతులు మార్కెట్ అసమానతలు, మధ్యవర్తుల దోపిడీ, తక్కువ ధరల కారణంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నివారణకి ఫెయిర్ ట్రేడ్ ఉద్యమం ఒక ఆశా కిరణంగా మారింది. వరల్డ్ ఫెయిర్ ట్రేడ్ డే కేవలం వ్యాపార విధానం గురించి మాత్రమే కాదు, మానవ హక్కుల, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమానత్వం మీద ప్రపంచానికి అవగాహన కల్పించే ఒక ముఖ్యమైన రోజు అది ఈరోజు. నీలం సంజీవరెడ్డి గారి జయంతి రోజు. భారత రాజకీయ నాయకుల్లో అగ్రేసరుడు. 1977 నుండి 82 వరకు భారత రాష్ట్రపతిగా సేవలు అందించారు. రాజకీయ జీవితం ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం ద్వారా ప్రారంభమైంది. తర్వాత స్వతంత్ర భారతదేశంలో చాలా ముఖ్య పదవులు చేపట్టారు. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, 2 సార్లు లోక్సభ స్పీకర్గా, కేంద్ర మంత్రిగా పనిచేశారు నీలం సంజీవరెడ్డి గారు. అనంతపురం జిల్లా ఇల్లూరు వారి పుట్టిల్లు. అడయార్లో పాఠశాల విద్య పూర్తి చేసి అనంతపురం ప్రభుత్వ కళాశాలలో చేరారు. చదువు మధ్యలో వదిలి భారత స్వాతంత్ర ఉద్యమంలోకి దూకారు. మద్రాసు శాసనసభకు 1946, 1977 జనతా పార్టీ అభ్యర్థిగా, 82 జైల్ సింగ్ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. అంతవరకు కూడా ఆయనే. అనంతపురంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి విశ్రాంతి జీవితం గడిపారు. విద్యార్థిగా, అలాగే స్వాతంత్రోద్యమకర్తగా రాజకీయ జీవితం, ప్రముఖుల దగ్గర అనుభవాలు గడించి పరిపాలనలో వాటిని ప్రవేశపెట్టి గౌరవ న్యాయశాస్త్ర డాక్టర్ బిరుదు తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆయనకి ప్రదానం చేసింది. నీలం సంజీవరెడ్డి గారు 1996 జూన్ 1 83వ ఏట పరమపదించారు. నేటి మాటలో 2వ అంశం, '51వ సంవత్సరపు తిరువయ్యారు వారి త్యాగరాజ బ్రహ్మోత్సవ సభ ఒక స్మరణిక వేసింది. అందులో 12వ పుటలో ఒక ఉద్వేగభరిత అంశం మనల్ని ఆలోచింపజేస్తుంది. ఆ పోగొట్టాలు తెలియజెప్పిన విదుషీమణి బెంగళూరు నాగరత్నమ్మ గారు. అసామాన్య చతురి ధీమతి, అణితర సాధ్యమైన కళారంగ విప్లవ చైతన్యమూర్తి, కోవిదులను మెప్పించిన సంగీత సాహిత్య సమ్మిళిత నాట్య శాస్త్ర కోమలీ రత్నం బెంగళూరు నాగరత్నం. తన 73వ ఏట రాసిన ఆ వ్యాసంలో సహాయ నిరాకరణ తదాదిగా గల నిరసనోద్యమాలకు కారణులైన బ్రిటిష్ కూటనీతిని మాటల వేటకత్తితో తరిగేస్తూ, సుమారు 300 ఏళ్లకి పూర్వం ఇంగ్లండ్ నుండి ఈస్టిండియా కంపెనీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు, మత్తు పానీయాలు ఇతర ప్రలోభాలు చూపించి స్థానిక పాలకులను లొంగదీసుకున్నారు, వాళ్ళ వేషభాషలు తిండి అలవాట్ల మోజులో పడేసి మన అమూల్యమైన మణిమాణిక్యాలు కొల్లగొట్టుకుపోయారు, వాటి బదులు చౌకపారు గాజు పాత్రలు, సిగరెట్లు, ఇతర మాదక ద్రవ్యాలు, రకరకాల పనికిమాలిన బిస్కెట్లు ఇచ్చి మన వాళ్లను బానిసలను చేసి వాళ్లతో పాపాలు చేయించారు అనేటి బ్రిటిష్ పాలకులను దుమ్మెత్తిపోసిన విదుషీమణి బెంగళూరు నాగరత్నమ్మ గారు. విదుషీమణి ఎలా? ఆమె పేరు వినని వారెవరూ ఉండరు. కర్ణాటక సంగీతంలో ఆసక్తి ఉన్నవారికి మరీను, ఎందరో మహానుభావులు అందరికీ వందనములు అన్న త్యాగరాజస్వామి వారి పంచరత్నకృతి, శ్రీరాగాకృతి, స్త్రీరాగ ఆకృతి బెంగళూరు నాగరత్నమ్మగా పరిచయం. దాదాపు 125 ఇంకా కొన్నేళ్ల

ముందు దక్షిణ భారతదేశంలో పుట్టి విద్యాసుందరి అన్న పేరుకి సార్థక్యం చేకూర్చిన నాగరత్నమ్మ సాక్షాత్ శారదా స్వరూపిణి, లలిత కళలకు కాణాచి, భరతనాట్య శాస్త్రీయ కర్ణాటక సంగీత కవిత్వాల ఆమెకు కరతలా మలకాలు. భోగినిగా జీవితం ఆరంభమై రాగిణిగా మారి విరాగిణి అయి చివరకు యోగినిగా ముగిసింది. ఏనాతి నీ రీతినెంతో భక్తి జలంగ వ్రాయించె జయధాటి రమకోటి, ఏనారి నీదారి నెలమి విద్వచ్ఛ్రేణి తనియించె నెరమిచ్చి ధనములిచ్చి అని ముద్దుపడని రాసిన రాధికా సాంత్వనంలో ఇప్పుడు చెప్పుకున్న ఈ పద్యం నాగరత్నమ్మ గారు కూడా వర్తిస్తుంది. ముఖ్యంగా ఆనాటి రాజకీయ సాంఘిక చరిత్రలో ఒక పుటను తన కోసం అట్టే పెట్టుకున్న నారీమణి బెంగళూరు నాగరత్నమ్మ గారు. ఆనాటి రాజకీయ సాంఘిక చరిత్ర వాగ్గేయకారులైన త్యాగరాజస్వామి వారి పేరుతో ముడివేయబడింది. అది విడదీయలేని బ్రహ్మముడి త్యాగబ్రహ్మముడి. త్యాగరాజస్వామికి భక్తులు అర్పించే వారందరూ బెంగళూరు నాగరత్నమ్మ గారు కూడా శ్రద్ధాంజలులు అర్పిస్తారు. బేలూరు శిలా బాలిక నాట్యంలో ఆమె, సంగీతంలో పరుగులు తీసే వరద కావేరి, కవితాహృదయంలో పారిజాత కుసుమం, స్వాభిమానంలో ఝాన్సీ లక్ష్మీబాయి, స్త్రీ స్వేచ్ఛావాదంలో ఈనాటి అమ్మలకు మూలపుటమ్మ. జీవితం చాలా కాలం నుండి ఆమెని ఎలా తిప్పినా ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. సంస్కృతాంధ్రాలు క్షుణ్ణంగా, కన్నడం హాయిగా, ఆటలు మాటలు పాటలు కూడా నేర్చుకుని నాగరత్నమ్మ తల్లి పుట్టులక్ష్మమ్మ అలాగే తదితరుల సహాయంతో సంగీత నాట్యాభ్యాసం చేసి గురువు కృష్ణస్వామి భాగవతార్, త్యాగరాజ ఆప్త శిష్యుడైన వాలాజీపేట వెంకటరమణ భాగవతార్ కొడుకు అయిన శిష్యురాలిగా స్వీకరించారు బెంగళూరు నాగరత్నమ్మని. 1892 నవరాత్రి ఉత్సవంలో రంగప్రవేశం చేసి ఆస్తిపాస్తులు సంపాదించిన సర్వస్వం సంగీతానికి నాట్యానికి ధారబూసి తన దగ్గర ఉన్న ఒక స్త్రీ తనను మోసం చేసి ఆస్తిని కాజేద్దామనుకుంటే బీరువా దగ్గరికి తీసుకెళ్ళి ఏం కావాలో కోరుకొని స్వచ్ఛందంగా వదిలి ధ్యానేక తత్పరయ్యై త్యాగరాజస్వామి వారికి తన జీవితాన్ని ఆద్యంతము అంకితం చేసి కలలో త్యాగయ్య ప్రభావంతో ఆస్తి సర్వస్వాన్ని సమాజానికి వదిలేసి తిరువయ్యారు సమాధి జీర్ణోద్ధరణకు తనూచే వందనమునరించిన మహామణి మహామనీషి బెంగళూరు నాగరత్నమ్మ.

త్యాగరాజ కీర్తనల్ని సాధన చేసి అద్భుతంగా పాడి ఆకర్షించడమే కాదు, అంతరార్థాన్ని గ్రహించి అందులో సన్యాసభావాన్ని స్వీకరించి సర్వస్వం త్యాగ చేయగలిగే కొందరే మహానుభావుల్లో అగ్రశ్రేణిలో నిలబడ్డ బెంగళూరు నాగరత్నమ్మ గారు తన సొంత ధనాన్ని నగలను త్యాగరాజస్వామి వారి సమాధి ఉన్న చోట ముళ్ళు కంపలు అన్నీ బాగు చేయించి గుళ్ళు గోడలు కట్టించి త్యాగయ్య పాత్రధారణ చేసిన నాగయ్య గారు ఒక సత్రమును కట్టిస్తే బెంగళూరు నాగరత్నమ్మ గారు ఒక మంటపం పాకశాల 1938లో నిర్మించారు. అక్టోబర్ 27, 1921 పునాది రాయి నాటి జనవరి 7, 1925 గుడి కుంభాభిషేకం జరిగింది. ఆరాధన, త్యాగరాజస్వామి నిరంతరం ధ్యానించడం, ఇలా మే 19, 1952 నాడు త్యాగరాజస్వామి వారిని తలుచుకుంటూ లలిత కళారాధనలో వెలిగిన చిరు దివ్యగా మలగిపోక నిలిచిపోయి మన గుండె గుడి గూటులో ఈనాటికి కూడా సఫలీకృతమైన సర్వస్వ త్యాగ ఫలిత యత్నం బెంగళూరు నాగరత్నం అన్నట్టుగా ఆమె కీర్తి ఎప్పటికీ తేజరిల్లుతూనే ఉంటుంది. త్యాగరాజస్వామి వారి సాహిత్యంలాగే సంగీతంలాగే ఈ రాగానికి ఆరోహణే కానీ అవరోహణ లేదు.

0: నేటి మాట విశేషాలు విన్నారు. 90 ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధ వాణి అందిస్తున్నారు.
1: అది 1991 ఆగస్టు నెలలో నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా ఆకాశవాణి దిశలో పదవీ బాధ్యతలు స్వీకరించాను. నాకు ఈ కేంద్రంతో దాదాపుగా 1 సంవత్సరాల అనుబంధం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు, అనుభూతులు. ఎంతో మంది దిగ్గజులైన సాహితీ, నాటక, సంగీత మూర్తుల సహచర్యం కేంద్రం ద్వారా లభించింది. శ్రీ ఏవి రామారావు, ఏవి ఆనంద్, చింతా సూర్యనారాయణ, రామసూరి, కేఎస్ చంద్రశేఖర్, మధుసూదన్ లాంటి ఎంతో మంది ప్రముఖులతో కలిసి ప్రయాణించే అవకాశం నాకు దక్కింది. 4 జిల్లాల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో సాహితీకారుల పరిచయ భాగ్యం కలిగింది. వారి ద్వారా నేను ఎంతో స్ఫూర్తి పొందగలిగాను. నా ఈ ప్రయాణంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నాకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే గతంలో వచ్చిన జగద్గురు శంకర, ఉపనిషత్ కథలు, ఓహెంద్రి కథలు, కథా మీ సేవలో విపత్తుల నిర్వహణపై ధారావాహిక, 100 ఏళ్ల తెలుగు కథా ప్రయాణం, వివిధ రచయితల ప్రసంగ కదంబం, 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఉద్యమ నేపథ్యంలో కవిత్వం, 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, విమర్శ, పాట, జానపదం, తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, మహాభారత ప్రసంగ వాహిని, 18 పర్వాలు లాంటి కార్యక్రమాలు నా నిర్వహణలో రూపుదిద్దుకున్నాయి. అలాగే కీర్తిశేషులు వినుకొండ నాగరాజు గారి ఊపిరోదున్న నవల్ని నాటకంగా రూపొందించినందుకు ఆకాశవాణి వార్షిక అవార్డు, అలాగే శ్రీమతి గీ ప్రతిమ గంగజాతర కథని రేడియో నాటక రూపొందించినందుకు జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకంగా ఆకాశవాణి యాన్యువల్ అవార్డు లభించడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటిసారి విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రీట్ రివ్యూ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమ నిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించడం నా వృత్తి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకాలు. అలాగే ఎంతో మంది మాజీ భారత ప్రధానమంత్రుల, రాష్ట్రపతుల ప్రత్యక్ష ప్రసార బాధ్యతలు, గోదావరి పుష్కరాల ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణ, తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన ఘోర తుఫాను, ఆ విపత్కర సమయంలో బాధ్యతలతో ముఖాముఖి, ఇలా ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో శ్రోతలందరికీ నా శుభాభివందనాలు.
0: తొంభై ఏళ్ల ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి ఆకాశవాణితో వారి అనుబంధవాణి విన్నారు. ఇదే శీర్షికన ఇప్పుడు డాక్టర్ జి ప్రభాకర్ గారి అంతర్వాణి.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ జి ప్రభాకర్. నేను బై ప్రొఫెషన్ డెర్మటాలజిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఇన్ హెచ్ఐవి మెడిసిన్. నా ప్రొఫెషన్తో పాటు నాకు ఆనందాన్ని ఇచ్చే విషయం ఏమిటంటే, నా జీవితం అంతా కూడా నేను సంగీత పోషణకి, నాటకాల పోషణకి, కళారంగానికి నేను అంకితమయ్యాను అన్నమాట. దీనికంతా అవకాశం ఎలా వచ్చిందంటే, నేను పుట్టింది పెరిగింది చెన్నై నగరంలో, మద్రాస్ నగరం అనేవారు అప్పుడు. మాకు అప్పుడు చిన్నతనం నుంచి కూడా మాకు చెన్నైలో మద్రాసు ఆల్ ఇండియా రేడియోతోటి నాకు రమారమి 30 సంవత్సరాల అనుబంధం. 1960 సంవత్సరంలో నాకు 6 ఏళ్ల వయసులో నేను అప్పుడు బాలానందం అని చెప్పి ఆట విడుపు అని పిల్లల కార్యక్రమం ఉండేది. ఆ కార్యక్రమానికి పిల్లలు అందరం కూడా చిన్నప్పటి నుంచి ప్రతి ఆదివారం నాడు ఆల్ ఇండియా రేడియోలో అద్భుతమైనటువంటి పిల్లల కార్యక్రమం 45 నిమిషాల నుంచి 1 గంట దాకా జరిగేదన్నమాట. ఆ కార్యక్రమాన్ని శ్రీ జ్ఞాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు అని చెప్పి, రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని చెప్పి వారిని పిలిచేవారు అన్నమాట. వారు బాలానందాన్ని స్థాపించి ఆ బాలానందం ఎంతో పెరిగేలాగా, మాలాంటి పిల్లలు 200 మంది ఆ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసేలాగా వారు చక్కటి కార్యక్రమాలను రూపొందించేవారు అన్నమాట. తర్వాత హైదరాబాద్ స్టేషన్కి జ్ఞాపతి రాఘవరావు గారు, కామేశ్వరి గారు వాళ్ళిద్దరూ హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారనమాట. తర్వాత అప్పుడు రేడియో తాతయ్య గారు అని కూడా ఉండేవారు అన్నమాట. వారి అసలు పేరు ఏమిటంటే మల్లంపల్లి సోమశేఖర శర్మ. ఇద్దరు పేరు వినే ఉంటారు, గొప్ప చారిత్రాత్మకమైనటువంటి వ్యక్తి. మల్లంపల్లి సోమశేఖర శర్మ గారి తమ్ముడు మల్లంపల్లి ఉమామహేశ్వర గారు ఆల్ ఇండియా రేడియోలో

అనౌన్సర్గా పనిచేసేవారు అన్నమాట. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా రేడియో స్టాఫ్ అందరూ కూడా పిల్లల కార్యక్రమం అంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపించి మమ్మల్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దారన్నమాట. ఆ రోజుల్లో నేను ఆల్ ఇండియా రేడియోతోటి నా సహవాసం ఉన్నప్పుడు అన్నమాట, మల్లంపల్లి ఉమామహేశ్వరరావు గారు ఏమో రేడియో తాతయ్య గారుగా ఉండేవారు, అలాగే రామకృష్ణ గారు అని చెప్పి వారిని చిన్న పేరు ఏంటంటే మమ్ములం అని పిలిచేవారు అన్నమాట. రేడియో అన్నయ్యగా వారు ఉండేవారు అన్నమాట. తర్వాత ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియోకి డిప్యూటీ డైరెక్టర్గా ప్రఖ్యాత సినీ రచయిత శ్రీ దాశరథి కృష్ణమాచార్య గారు అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవారు. వారిని కూడా మేము రేడియో అన్నయ్య అని చెప్పి పిలిచేవాళ్ళం అన్నమాట. ఆ రోజుల్లో శ్రీ గొల్లపూడి మారుతీరావు గారు తర్వాత చాలా ప్రఖ్యాత నటులు అయ్యారు. గొల్లపూడి మారుతీరావు గారు డ్రామా ప్రోగ్రామ్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. ఆ రోజు ఆ పరిచయాలు ఆ ఆత్మీయతలు మాకు జీవితాంతం మాతో పాటే అది పయనిస్తున్నాయి అన్నమాట. వీరందరూ కూడా ఉత్తరాలకేమో ఉత్తరాల అక్కయ్య అని చెప్పి

గొల్లపూడి మారుతీరావు గారు డ్రామా ప్రోగ్రామ్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉండేవారు. ఆ రోజు ఆ పరిచయాలు, ఆ ఆత్మీయతలు మాకు జీవితాంతం మాతో పాటే అది పయనిస్తున్నాయన్నమాట. వీరందరూ కూడా ఉత్తరాలకేమో ఉత్తరాల అక్కయ్య అని చెప్పి, ఎంవి రమణమ్మ గారు అని చెప్పి ఆవిడ ఉత్తరాల అక్కయ్య అని పిలిచేవారు. తర్వాత వారు విశాఖపట్నం స్టేషన్కి కూడా డైరెక్టర్గా వచ్చి ఇక్కడ పనిచేశారనమాట. తర్వాత వారిని నేను ఇక్కడే వైజాగ్లో ఈ స్టేషన్లోనే కలవటం కూడా జరిగిందనమాట. ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే మహా ప్రముఖులందరూ కూడా అప్పుడు ఆల్ ఇండియా రేడియోకు వచ్చేవారు, అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించేవారు. అలాగే పిల్లల కార్యక్రమాలతో ప్రారంభించిన నా జీవితం, తర్వాత నేను ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో అయ్యి రమారమై 171 నాటకాలలో యాక్ట్ చేశాను నేను. ఆ రోజుల్లో ఆల్ ఇండియా రేడియో నాటకాలన్నా ఆల్ ఇండియా రేడియో అంటేనే అంత గౌరవము, అంత ప్రాముఖ్యత ఉండేది. ఎందుకంటే అప్పుడు టెలివిజన్ అనేది లేదు. టెలివిజన్ 1976 సంవత్సరం ప్రారంభమైంది అనమాట. అందువల్ల ఏమిటంటే అందరూ రేడియో ఆన్ చేసుకొని రేడియో దగ్గరే కూర్చొని ఆనందమైన కార్యక్రమాలు వినేవారు. పొద్దుట మాకు బాగా గుర్తు చిన్నప్పుడు సూక్తి ముక్తావళి అని చెప్పి కార్యక్రమంతో కార్యక్రమాలు స్టార్ట్ అయ్యేవి. దాని తర్వాత భక్తి రంజన కార్యక్రమం అన్నమాట. ఉషశ్రీ గారిని ఉండేవారు. ఉషశ్రీ గారేమో సూక్తి ముక్తావళి కార్యక్రమాన్ని నిర్వహించేవారు. తర్వాత భక్తి రంజన కార్యక్రమం. అప్పుడు ప్రముఖులు చాలామంది భక్తి సంగీతాన్ని పాడి అద్భుతమైనటువంటి కార్యక్రమాలను అందించేవారు అన్నమాట. ముఖ్యంగా శ్రీరంగం గోపాలరత్నం గారు, తర్వాత ఏమో మల్లాది సూరిబాబు గారు, తర్వాత ఓలేటి వెంకటేశ్వర్లు గారు, వీళ్ళందరూ అప్పుడు హేమహేమీలు అనమాట. కానీ మేమందరం పిల్లలు పెద్దలు అందరూ కూడా అది యూజ్ టు గ్లూ టు ది రేడియో. ఆ కార్యక్రమాలన్నీ చాలా పాపులర్ అయ్యేవి అనమాట. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని అందరం వినేవాళ్ళం. మధ్యాహ్నం 12:30 కార్మికుల కార్యక్రమం అని చెప్పి ప్రత్యేకంగా ఫోకస్ ఓన్లీ ఆన్ ద ఇండస్ట్రియల్ ఫోర్స్, వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పి, అది కూడా టైమింగ్ ఎంత బాగా 12:30 అంటే డ్యూరింగ్ ద లంచ్ అవర్ ఆ లేబర్ ఫోర్స్ అంతా కూడా ఆ కార్యక్రమాన్ని విని చాలా వారి జీవితానికి కావలసిన అంశాలంతా నేర్చుకుందుకు అనుగుణంగా కార్మికుల కార్యక్రమం అనేది జరిగేది. ఇంకా ఎంటర్టైన్మెంట్ సంగీత కచేరీలు ఉదయం పూట జరుగుతూ ఉండేవి, మధ్యాహ్నం సాయంత్రం పూట కూడా. ముఖ్యంగా నాటకాలు మధ్యాహ్నం 2:00 వాళ్ళు ట్రాన్స్మిట్ చేసేవాళ్ళు. నేను కూడా ఏమిటంటే చిన్నప్పటి నుంచి నాకు ప్రముఖులు అప్పుడు గొప్ప సినిమా తారలు అందరూ కూడా ఆర్ఎండి రేడియో నాటకాలకు వచ్చేవారు. నేను వాటన్నిటిని కూడా అపురూపంగా ఫొటోస్ తీసి నా దగ్గర దాచుకున్నాను అనమాట, పూర్వపు అనుభూతులను తిరిగి తిరిగి పొందడానికి. ఆ రోజుల్లో సావిత్రి గారితో అప్పుడు 12 చిన్నక్క అని ఒక నాటకం అనమాట. ఆవిడ అక్క క్యారెక్టరు, నేనేమో తమ్ముడు క్యారెక్టరు. అదేమో 10-12 అప్పుడు బ్రాడ్కాస్ట్ చేయడం జరిగింది. అలాగే సూర్యకాంతం గారు ప్రముఖ సినిమా నటి. ఆవిడ మహాదేవత లాంటి వ్యక్తి అన్నమాట. ఆవిడ ఆల్ ఇండియా రేడియోకి రికార్డింగ్కి వచ్చినప్పుడు కూడా 2 క్యారియర్ల నిండా టిఫిన్ కానీ భోజనాలు కానీ తీసుకొచ్చి రిహార్సల్ అవగానే మా అందరికీ కూడా టిఫిన్లు పెట్టి తర్వాత మేమందరం రికార్డింగ్కి వెళ్ళేవారు. అత్తగారు అల్లుడి అత్తలు అనే సీరియల్లో ఒక 12 ఆవిడ అత్తగారుగా, నేను అల్లుడిగా యాక్ట్ చేయడం జరిగింది అనమాట. తర్వాత దేవదాసు. దేవదాసు సినిమా చాలా పాపులర్ అయ్యాక దేవదాసుని మళ్ళా నాటక రూపేణా ఆల్ ఇండియా రేడియో వారు అప్పుడు బ్రాడ్కాస్ట్ చేశారు. అప్పుడు పెద్ద దేవదాసుగా జగ్గయ్య, తర్వాత ఏమో పార్వతీ రోలేమో కృష్ణకుమారి గారు. చిన్నప్పుడు దేవదాసుగా నేను నటించాను. నాతో పాటు చిన్నప్పుడు పార్వతి కింద రోజారాణి అని చెప్పి, తర్వాత తను తేనె మనసులో అనే సినిమాలలో యాక్ట్ చేయడం జరిగింది. రోజా ఏమో చిన్నప్పుడు పార్వతిగా యాక్ట్ చేశారు. పేకటి శివరాము గారు వారి క్యారెక్టర్ వారే చేశారు. నేను ఎందుకంటే ఇవన్నీ అలా మధుర స్మృతుల్లాగా నా దగ్గర ఎందుకు ఇంత దాచుకున్నానంటే, అప్పుడు ఆ నాటకానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు సినిమా నటులు కూడా. మోస్ట్ ఆఫ్ ది డ్రామాస్ కూడా దాశరథి గారు డైరెక్ట్ చేసేవారు, లేకపోతే గొల్లపూడి మారుతీరావు గారు డైరెక్ట్ చేసేవారు అనమాట. ఇలా చెప్పుకుంటే ఇప్పుడు ప్రఖ్యాత నటుడు సాయి కుమార్ ఉన్నారు. సాయి కుమార్ నాన్నగారు పిజే శర్మ గారు అని చెప్పి వారు ఆల్ ఇండియా రేడియోలో ప్రముఖ నటులు. సాయి కుమార్ మదరు కృష్ణజ్యోతి గారు కూడా ప్రఖ్యాత నటి ఆ రోజు ఆల్ ఇండియా రేడియోలో. తర్వాత ఏమో కాకరాల, తర్వాత గొల్లపూడి మారుతీరావు గారు, తర్వాత ఏమో పద్మనాభం గారు, సూర్యకాంతం గారు, కృష్ణకుమారి గారు అందరూ ఆల్ ఇండియా రేడియోకి వచ్చి చక్కగా రిహార్సల్స్లో పార్టిసిపేట్ చేసి నాటకాలు వేసుకుని వెళ్ళేవారు అనమాట. వీటితో పాటు మాకేమిటంటే అలాగే పెరిగి ఆ నాటకాలతోటి అలాగే వాళ్ళందరూ కూడా టోటలీ డెడికేటెడ్ పీపుల్ అనమాట. మాకు ఆల్ ఇండియా రేడియోలో కాంట్రాక్ట్ వచ్చిందంటే ఆ వచ్చిన రోజు నుంచి ఎంతో ఆనందించేవాళ్ళం. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పిక్నిక్ వెళ్ళినట్టుగా అనమాట, అందరం ఒక కుటుంబంలో పనిచేసేవారు. అప్పుడు కూడా మాతోటి మిగతా ప్రముఖులను కూడా మేము ఈ నాటకాల రికార్డింగ్కి వెళ్ళినప్పుడు కలిసేవాళ్ళం. మీకు వార్తలు బాగా గుర్తుండి ఉంటుంది. అప్పుడు తెలుగు వార్తలు అంటే కొత్తపల్లి సుబ్రహ్మణ్యం గారు అని చెప్పి అద్భుతమైనటువంటి వాయిస్, వారు వార్తలు చదివేవారు. అలాగే పన్యాల రంగనాథరావు గారని మరొక వార్తా విశ్లేషకరు, ఆయన కూడా వార్తలు చదివేవారు అన్నమాట. తర్వాత ఇంగ్లీష్

0: న్యూస్కు గణకొస్తే శశికుమార్ మీనన్ చదివేవారు, మెల్డెమెల్లో అని చెప్పేసి ఇంగ్లీష్ న్యూస్ చదివేవారు, గీతాంజలి అయ్యర్ అని ఉండేవారు, తర్వాత మీనా అని ఒక ఆవిడ ఉండేవారు. ఇలాగే అందరూ కూడా ఒక కుటుంబంలాగా ఆల్ ఇండియా రేడియో యూస్ టు బి ఇట్స్ యూస్ టు హౌస్ ఆల్ ది ఆర్టిస్ట్ అనమాట. వీ యూస్ టు థరోలీ ఎంజాయ్ ది టైమ్ యాజ్ వన్ ఫ్యామిలీ అనమాట. తర్వాత 1976లో టీవీ రావడం జరిగింది. టెలివిజన్ వచ్చాక అది ఫస్ట్ కార్యక్రమం టెలివిజన్లో తెలుగులో కన్నడంలో నేనే యాంకర్ చేశాను. అప్పుడు ఎందుకంటే ఆల్ ఇండియా రేడియో వాళ్ళు నన్ను రికమెండ్ చేయడం వల్ల దూరదర్శన్ కేంద్రాకి. అప్పుడు బెంగళూరులో టీవీ స్టేషన్ లేదు, 4 సెంటర్స్లో ఉండేవన్నమాట. చెన్నైలో టీవీ స్టేషన్ ఉండేది, చెన్నై నుంచి కన్నడ ప్రోగ్రామ్స్ కూడా వాళ్ళు ట్రాన్స్మిట్ చేసేవారు అనమాట. అందువల్ల ఏమిటంటే తెలుగులో తరంగిణి అన్న ప్రోగ్రాము, తర్వాత కన్నడంలో సౌరభ అన్న ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ ఒక 12 నేను యాంకర్ చేయడం జరిగిందనమాట. మరొకటి ఏమిటంటే మాకు చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ అ స్మాల్ వరల్డ్ ఇన్ మెట్రాస్ అనమాట. మేము తర్వాత అప్పుడు బాలాంతరపు నళ్ళీకాంతరావు గారు, రజనీకాంతరావు గారిని ప్రముఖులు ఉండేవారు అనమాట. బాలాంతరపు రజనీకాంతరావు గారు విజయవాడ ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్గా అనేకమైన సేవలు అందించారు. వారు ప్రఖ్యాత రచయిత. వెంకట పార్వతీశ కవులను మీరు పేరు వినే ఉంటారు. దాంట్లో వెంకట కవి గారి పిల్లలు బాలాంతరపు నళ్ళీకాంతరావు గారు, బాలాంతరపు రజనీకాంతరావు గారు. సో వాళ్ళ పిల్లలు, తర్వాత దాశరథి గారి పిల్లలు, ఆరుద్ర రామలక్ష్మి గారి పిల్లలు, తర్వాత ఇలాగ చెప్పుకుంటూ పోతే అందరూ మేమందరం ఇట్లా వస్తే స్మాల్ వర్డ్ అందరం కలిసి చదువుకోవడం, అందరం కలిసి నాటకాలు వేయడం జరిగిందనమాట. అందువల్ల టెలివిజన్ వచ్చిన తర్వాత కొంచెం ఆల్ ఇండియా రేడియోకి ప్రాముఖ్యత తగ్గింది అని అందరూ అనుకునేవారు, కానీ అది ఎప్పుడూ తగ్గలేదు. ఎప్పుడూ ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోలో వార్తలు వినేవాళ్ళు, ఆల్ ఇండియా రేడియోలో కార్యక్రమాలు చేసేవారు అనేక మంది ఉన్నారన్నమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే అప్పుడు ఆల్ ఇండియా రేడియో వారు ప్రతి నెల ఒక మ్యాగజైన్ కూడా పబ్లిష్ చేసేవారు, దాని పేరు వాణి అని అనమాట. ఆ రోజుల్లో అంటే 1970s 1980s కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేసిన ఆర్టిస్టులని, నాటకాల్లో వేసిన వారందరి ఫొటోస్ కూడా వేసేవారు. ఆ కాలంలో వాణిలో ఒక ఫోటో వచ్చిందంటే అది మా అందరికీ ఎంతో గర్వకారణంగా ఉండేది అనమాట. ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి, మధురమైన స్మృతులు. ఈరోజు నేను ఒక విషయం మీ అందరితోటి పంచుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు నేను సంఘంలో ఒక చక్కటి డాక్టర్గా, తర్వాత ఒక గౌరవనీయమైన వ్యక్తిగా, ఒక దేశభక్తుడుగా, ఒక ఉన్నతమైనటువంటి భారతీయుడుగా నన్ను తీర్చిదిద్దింది ఎవరు అంటే నా తల్లిదండ్రులతో పాటు ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో. వారిచ్చిన ప్రోత్సాహం, వారిచ్చినటువంటి ట్రైనింగు మాకు ధైర్య సాహసాలు నేర్పించింది, అభిరుచిని పెంచింది, మంచి దేశభక్తులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దింది. ఈ రోజున నేను ఒక గొప్ప నటుడుగా, ఒక టెలివిజన్లో యాంకర్గా నేను ఇన్ని రోజులు పనిచేశానంటే టు ఐ ఓ మై గ్రాటిట్యూడ్ టు ఆల్ ఇండియా రేడియో. మా గ్రూపు తరఫున, మా చిన్ననాటి బాలానందం సభ్యుల అందరి తరఫున కూడా నేను ఆకాశవాణి వారికి, ఆల్ ఇండియా రేడియో వారికి సదా కృతజ్ఞతలను అందించుకుంటున్నాను. నమస్కారం.
1: తొంభై ఏళ్ల ఆకాశవాణి గురించి డాక్టర్ జి ప్రభాకర్ గారి ప్రసంగం విన్నారు. భక్తి సంకీతం నామ సంకీర్తన, శ్రీమతి పి ప్రియంవద బృందం. గణనాయక శరణం హంసధ్వని రాగంలో తరిగొండ వెంగమాంబ కీర్తన ఆదితాళం.

శ్రీమతి పి ప్రియంవద బృందం నామసంకీర్తన గానం విన్నారు. ఉదయ సమీరాల్లో ఇప్పుడు పుష్పాంజలి ఎస్పి శైలజ బృందం గానం చేసిన గీతం జగదేక వీరుడు అతిలోక సుందర చిత్రం నుండి.

0: Testament to India's transformation into strong, confident and capable nation. Judges Inquiry Committee investigating allegations against Justice Yashwant Verma submits report to Lok Sabha Speaker Om Birla. West Bengal government allows ED to prosecute former principal of RG Corps Medical College Sandeep Ghosh for financial irregularity case. And in IPL cricket, Sunrisers Hyderabad secure playoff berth, beating Chennai Super Kings by 5 wickets. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి నంద్యాల జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ బి శేఖర్.
2: నంద్యాల జిల్లాలో పీఎం సూర్యగర్ పథకం ప్రారంభం, ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రం ప్రారంభం, స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం వంటి అంశాలతో కూడిన నంద్యాల జిల్లా సమాచార లేఖని ఇప్పుడు విందాం. వ్యాఖ్యానం నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి బిశేఖర్. బనగానపల్లె పట్టణంలోని మంచంపేటలో ఎస్సీ ఎస్టీ నిరుపేద కుటుంబాల ప్రజలకు పీఎం సూర్యగర్ పథకం ద్వారా ఉచిత సోలార్ విద్యుత్ సరఫరాకి సంబంధించిన సోలార్

మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పండుగ మొదలవుతుందని అన్నారు. తెల్లవారుజాము నుంచి అధికారులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి 4,000 నుంచి 16,000 వరకు పెన్షన్ నగదును నేరుగా అందజేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పేద ప్రజలు సంక్షేమ ధ్యేయంగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల భవనాలను రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు మెరుగైన వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, పీఎం శ్రీ పథకం ద్వారా లైబ్రరీ తరగతి గదులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులను బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆడపిల్లల చదువులకు పెద్దపీట వేస్తూ వారికి సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యను అందించేందుకు ఈ నూతన భవనాలను ఎంతగానో దోహదపడతాయని అన్నారు. నంద్యాల పట్టణంలో పొన్నాపురం కాలనీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 17 లక్షలతో నిర్మించిన బయోడెస్టర్ యంత్రాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోడెస్టర్ సౌకర్యం ద్వారా రోజుకు సుమారు 1000 కిలోల తడి చెత్తను కేవలం 24 గంటల వ్యవధిలోనే అధిక నాణ్యత గల ఎరువుగా మారుతుందని తెలిపారు. ఈ ఎరువును వ్యవసాయ భూముల్లో, పండ్ల తోటల్లో, అలాగే గృహస్థాయిలో పెంచుకునే మొక్కలకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తయారైన ఎరువులను మరింత మెరుగైన నాణ్యత పెంపొందించేందుకు సుమారు 30 రోజుల పాటు ప్రత్యేక గుంతలో నిలవ ఉంచితే అది మొట్టమొదటి పొడి రూపంలోకి మారుతుందని, అనంతరం ప్రజలకు అందుబాటులో తీసుకుని వచ్చేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. పట్టణంలో చిన్న పెద్ద హోటల్ యజమానులు తమ వద్ద ఉత్పత్తి అయ్యే తడి చెత్తను బయోడైజర్ ద్వారా కంపోస్టుగా మార్చుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. మెట్టపల్లి గ్రామంలో రైతన్నలకు మీ భూమి మీ హక్కు ద్వారా నూతనంగా పట్టదారు పాసు పుస్తకాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జాన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో రాజముద్రతో కూడిన కొత్త పట్టదారు పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేశామని, అన్నదాతలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేసి మాట నిలబెట్టుకున్నామని అన్నారు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే వాగ్దానం చేసిన మేరకు పింఛన్దారులకు 4,000 చేయడం జరిగిందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్ వంటి ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు.

0: నంద్యాల రైల్వే స్టేషన్లో గుంతకల్టు మార్కాపురం రైళ్లను పచ్చజెండా ఊపి ఎంపీ బెర్రెడి శబరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కొత్త రైలు వల్ల విద్యార్థులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. గుంతకల్లు మార్కాపురం రైలు కొత్త సేవలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటి వరకు నంద్యాల జిల్లా సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్త విశేషాలతో జూన్ నెల సమాచార లేఖలో కలుద్దాం. బిశేఖర్, నంద్యాల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
1: నంద్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ బి శేఖర్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వినడానికి ముందు ఒక ప్రకటన.
3: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం వినడానికి ముందు ఒక ప్రకటన.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం కుమారి ఐ కృష్ణశ్రుతి గారి గానం, హెచ్ రామచరణ్ గారు వయలిన్, సుసరాపు సుబ్రహ్మణ్యం గారి మృదంగం. ముందుగా గంభీరనాట రాగంలో ఉత్తుక్కాడు వెంకట సుబ్బయ్య రచన శ్రీ విఘ్నరాజం భజే తాళం ఖండచాపు.

భైరవి రాగంలో ముత్తుస్వామి దీక్షితారు రచన చింతయా మా కంద మూల కందం త్రిశ ఏక తాళం.

కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు కుమారి ఎవటూరి కృష్ణశృతి గారి గానం విన్నారు. హెచ్ రామచరణ్ గారు వైలెన్స్, సుశ్రాబ్ సుబ్రహ్మణ్యం గారు మృదంగం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం. డైల్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2727244 2727288 రెండింటికి కలిపి జతగా 0891 డైల్ చేసి మీకు కావలసిన గీతాన్ని కోరుకోవచ్చు. తొలి శ్రోత ఎవరు, తొలి పాట ఏమిటో విందాం. హలో.
2: హలో, నమస్తే సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
2: కుమారి ఫ్రమ్ గాజువాక. బాగున్నారండి?
0: బాగున్నాను. చెప్పండి, సినిమా ఏ పాట?
2: కవిత మూవీలో వీరజాజి పువ్వుల.
0: తప్పకుండా.

0: హలో,
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి నుంచి భవేష్ ప్రసాద్ అని మాట్లాడుతున్నాను.
0: నమస్కారం ప్రసాద్ గారు, చెప్పండి, ఏ సినిమా, ఏ పాట?
1: అనురాధ దాస్ నుంచి అందాల వరదు అనే పాట కావాలి.
0: తప్పకుండా వినండి.

0: హలో
1: సార్ శుభోదయం అండి.
0: శుభోదయం, నమస్కారం. మీ పేరు?
1: సార్ నాది అనకాపల్లి మల్లది నుంచి ఆళ్ళ గోవింద్ అండి.
0: గోవింద్ గారు చెప్పండి.
1: శుభోదయం. శిరస్సు సుమోస్సు పాట కావాలండి పెళ్లి పుస్తకంలో.
0: బెల్లి పుస్కల్ నుంచి ఏ పాట?
1: శిరస్సు సుమోస్సు పాట కావాలి సార్.
0: మీకేమిటి రెండు గొంతులా?
1: కాదండి ఒకటే సార్.
0: వెనక నుంచి ఇంకేదో స్వరం వినబడుతోంది. ఓహో, మీ పెళ్లి పుస్తకం.
1: అవును సార్.
0: శుభం, శ్రీకారం చుట్టుకుంటోంది పాట, వినండి.
1: ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.

0: హలో హలో,
1: శంకర్ సార్ జయంత్
0: ఆ
1: సార్
0: శంకర్ గారు నమస్కారం చెప్పండి.
1: నమస్తే నమస్తే సార్. అందాల రాశి చిత్రంలో పాట ప్రసారం చేయండి.
0: అందాల రాశిలో ఏం పాట?
1: కోయిల పిలుపే కోనకు మెరుపు.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: హలో.
5: హలో, నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
5: మా పేరు కాకి అప్పారావు, తొమ్మిడిపల్లి వారి వీధి.
4: చెప్పండి అప్పారావు గారు.
5: పాతాల పేరు నుంచి కలవరం అయ్యమలేదు.

0: హలో, పాటల పల్లకి.
1: శుభోదయం అండి.
0: శుభోదయం అండి.
1: నా పేరు అగ్రవాల్ ప్రసాద్ అండి, చిన్నంబార్ బీజ్ నుంచి మాట్లాడుతున్నానండి. నేను బ్లైండ్ అండి. నాకు మాతృదేవ భావ సినిమాలోది వేణుపై వచ్చాను.

ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం ఎలెక్యూషన్ చిత్రలేఖనం డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 741-617-9999 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 741-617-9999. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: శుభోదయం అండి. నమస్కారం. మీ పేరు
1: బాలాజీ ఫ్రమ్ హైదరాబాద్ అండి.
0: చెప్పండి. బాలాజీ గారు, ఏ సినిమా?
1: మాకు తోడు నీడా సార్, అక్క చక్కని చుక్క పాట వినిపించండి సార్.
0: సోమను బాబు గారు నటించిన తోడు నీడ.
1: అవును సార్. మేము ఫీడ్బ్యాక్ పంపించాలంటే ఏ టైంలో పంపించాలి సార్?
0: ఏదండి?
1: ఆకాశవాణికి ఫీడ్బ్యాక్ పంపించాలంటే
0: లేఖావళి లేఖావళి టు ది స్టేషన్ డైరెక్టర్, ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం, దానికైనా లేకపోతే
1: అవునండి.
0: ఈమెయిల్కైనా లేకపోతే వాట్సాప్ అయినా ప్రతి ఆదివారం మీకు ఆ వివరాలు అవన్నీ కూడా చెప్తారు. మళ్ళీ మధ్యలో కూడా చెప్తాను, తప్పకుండా మీరు పంపించవచ్చు మీ ఫీడ్బ్యాక్ పాట
1: అంటే
0: విని.

0: లో పంపించాలి సార్?
1: ఏదండి
0: ఆకాశవాణికి ఫీడ్బ్యాక్ పంపించాలంటే
1: లేఖావళి, లేఖావళి టు ది స్టేషన్ డైరెక్టర్ ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం, దానికైనా లేకపోతే
0: అవునండి.
1: ఈమెయిల్కైనా లేకపోతే వాట్సాప్ అయినా ప్రతి ఆదివారం మీకు ఆ వివరాలు అవన్నీ కూడా చెప్తారు. మళ్ళీ మధ్యలో కూడా చెప్తాం, తప్పకుండా మీరు పంపించవచ్చు మీ ఫీడ్బ్యాక్. పాట
0: అంటే ఏ
1: వినండి మీరు అడిగిన
0: ఓకే
1: పాట.
0: థ్యాంక్ యూ సార్.

0: హలో, ఫోన్ ఇన్ లైవ్.
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: మీ పేరండి?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపల్లి మాట్లాడుతున్నాను సార్.
0: ఏ సినిమా, ఏ పాట?
1: లంబాడోళ్ళ రామదాస్ మూవీ నుంచి ఈ

0: హలో,
1: సార్ గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: సార్ చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపపల్లి గ్రామం నుంచి నరేందర్ సార్. సార్ నిన్న మీరు లేఖావులు చదివిన తీరు బాగుంది సార్.
0: చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. ఇప్పుడు ఏంటి కావాలి?
1: సార్ ఈరోజు బొబ్బిలిపూలు సినిమా నుంచి ఒక పాట వినిపించాను సార్.
0: ఏ పాట?
1: తెడ్డమంటే తెడ్డమంటే అన్న పాట.

0: हेलो,
1: బో నమస్కారం అండి.
0: నమస్కారం.
1: విన్నాసంట పేరు సార్. నా హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను సార్. ఆంధ్ర కేసరి తీసుకున్నానండి. యాదమ్మ కోసం ఆ పాట కావాలి సార్.
0: తప్పకుండా ప్రకటన విన్నాక పాట విందాం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు విన్నారు. తిరిగి మరిన్ని పాటలు ఇదే ప్రసారంలో మధురిమ శీర్షికన వినొచ్చు. 11 గంటలకు పాత తెలుగు సినిమా పాటలు. సమయం 10 గంటలుగా వస్తుంది. ప్రకటించిన విషయం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలీ.
1: పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టుల అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భద్రతా సవాళ్లు, ఆధునిక యుద్ధ సాంకేతికతల అవసరం వంటి అంశాల నేపథ్యంలో భారతదేశం రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా కేంద్ర రక్షణ శాఖ పలు కీలక ప్రాజెక్టులను దేశ

0: వ్యాప్తంగా అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశ రక్షణ చరిత్రలో కీలక మలుపుగా నిలిచే అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏఎంసీఏ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అత్యాధునిక 5వ జనరేషన్ స్టెల్త్ యుద్ద విమానాల తయారీకి సంబంధించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి కేటాయించడం దేశ రక్షణ రంగంలోనే కాకుండా రాష్ట పారిశ్రామిక అభివృద్దిలో కూడా చారిత్రాత్మక ఘట్టంగా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఏఎంసీఏ ప్రాజెక్టుతో పాటు పలు కీలక రక్షణ రంగ పరిశ్రమలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయనుంది. రక్షణ పరిశోధన మరియు అభివృద్ది సంస్థ డిఆర్డీఓలో భాగమైన ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా భారత్ అత్యాధునిక యుద్ద విమానాలను స్వదేశీ సాంకేతికతతో తయారు చేసే అరుదైన దేశాల సరసన చేరనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా వంటి కొద్ది దేశాలకే పరిమితమైన ఈ సాంకేతికతను భారత్ కూడా సాధించబోతుండటం దేశ రక్షణ రంగానికి గర్వకారణంగా మారింది. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ ఇకపై కేవలం ఏపీ కాదు, అడ్వాన్స్డ్ ప్రదేశ్ అని వ్యాఖ్యానించడం సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగాల్లో దేశానికి కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఎదుగుతోందని ఆయన ప్రశంసించారు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. 15,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో అమలు కానున్న ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో భారత గగనతల భద్రతకు పుట్టపర్తి కీలక కేంద్రంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ కే ఇతిహాస్ మే ఔర్ భారత్ కే డిఫెన్స్ సెక్టర్ కే ఇతిహాస్ మే ఏక్ హిస్టారిక్ చాప్టర్ జోడ్నే జా రహా హై. ఆజ్ యహాన్ ఏక్ సాథ్ అనేక్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టేన్ లేయింగ్ హో రహీ హై. సాథియో, ఆజ్ జిస్ పుట్టా పార్థీ నామక్ జగహ్ పర్ హమ్ సభీ యహాన్ ఉపస్థిత్ హై, యహ ఆధ్యాత్మికతా, శిక్షా ఔర్ సేవా భావ్ కే లియే కేవల్ భారత్ మే హీ నహీ బల్కి సారీ దునియా భర్ మే జానా జాతా హై. శ్రీ సత్యసాయి బాబా నే శిక్షా, స్వాస్థ్య और मानव सेवा के अनेक संस्थानों के रूप में अपना जो आशीर्वाद इस नगर को दिया है वह आज भी यहाँ की प्रगति के मुख्य कारणों में से एक.
0: ఏఎంసీఏ ప్రాజెక్టులో భాగంగా అత్యాధునిక ఫైటర్ జెట్ ఇంటిగ్రేషన్ సెంటర్తో పాటు ఆధునిక ఫ్లైట్ టెస్టింగ్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. ప్రస్తుతం ప్రపంచంలో చాలా కొద్ది దేశాలకే ఇలాంటి టెస్టింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఇప్పుడు భారత్ కూడా ఆ జాబితాలో చేరడం గర్వకారణమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో భారత వైమానిక దళానికి అవసరమైన అత్యాధునిక స్టెల్త్ యుద్ద విమానాలు పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతాయని ఆయన పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ వంటి సైనిక విన్యాసాల్లో భారత రక్షణ శక్తి ప్రపంచానికి ప్రత్యక్షంగా కనిపించిందని, ఇప్పుడు ఏఎంసీఏ ప్రాజెక్టు ఆ శక్తిని మరింత పెంచబోతోందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీకరణ దిశగా తీసుకెళ్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న అనేక రక్షణ పరికరాలను ఇకపై దేశీయంగానే తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత్ సాధిస్తోందని పేర్కొన్నారు. దేశ సముద్ర తీర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు బ్లూ ఎకానమీ అభివృద్దికి కూడా ఈ ప్రాజెక్టు కీలకంగా మారనున్నాయని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో అత్యాధునిక అటానమస్ అంతర్గత జల వ్యవస్థలు, టర్ఫెడోలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. సముద్ర భద్రతకు అవసరమైన కీలక రక్షణ పరికరాలు ఇకపై స్వదేశీయంగానే ఉత్పత్తి అవుతాయని చెప్పారు. భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ ఆగ్నేయాస్త్ర ఆధ్వర్యంలో ఆధునిక ఆయుధాల తయారీ చేపట్టనున్నట్లు రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భవిష్యత్తు యుద్ద అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఆయుధ వ్యవస్థలు పుట్టపర్తిలో తయారవుతాయని చెప్పారు. 1,500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు అమలు కానుండటం దేశ రక్షణ రంగానికి కీలక ముందడుగని పేర్కొన్నారు. అలాగే HFCL సంస్థ 1,294 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక ఎలక్ట్రికల్ ఫ్యూజ్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఈ పరికరాలను ఇక్కడే పరీక్షించే సదుపాయాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. డ్రోన్ సాంకేతికత భవిష్యత్తు యుద్ద తంత్రంలో గేమ్ చేంజర్గా మారబోతోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన డ్రోన్ సిటీ ద్వారా భారత్ ప్రపంచస్థాయి డ్రోన్ తయారీ కేంద్రంగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 8 ప్రముఖ డ్రోన్ కంపెనీలు కలిసి ఓర్వకల్లో డ్రోన్ సిటీని నెలకొల్పుతున్నాయని తెలిపారు. ఇక్కడ తయారయ్యే డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యే స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వ్యవసాయం, రక్షణ, విపత్తు నిర్వహణ, పరిశ్రమల వంటి అనేక రంగాల్లో డ్రోన్ల వినియోగం వేగంగా పెరుగుతోందని, భవిష్యత్తులో డ్రోన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోందని పేర్కొన్నారు. కర్నూలును ప్రపంచ డ్రోన్ హబ్గా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాజ్నాథ్

0: इंटेल पेरू।
1: फ्यूज जो होता है वह किसी भी गोला बारूद का सबसे यह इम्पॉर्टेंट हिस्सा होता है, चाहे आर्टरी शेल हो, बम हो या कोई भी युद्ध सामग्री हो। बिना भरोसेमंद इलेक्ट्रिक फ्यूज के सब बेकार है। यहाँ बनने वाले अत्याधुनिक फ्यूज हमारी सेनाओं को ताकत देंगे और यह प्रोजेक्ट हमारी एमिनेशन मैन्युफैक्चरिंग में सेल्फ रिलायंस आत्मनिर्भरता का एक नया चैप्टर जोड़ेगा।
0: పుట్టపర్తిని దేశానికి మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ గా అభివృద్ది చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా పనిచేస్తూ రక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాయని చెప్పారు. ఈ దిశగా రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూచించినట్లు తెలిపారు. ఒకప్పుడు భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారిగా ఉండేదని, కానీ గత 10 ఏళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. గతంలో దేశంలో కేవలం 46,000 కోట్ల విలువైన ఆయుధాల తయారీ మాత్రమే జరిగేదని, ప్రస్తుతం అది 1.54 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. త్వరలోనే ఈ ఉత్పత్తి విలువ 1.75 లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ఆయుధ ఎగుమతుల్లో కూడా భారీ పెరుగుదల నమోదైందని కేంద్ర మంత్రి తెలిపారు. ఒకప్పుడు సంవత్సరానికి కేవలం 600 కోట్ల రూపాయల విలువైన ఆయుధాలే ఎగుమతి చేసేవారని, ప్రస్తుతం అది 40,000 కోట్ల స్థాయికి చేరుకుందని చెప్పారు. మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాల ఫలితంగానే ఈ పురోగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఏఎంసీఏ ప్రాజెక్టు ద్వారా తయారయ్యే 9వ తరం స్టెల్త్ యుద్ధ విమానం పుట్టపర్తి నుంచే టేకాఫ్ అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ప్రాంతీయ అభివృద్ధికి కూడా దోహదపడతాయని తెలిపారు. పాఠశాలలు, ఆసుపత్రులు, రహదారులు, టౌన్షిప్ల వంటి మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెంది మొత్తం ప్రాంతం సమగ్ర పారిశ్రామిక కేంద్రంగా మారుతుందని రాజ్నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు.
1: और इसका एक बहुत इम्पॉर्टेंट कंपोनेंट यानी कोर इंटीग्रेशन फैसिलिटी और फ्लाइट टेस्टिंग सेंटर लगभग 2000 करोड़ रुपए की लागत से यहां आंध्र प्रदेश की धरती पर स्थापित किया जा रहा है। दुनिया में ऐसी हाईटेक फ्लाइट टेस्टिंग फैसिलिटी गिनी चुनी जगहों पर ही उपलब्ध है और अब पुट्टपर्थी का नाम दुनिया के उन चुनिंदा स्थानों में शामिल होने जा रहा है जहां से 5th जनरेशन का एयरक्राफ्ट आसमान छुएगा और पुट्टपर्थी की धरती पर अब ऐसे एयरक्राफ्ट तैयार होंगे जो जंग के मैदान में पलक झपटते ही दुश्मन को नेस्त नाबूद कर देंगे।
0: కేంద్ర ప్రభుత్వం రక్షణ రంగంలో స్వదేశీకరణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న పలు ఆధునిక రక్షణ పరికరాలను ఇకపై భారత్లోనే తయారు చేయగలమని తెలిపారు. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో 480 కోట్ల రూపాయల పెట్టుబడితో ఆధునిక అటానమస్ అండర్ వాటర్ సిస్టమ్స్ టార్పెడోలు తయారవుతాయని వెల్లడించారు. దేశ రక్షణ రంగాన్ని పూర్తిగా స్వదేశీ సాంకేతికతో బలోపేతం చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రం నుంచి ఇప్పుడు రక్షణ శక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోందని వ్యాఖ్యానించారు. సత్యసాయిబాబా బోధనలు ప్రపంచ శాంతికి మార్గం చూపించగా ఇప్పుడు అదే నేలపై దేశ రక్షణకు కీలకమైన ఏఎంసీఏ ప్రాజెక్టు ప్రారంభం కావడం చారిత్రాత్మకమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కేవలం 36 రోజుల వ్యవధిలోనే ఈ భారీ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి శంకుస్థాపన దశకు తీసుకురావడం ప్రభుత్వ వేగానికి నిదర్శనమని చంద్రబాబు నాయుడు తెలిపారు. జెట్ స్పీడ్తో అనుమతులు ఇచ్చామని వ్యాఖ్యానిస్తూ కేంద్ర ప్రభుత్వం మరియు రక్షణ శాఖ పూర్తి సహకారం అందించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా 7,500 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాయలసీమలో పారిశ్రామిక విప్లవానికి ఇది నాంది పలుకుతుందని తెలిపారు.
2: పుట్టపర్తి అనగానే మనకు గుర్తొచ్చేది సత్యసాయిబాబా. ఆయన బోధనలతో విశ్వశాంతికి ఒక సందేశాన్ని అందించిన పవిత్ర పుణ్య భూమి ఈ పుట్టపర్తి అని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ రక్షణ రంగంలో కీలకమైనటువంటి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్ జెట్ ఈ రోజు ఇక్కడ ఫౌండేషన్ వేసుకోవడం బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా భావిస్తున్నా. భక్తికి మాత్రమే కాదు దేశ భద్రతకు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుందని చెప్పి మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నారు.
0: రక్షణ రంగంలో భాగంగా పుట్టపర్తిలో మాత్రమే కాకుండా కర్నూలు జిల్లా ఓర్వకల్లో డ్రోన్ సిటీ కూడా ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ యుద్ధాల్లో డ్రోన్ల ప్రాధాన్యం ప్రపంచానికి స్పష్టమైందని, భవిష్యత్తు యుద్ధ సాంకేతికతల్లో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు డ్రోన్ల వినియోగం విస్తరిస్తోందని, ఈ నేపథ్యంలో ఓర్వకల్ను దేశంలోనే ప్రముఖ డ్రోన్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. శ్రీహరికోట అంతరిక్ష శక్తి, నాగాయలంక క్షిపణి శక్తి, పుట్టపర్తి రక్షణ

0: శక్తి విశాఖ నౌకాదళ శక్తిగా రూపుదిద్దుకుంటూ మొత్తం ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ కవచంగా మారుతోందని చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాయలసీమ ప్రాంతాన్ని డిఫెన్స్, స్పేస్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ కేంద్రంగా అభివృద్ది చేస్తామని, కడప స్టీల్ ప్లాంట్, సోలార్ విండ్ పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టులతో ఈ ప్రాంతాన్ని రతనాల సీమగా మారుస్తామని తెలిపారు. కర్నూలు జిల్లాలో అభివృద్ది చెందుతున్న జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్స్ జేజీఎఫ్ భవిష్యత్తులో దేశంలోనే కీలక గోల్డ్ ప్రొడక్షన్ కేంద్రంగా మారుతోందని, గతంలో గోల్డ్ అంటే కేజీఎఫ్ అని చెప్పుకునేవారు, ఇప్పుడు గోల్డ్ అంటే జేజీఎఫ్ అని చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ఏడాది జేజీఎఫ్లో 600 కిలోల బంగారం ఉత్పత్తి కానుండగా వచ్చే ఏడాది 1500 కిలోలకు పెంచే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. బంగారం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపడంతో పాటు రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
1: ఇప్పుడు మనకు మరో గోల్డెన్ ఛాన్స్ కూడా వచ్చింది. ఒకప్పుడు గోల్డ్ అంటే కేజీఎఫ్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్. రాబోయే రోజుల్లో గోల్డ్ అంటే జేజీఎఫ్, అంటే జొన్నగిరి గోల్డ్ ఫీల్డ్ ఇప్పుడు కర్నూలులో వస్తా ఉంది. ఈ ఏడాది 600 కేజీలు తయారు చేస్తాం, 2 సంవత్సరం 1500 కేజీలు తయారవుతుంది. రానున్న రోజుల్లో గోల్డ్ తయారీకి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహక విధానాలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని వెల్లడించారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్, రిలయన్స్, బీసీపీఎల్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. గత 23 నెలల్లో 23 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించామని, వాటి ద్వారా 24 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో 7 ప్రముఖ సంస్థలు పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తం 4460 కోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి. వీటి ద్వారా సుమారు 6400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమానికి ముందు ఏర్పాటు చేసిన రక్షణ ప్రదర్శనలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ఆధునిక క్షిపణులు, టార్పెడోలు, హ్యాండ్ గ్రెనేడ్లు, అత్యాధునిక ఆయుధ నమూనాలను పరిశీలించారు. ఏఎంసీఏ యుద్ధ విమాన నమూనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మొత్తంగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఏఎంసీఏ ప్రాజెక్ట్, డ్రోన్ సిటీలు, అత్యాధునిక రక్షణ తయారీ యూనిట్లు కేవలం పారిశ్రామిక ప్రాజెక్టులు మాత్రమే కావు. ఇవి భారతదేశ రక్షణ స్వావలంబనకు, సాంకేతిక సామర్థ్యానికి, భవిష్యత్ వ్యూహాత్మక భద్రతకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో రక్షణ రంగాన్ని స్వదేశీకరణ దిశగా వేగంగా తీసుకెళ్తుండగా, దేశం దిగుమతులపై ఆధారపడే స్థితి నుంచి ప్రపంచానికి ఆయుధాలు ఎగుమతి చేసే శక్తిగా ఎదుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, పుట్టపర్తి ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్షిపణి వ్యవస్థలు తయారయ్యే వ్యూహాత్మక రక్షణ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పుట్టపర్తిని మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్గా అభివృద్ధి చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ దేశ రక్షణ, అంతరిక్ష, ఏరోస్పేస్ రంగాలకు కీలక కేంద్రంగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశ భద్రత, ఆర్థికాభివృద్ధి, యువతకు ఉపాధి, స్వదేశీ సాంకేతికత, ఈ 4 లక్ష్యాలను ఒకేసారి సాధించే దిశగా పుట్టపర్తిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు భారత రక్షణ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికాయని చెప్పవచ్చు. పుట్టపర్తిలో ఆధునిక రక్షణ ప్రాజెక్టులు అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె ఉమారాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనంతరంశం కొంచెంసేపట్లో. అంతవరకు
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం

కేంద్రం ఆహుతుల సమక్షంలో ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ ద్వారం వికేజీ త్యాగరాజ్ గారి సంగీత నిర్వహణలో అలనాటి మధుర గీతమాలిక శీర్షికన సంగీత కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలనాటి మధుర గీతమాలిక ఈ నెల 15వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు. వేదిక కళాభారతి, పిఠాపురం కాలనీ, విశాఖపట్నం.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్ 2727244 నెంబర్కి కానీ 2727288 నెంబర్కి కానీ ఫోన్ చేయండి. 0891 జతపరిచి శ్రోత గీతాన్ని కోరి వినేలోగా.

0: హలో,
1: హలో, నమస్తే సార్. శర్మ గారు,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు ఎల్లప్ప వెంకట్రావు. అనకాపల్లి గౌడపాల గారి నుంచి మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి వెంకట్రావు గారు.
1: మాకు జయభేరి సినిమా నుంచి రసికరాజా తగ్గ

Sani sani sa ma ga di sani sani pa ma ga di ni ni ni ni ni.

0: హలో,
1: మురళి అండి, ఇక్కడ
0: హలో, హలో.
1: నా పేరు డీమ్ మురళి
0: మురళి
1: శిఖర్
0: గారు ఏ
1: గారు.
0: సినిమా?
1: అది హలో హలో ఓ అమ్మాయి.
0: హలో హలో ఓ అమ్మాయి అంటే మీకు కావాల్సింది సినిమా పేరు గుర్తుందా?
1: నాకు సినిమా పేరు గుర్తులేదండి. పాత రోజులు మారాయి, ఆడపిల్లి అలిగినచో వీడుకున్నాడు అబ్బాయి.
0: అంటే ఇద్దరు మిత్రుల
1: ఎస్ కరెక్ట్ అండి, కరెక్ట్ అండి.

పాటల పల్లకి ఫోన్ ఇన్ లేవు చలనచిత్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ఋతు సంకేతం. సంగీత రూపకం రచనశ్రీ విరియాల లక్ష్మీపతి, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్, నిర్వహణ శ్రీ వి ముకుంద శర్మ. ఋతు సంకేతం సంగీత రూపకం.

మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమం ఋతు సంకేతం సంగీత రూపకం విన్నారు. రచన శ్రీ విరియాల లక్ష్మీపతి గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు, నిర్వహణ శ్రీ వి ముకుంద శర్మ గారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు. మధురిమ పాత చిత్రగీతాలు వింటారు. ముందుగా ఇల్లాలు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో వక్తృత్వం, ఎలెక్యూషన్, చిత్రలేఖనం, డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ పోటీలను నిర్వహిస్తోంది. వక్తృత్వం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 12 నుండి 16 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. వక్తృత్వం పోటీకి అంశం నాకు నచ్చిన రేడియో కార్యక్రమం. అలాగే చిత్రలేఖనం పోటీలో పాల్గొనే విద్యార్థిని విద్యార్థులు 8 నుండి 11 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. చిత్రలేఖనం పోటీకి అంశం బాలల నేస్తం రేడియో. ఈనెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు వక్తృత్వం పోటీ, సాయంత్రం 4 గంటలకు చిత్రలేఖనం పోటీ సిరిపురంలోని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర ప్రాంగణంలో జరుగుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిర్వహించే ఈ వక్తృత్వం, చిత్రలేఖనం పోటీలలో పాల్గొనగోరు విద్యార్థిని విద్యార్థులు తమ పేరు, వయస్సు, చిరునామా, పాల్గొనే విభాగం, ఫోన్ నంబర్ తదితర వివరాలు 7416171299 నంబర్కు వాట్సాప్ ద్వారా పంపి పేరు నమోదు చేసుకోవలను. మా వాట్సాప్ నంబర్ మరోసారి 7416171299. మీ పేరు నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ మే 20.
1: మధురిమ పాత చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:11 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో NCERT ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

అభినందన చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. తర్వాత గీతాంజలి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట వింటారు.

0: ఉదయపు సుప్రభాతం నీతోనే మొదలు,
1: సాయంత్రం సేత తీర్చేను నువ్వు చెప్పే కథలు,
0: వార్తల వెన్నెల
1: సుస్వరాల హేల,
0: ప్రతినిత్యం తోడుండే వీడిని నేస్తం,
1: జ్ఞానం పంచిన అమూల్య బంధం.
0: 90 ఏళ్ల నీ ప్రయాణం గర్వకారణం.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
0: శ్రోతలకు మా శుభాభినందనలు. మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. దీంతోపాటు మోదీ ఇటలీ అధ్యక్షులు సెర్గియో మటరెల్లాతో కూడా సమావేశమై ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక రాజకీయ అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ఇండియా నార్వే బిజినెస్ రీసెర్చ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సదస్సులో నార్వే క్రౌన్ ప్రిన్స్ హాకన్, ఆ దేశ ప్రధాని జోనాస్ గహర్ స్టోరే కూడా హాజరయ్యారు. ఉమ్మడి వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక

0: వాణిజ్యం, పెట్టుబడుల్లో కనిపిస్తున్న వృద్ధిని నరేంద్ర మోదీ అభినందించారు. రాబోయే కాలంలో 100 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యాన్ని చేరుకోవడానికి, దాని ద్వారా భారత్లో 10 లక్షల ఉద్యోగాల సృష్టికి ఇరుపక్షాల భాగస్వాములు కృషి చేయాలని మోదీ అన్నారు.
1: ఎఫ్టా కంట్రీస్ సే భారత్ మే అగలే 15 వర్షో మే 100 బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ 1 మిలియన్ జాబ్స్ క్రియేట్ కర్నే కా లక్ష్య హై. యే అంబిషియస్ టార్గెట్ హై లేకిన్ అచీవబుల్ హై. ఆర్ భారత్ మే ఆప్కే ఇన్వెస్ట్మెంట్ కో అవుట్కమ్స్ మే బదల్నా మే ఆప్కో విశ్వాస్ సే కహతా హూ యే హమారీ గారంటీ హై.
0: ప్రపంచ అనిశ్చితి సమయంలో ఉమ్మడి శ్రేయస్సు, సుస్థిర భవిష్యత్తు కోసం పరస్పర సహకారమే మార్గమని భారత్, స్వీడన్ దేశాలు స్పష్టం చేశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ సంయుక్తంగా రాసిన వ్యాసంలో భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి సంకుచిత విధానాలను వీడి అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి 80వ వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ పాలనా సంస్థల్లో సంస్కరణలు అవసరమని స్పష్టం చేశారు. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా, 2070 నాటికి నెట్ జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోందని పేర్కొన్నారు. దీనికోసం 2030 నాటికి ఇరు దేశాల కూటమిని విస్తరిస్తూ క్లీన్ టెక్నాలజీ కలిగిన నార్డిక్ దేశాలను కూడా భాగస్వాములు కావాలని ఆహ్వానించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వియత్నాం అధ్యక్షుడితో సమావేశమై ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు పునరుద్ఘాటించారు. అలాగే వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో సముద్ర భద్రత, రక్షణ పరిశ్రమల అభివృద్ధిపై చర్చించారు. ఇరు దేశాలు ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ రంగాల్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలాగే వియత్నాం ఎయిర్ ఫోర్స్ కాలేజీలో లాంగ్వేజ్ ల్యాబ్ను ప్రారంభించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ జగదల్పూర్లో జరిగే సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటుగా సీనియర్ అధికారులు కూడా పాల్గొంటారు. గత 6 దశాబ్దాలుగా నక్సలిజం కారణంగా బస్తర్ ప్రజలు అనుభవించిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక నష్టాలను రాబోయే 5 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం భర్తీ చేస్తుందని అమిత్ షా హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా బస్తర్ డివిజన్లో ఏర్పాటు చేసిన దాదాపు 200 భద్రతా శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను రాబోయే 1.5 సంవత్సరంలో ప్రజాసేవా కేంద్రాలుగా మారుస్తామని ప్రకటించారు. ఈ సేవా కేంద్రాల ద్వారా ప్రజలకు బ్యాంకింగ్, ఆధార్, రేషన్ కార్డులు, నైపుణ్య శిక్షణ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన సేవలను ఒకే చోట అందిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పబ్లిక్ ప్రదేశాల నుంచి పట్టుకున్న వీధి కుక్కలను వ్యాక్సినేషన్ లేదా స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు ఈరోజు నిరాకరించింది. జస్టిస్ విక్రమ్నాథ్ నేతృత్వంలోని ధర్మాసనం గత 7 నవంబర్లో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తూ అటువంటి కుక్కలను కేవలం జంతు సంరక్షణ శాలలకే పరిమితం చేయాలని అధికారులను ఆదేశించింది. పిల్లలు, వృద్ధులు, ప్రయాణికులపై వీధి కుక్కల దాడులకు సంబంధించిన సంఘటనలను కోర్టు ప్రస్తావించింది. ఈ ముప్పు విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలతో సహా కీలకమైన పబ్లిక్ ప్రదేశాలకు చేరిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమయ్యే అధికారులు కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ధర్మాసనం హెచ్చరించింది. అలాగే అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. ముంబైలో పెట్రోలు లీటరుకు 107.59 రూపాయలు,

డీజిల్ 94.08 రూపాయలుగా నమోదైంది. అలాగే కోల్కతాలో పెట్రోల్ 109.70 రూపాయలు, డీజిల్ 96.07 రూపాయలకు పెరగ్గా, చెన్నైలో పెట్రోల్ ధర 104.49 రూపాయలు, డీజిల్ ధర 96.11 రూపాయలకు చేరుకుంది. గత 4 ఏళ్ల విరామం తర్వాత ఈ నెల 15వ తేదీన లీటరుకు 3 రూపాయలు పెంచిన కొద్ది రోజులకే ఈ తాజా పెంపు నిర్ణయం వెలువడింది. ఇరాన్ వివాదం, హార్మోజ్ జలసంధి గుండా జరిగే రవాణాకు ఆటంకాలు కలగడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడమే ఈ దేశీయ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. అమెరికా ఈ ఏడాది అక్టోబర్ 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొన్నారు.

0: 30-31 తేదీల్లో జార్జియాలోని అట్లాంటాలో G20 విదేశాంగ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి ప్రపంచ అగ్రగామి దేశాల విదేశాంగ మంత్రులు ఇందులో పాల్గొంటారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలియజేశారు. ప్రపంచ ఆర్థిక సవాళ్లు, అంతర్జాతీయ సహకారం, వస్తు సరఫరా వ్యవస్థ బలోపేతంపై ఈ చర్చలు జరుగుతాయి. ఈ సదస్సు అమెరికా 250వ వార్షికోత్సవ వేడుకల సమయంలోనే జరుగుతుంది. భారత్, అమెరికా, చైనాలతో కూడిన ఈ G20 కూటమి ప్రపంచ జీడిపిలో 85%, జనాభాలో 3/2 వంతులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పాటు చైనాలో పర్యటిస్తారు. ఈరోజు పుతిన్ చైనా చేరుకుంటారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో సమావేశమై చర్చలు జరుపుతారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ పర్యటన ముగించిన వారం రోజుల్లోపే పుతిన్ ఈ పర్యటనకు రావడం విశేషం. ఒకవైపు అమెరికాతో స్థిరమైన సంబంధాలను కొనసాగిస్తూనే మరోవైపు రష్యాతో బలమైన బంధాన్ని కాపాడుకోవాలని చైనా భావిస్తున్న తరుణంలో ఈ పర్యటనపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారంతో పాటు కీలకమైన అంతర్జాతీయ ప్రాంతీయ అంశాలపై పుతిన్ షీ జిన్పింగ్ చర్చించనున్నట్టు క్రెమ్లిన్ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు జైపూర్లో రాత్రి 7:30 గంటలకు జరిగే మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్తో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 5 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి మెలోనీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్, వియత్నాంల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయనున్నట్టు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పబ్లిక్ ప్రదేశాల నుండి పట్టుకున్న వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసిన తర్వాత మళ్లీ వదిలిపెట్టకూడదని గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉపసంహరించుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు మరోసారి పెరిగాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం ఈనాటి కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి సంధ్యారాగం కార్యక్రమంలో ఒక విశిష్ట అతిథితో నేను మీ ముందుకొచ్చాను. ఆయనే ప్రొఫెసర్ యామల సత్యనారాయణ గారు. 3.5 దశాబ్దాలుగా న్యాయ విద్యా విభాగంలో విశేషమైనటువంటి సేవలు అందించారు, ప్రస్తుతం అందిస్తూ ఉన్నారు కూడా. ఆంధ్రప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీకి, అదే ఇప్పుడు మనం ప్రస్తుతం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ యూనివర్సిటీకి మొట్టమొదటి ఉపకులపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే వీరికి ఇంకొక విశేషమైనటువంటి కీర్తి కూడా ఉంది. అదేంటంటే మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ దేశానికి రాజ్యాంగం రచించడానికి రూపొందించినటువంటి కమిటీలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు కూడా సభ్యులుగా ఉండి ఆయన తన విలువైన సూచనలు, సలహాలు చేశారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ న్యాయ కళాశాలలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా, డీన్గా, అలాగే ప్రిన్సిపల్గా వివిధ హోదాలలో సేవలు అందించారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో సేవలు కూడా అందించారు. నమస్కారం అండి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు.
3: నమస్కారం అండి
2: ప్రొఫెసర్ గారు. ముందుగా మీ బాల్యం, మీ విద్యాభ్యాసం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం, ఆ వివరాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకోండి సార్.
3: నేను గజపతి నగరం మండలం విజయనగరం జిల్లా పురిటిపెంట అగ్రహారం అని ఒక విలేజ్లో పుట్టి అక్కడే 5th స్టాండర్డ్ వరకు చదువుకొని జెడ్పిహెచ్ స్కూల్ గజపతి నగరంలో 6th నుంచి 11th వరకు మా టైంలో ఎస్ఎస్ఎల్సి అని ఉండేది. సో ఎస్ఎస్ఎల్సి వరకు అక్కడ చదివాను. అది 1966 అయిపోయింది. నేను స్కూల్లో టాపర్ను కూడా. అయితే చదువుకోవడానికి ఆపర్చునిటీస్ లేక నేను పుట్టిందే ఒక కార్పెంటర్ ఫ్యామిలీలో పుట్టాను. మా నాన్నగారు ఊళ్ళో అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, ఈ వ్యవసాయ పనిముట్లు అవి చేయడం, వాళ్ళు ఏది ఇస్తే అది మేము తినడం, అలా జరిగేది. వెళ్ళి అడగడం అన్నది నేను ఒప్పుకోలేదు ఇప్పుడు చిన్నప్పటి నుంచి. వాడు వస్తే తెచ్చి ఇమ్మను, లేకపోతే తీసుకోవద్దు. సో ఈ స్టేజ్లో నేను నా బాల్యం సాగింది. 66

తర్వాత ఏం చేయాలో తోచక టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకుని రైల్వేలో ఒక స్కిల్డ్ ఖలాసి పేరుతో స్టెనోగా చేరాను. మైనారిటీ కూడా తీరలేదు కాబట్టి రెగ్యులర్గా జాబ్ లేదు, డైలీ వేజ్ మీద ఓ 300 రూపీస్ పర్ మంత్ లాగా ఇచ్చి అక్కడ చేరాను. ఇట్స్ ఆల్ ఫర్ ఫుడ్, సర్వైవల్, బ్రతకాలి కదా. మరి అదే టైంలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్ పడ్డం. నేను ఒక అసిస్టెంట్ ఇంజనీర్ బీహార్ అతను ఎస్పి సింగ్ అని ఆయన దగ్గర స్టెనోగా చేసేవాడిని. అప్పుడు అతను నాకు ఆ పేపర్ చూపించి రైల్వేలో నీకేమవుతుందో, బాబు అవుతావు, ఒక సూపరింటెండెంట్ అవుతావు, లేకపోతే టికెట్ కలెక్టర్ అవుతావు, వద్దురా, గో అండ్ జాయిన్ ది ఎయిర్ ఫోర్స్ అనండి అన్న. అంటే లేదండి, నాకు వైజాగ్ వెళ్ళడమే రా, నాకు విశాఖపట్నంలో సెలక్షన్స్, నేను వెళ్ళలేను అక్కడికి. మన ట్రైన్స్ అన్నీ మనమే కదా, వెళ్ళి పర్వాలేదని, నీకు కావాలంటే సాయం కూడా పంపే, అక్కర్లేదు, నన్ను ఎవరు సెలెక్ట్ చేస్తారనే నాకు ఉండేది. సరే వైజాగ్ వచ్చాను. ఇక్కడ సెలక్షన్స్ ఒక 600 మంది క్యాండిడేట్స్ ఉన్నారు. సెలక్షన్స్ 1 వీక్ సెలక్షన్స్ అయ్యాయి. ఆ సెలక్షన్లో ముగ్గురిని సెలెక్ట్ చేశారు, అందులో నేను నంబర్ 1. ఓ వింగ్ కమాండర్ వచ్చాడు ఎయిర్ ఫోర్స్ నుంచి, ఎయిర్ ఫోర్స్ సెలక్షన్స్. నన్ను పిలిచి వై డూ వాంట్ టు జాయిన్ ఎయిర్ ఫోర్స్ అన్నాడు. మనకేం తెలుస్తుంది అప్పుడు, నాకు ఎందుకో స్పాంటేనియస్గా వచ్చింది, ఐ వాంట్ టు సర్వ్ మై మదర్ ల్యాండ్ అన్న. అనకూడదు అన్నది, వాడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కదా, వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్, యూ వాంట్ టు సర్వ్ ది కంట్రీ, నో నో నో, ఫస్ట్ యూ థింక్ ఆఫ్ సర్వింగ్ యువర్ బెల్లీ అన్నాడు. నీకు తిండి కావాలి ముందు. నేనేమనలేదు, అంటే అది ఆ సిచ్యువేషన్ చెప్తున్నాను మీకు, అనెక్డోట్ అది. సరే యూఆర్ సెలెక్టెడ్, విల్ బి టేకెన్ ఫర్ ట్రైనింగ్ అన్నాడు. అక్కడి నుంచే ట్రైనింగ్కి ఇంటికి వెళ్లకుండా హైదరాబాద్ వెళ్ళి మెడికల్ అంతా అయిన తర్వాత క్వాలిఫైడ్, ఫ్రమ్ దేర్ డైరెక్ట్ సాంబ్రే మైసూర్ స్టేట్లో, అక్కడ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. ట్రైనింగ్ తీసుకెళ్ళిపోయారు వాళ్ళే. అక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ అయింది. దాని తర్వాత 1968 డిసెంబర్ అనుకుంటాను, ఐ వాజ్ పోస్టెడ్, ఫస్ట్ పోస్టింగ్ నాకు బెంగళూరు, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ బెంగళూరులో పోస్ట్. నేను లాజిస్టిక్స్ బ్రాంచ్ నాది, ఎక్విప్మెంట్ అంటారు దాన్ని, ఆ లాజిస్టిక్ సపోర్ట్ అంతా నాది. అక్కడే ట్రాన్స్ఫర్ వచ్చింది, ఫస్ట్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జాయిన్ అయ్యాను. అప్పుడు జస్ట్ 18 అయిపోయి 19 నడుస్తుంది నాకు. సరే ఇంకా ఖాళీగా ఉండడం ఎందుకు, ఎడ్యుకేషన్ కంటిన్యూ చేద్దాం. ఈవినింగ్ కాలేజెస్ ఉన్నప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉండేవి అప్పుడు అనుకున్నాను. అనుకుని 1969లోనే మా ఫాదర్ పోయారు క్యాన్సర్, ఇక్కడే కేజీహెచ్లో. నేను ఎల్డెస్ట్ సన్, నా తర్వాత బ్రదర్ బ్లైండ్ బై బర్త్, వాడిని స్కూల్లో వేయాలి, వాడి తర్వాత ఓకే పర్ఫెక్ట్ వాడు, తర్వాత ఒక సిస్టర్. ఇది స్మాల్ ఫ్యామిలీ మాది. మా ఫాదర్ పోయేసరికి ఏమీ లేదు అక్కడ. మా ఫాదర్ పేరు బంగారయ్య, మా అమ్మ సన్యాసమ్మ. మా అమ్మ 5th వరకు చదువుకుంది, మా నాన్న మాత్రం ఇల్లిటరేట్. సో అది మా ఫ్యామిలీ కల్చర్. అందుకని మా నాన్న అసలు నీకు చదువు వద్దురా, వాళ్ళతో నీకు ఎందుకు చదువుతో పోటీ పడతావు, వద్దు, పని నేర్చుకో, నాతో పాటే మనకి ఇల్లు గడుస్తుంది అనేవాడు మా నాన్న. సారీ, నీ పని నేను నేర్చుకుంటాను కానీ చేయను. పని చేసి సంవత్సరం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏది ఇస్తే తెస్తున్నావు, ఐ డోంట్ వాంట్ ఇట్ అంటే బ్లంట్గా. దానికి నన్ను 1-2 సార్లు మా నాన్న కొట్టాడు కూడా, అలా అనకూడదు అని నేను అంటాను. ఆ స్ఫూర్తి చూద్దాం. మా నాన్న కోపం వచ్చేప్పుడు 7th క్లాస్లో నా బుక్స్ కూడా ఎవరికో ఇచ్చాడు. అంటే బుక్స్ లేకపోతే ఇంక నేను వెళ్ళను కదా. రైట్ ఫ్రమ్ 6th స్టాండర్డ్ నేను టాపర్, స్కూల్ టాపర్, నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ వచ్చేది నాకు ఆ రోజుల్లో 500 రూపీస్, 1961. నేను మీకు చెప్తున్నది 61 నుంచి నాకు స్కాలర్షిప్స్ వచ్చాయి. సరే ఎస్ఎస్ఎల్సీ అయిపోయింది, మా నాన్న పోయారు. బెంగళూరులో ఉంటుండే కానీ మా నాన్న పోయారు. ఇంకా అందరూ చిన్నపిల్లలు, దాంతోపాటు కొంచెం చదువుకుంటే కొంచెం డైవర్షన్ ఉంటుందని చెప్పి హెడ్ ఆల్. నా క్లాస్మేట్ ఒక ఆయన డాక్టర్ అయ్యాడు, మెడిసిన్ చదువుతున్నాడు అప్పటికే, డాక్టర్ కే ఉమామేశ్వరరావు అని పీడియాట్రిక్ ప్రొఫెసర్, రిటైర్డ్, నాతో పాటు రిటైర్ అయిపోయాడు. మేమిద్దరం వెరీ క్లోజ్. వాడు మెడిసిన్ చేస్తున్నాడు కదా, నేను ఎందుకు చదవకూడదు, ఈవినింగ్ కాలేజీలో ఉన్నాయి కదా చదువుకుందామని అప్పుడు జాయిన్ అయ్యాను బెంగళూరులో. ఇక్కడ అతను కేజీహెచ్లో మెడిసిన్ చేస్తున్నాడు, నేను అక్కడ పియూసీ జాయిన్ అయ్యాను. పియూసీ మాకు ఇంటర్మీడియట్ లేదు, పియూసీ అయిపోయిన తర్వాత బీకామ్ అక్కడ బెంగళూరులో చేశాను. దెన్ ఐ వాజ్ పోస్టెడ్ ఢిల్లీ. ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇంకా ఢిల్లీలో నేషనల్ లెవెల్ వాళ్ళ టెస్ట్ ఉంటుంది ఒకటి, లాకి, ఆ టెస్ట్ రాశాను, అందులో సెకండ్ ర్యాంకర్. నాకు ఢిల్లీ యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఢిల్లీ యూనివర్సిటీలో 1973 నుంచి 1976 వరకు లా చేశాను. టాప్ ప్రొఫెసర్స్ అంతా నాకు టీచర్స్ ఆ రోజుల్లో. సో అంచేత ఎడ్యుకేషన్ బాగా సాగిపోయింది. 1975 ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని, పాలెం ఎయిర్పోర్ట్ టు లా కాలేజ్, అంటే ఈవినింగ్ కాలేజ్, డే కాలేజ్ రెండు ఉండేవి ఢిల్లీలో. ఈవినింగ్ కాలేజీకి వెళ్ళాలంటే సైకిల్ మీద వెళ్ళేవాడిని నేను, అప్పుడు నాకు సైకిలే నా వాహనం. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత 75లో ఎమర్జెన్సీ డిక్లేర్ అయింది. అప్పుడు నేను సెకండ్ ఇయర్ అయిపోయింది నాకు, 3rd ఇయర్కి వస్తున్నాను. ఎలక్షన్

0: బ్యాన్ చేశారు స్టూడెంట్ ఎలక్షన్స్. బ్యాన్ చేసి డీన్ నన్ను పిలిచాడు, ఓ మిస్టర్ యు గాట్ యూనివర్సిటీ ఫస్ట్ ఇన్ ఫోర్త్ సెమిస్టర్, సో యు ఆర్ గోయింగ్ టు బి మేడ్ యాజ్ స్టూడెంట్ కన్వీనర్. ఇంకా ఎలక్షన్స్ లేవు, ఓన్లీ కన్వీనర్స్ ప్రతి ఇన్స్టిట్యూషన్కి. నేను సార్ ఐఎమ్ ఇన్ డిఫెన్స్, టేక్ పర్మిషన్ ఫ్రమ్ మై కమాండెంట్. సో యూ టేక్ టుమారో, యూ టేక్ పర్మిషన్, ఇఫ్ ద రిఫ్యూజ్ పర్మిషన్ ఐ విల్ కాంటాక్ట్ హిమ్ అన్నాడు. బట్ యూ హ్యావ్ టు బి దేర్, నో బడీ. రూల్ ఏంటంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఎలక్షన్స్ కానీ బ్యాన్ చేస్తే టాపర్ ఈజ్ ఆఫర్డ్, ఇంకా నో ఛాన్స్.
1: ఓకే సార్.
0: అప్పుడు నేను అడిగితే మా కమాండ్ ఓ ఇట్స్ గుడ్ జాయిన్ అయిపో వెళ్ళన్నాడు. అలా నేను ఢిల్లీ యూనివర్సిటీ యూనియన్ స్టూడెంట్ లీడర్ అవ్వగలిగాను. సో దానికి చీఫ్ జస్టిస్ జడ్జెస్, అప్పుడు జడ్జి అతను ఇంకా చంద్రచూడ్, ఇప్పుడు మొన్న రిటైర్ అయ్యారు వాళ్ళ ఫాదర్, ఆయన నాకు బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇచ్చారు ఢిల్లీలో. ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్లో ఉండడం, అకాడమిక్గా ఎక్సెల్ అవ్వడం, ఇవన్నీ ప్లీజ్ అయ్యి అతని ద్వారా నాకు ఇప్పించారు. సో అది 75 ఎమర్జెన్సీ టైంలో ఆల్మోస్ట్ స్మూత్గానే వెళ్ళిపోయింది. 76 కల్లా కంప్లీట్ అయిపోయింది లా నాకు. అప్పుడు ఏదో ఒక డిఫికల్ట్ పోస్టింగ్ ఒకటి ఉంటుంది మాకు సర్వీస్లో, ఇండో నేపాల్ బార్డర్కి వేశారు, దర్భంగా అని బీహార్, బీహార్కి ఇండియాకి బార్డర్. నేను ఐ వాజ్ అన్మ్యారీడ్, సో ఎక్కడే వాళ్ళు వేస్తే నువ్వు అనడానికి వీల్లేదు. సో వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత అక్కడేం చదవడానికి లేదు, ఎల్ఎన్ మిశ్రా యూనివర్సిటీ అవన్నీ ఉండేవి, బట్ నాట్ స్టాండర్డ్, నాకు నచ్చలేదు. సో అక్కడ టైం పాస్ చేశాను. బట్ దెన్ 1977 ఐ గాట్ మ్యారీడ్. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1.5 ఇయర్స్ 2 ఇయర్స్ అక్కడ ఉన్నాము. అప్పటికి 11 ఇయర్స్ సర్వీస్ అయిపోయింది, 11-12 ఇయర్స్ అయిపోయింది. 15 ఇయర్స్ బాండ్ నాది. ఆ 15 ఇయర్స్ బాండ్ కాబట్టి ఐ హావ్ డిసైడెడ్ టు లీవ్. ఇప్పుడు ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ వచ్చింది చేతికి. వాళ్ళు అడిగారు లాస్ట్ పోస్టింగ్ నీకు ఎక్కడికి వెళ్తావని, హైదరాబాద్ అడిగాను. లక్కీగా ఇచ్చారు. హకీంపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హకీంపేట్కి వచ్చాను విత్ ఫ్యామిలీ. అక్కడ ఒక 3 ఇయర్స్ చేసిన తర్వాత 79లో హకీంపేట వచ్చాను. రాగానే అక్కడ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ అయింది, మాస్టర్ డిగ్రీకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉస్మానియా యూనివర్సిటీ, అది రాశాను. దానిలో సెకండ్ ర్యాంక్ అన్నాను. సో మొత్తానికి సీట్ వచ్చింది నాకు. సో జాయిన్ అయ్యాను, ఎల్ఎల్ఎం అయిపోయింది, నా సర్వీస్ కూడా కంప్లీట్ అయిపోయింది, రిజైన్ చేశాను, వచ్చాను. స్ట్రైట్ ల్యాండెడ్ ఇన్ విశాఖపట్నం. విశాఖపట్నం రాగానే న్యాయ విద్యా పరిషత్ లా కాలేజ్ మధురవాడలో ఫస్ట్ అపాయింట్మెంట్, 1983 జనవరిలో. సో తర్వాత 86లో యూనివర్సిటీకి వచ్చాను.
1: ఓకే,
0: యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్.
1: ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, మీరు ఈ వాయుసేన విభాగంలో పనిచేసినప్పుడు, అంటే మీరు చెప్పినటువంటి కాలాన్ని మనం చూసుకుంటే ఆ టైంలో కొన్ని యుద్ధాలు కూడా జరిగినట్టు,
0: 71 వార్లో ఉన్నాను నేను.
1: ఆ టైంలో మీరు వాయుసేన విభాగంలో పనిచేస్తూ ఉన్నారు కాబట్టి 1971 ఆ యుద్ధానికి సంబంధించినటువంటి ఏవైనా కొన్ని విషయాలు మాతో షేర్ చేసుకోండి.
0: మాకంటే గ్రౌండ్ డ్యూటీస్ కదండి, బెంగళూరు నుంచి మెయిన్ సప్లైస్ అన్నీ వెళ్ళేవి, ఆ లాజిస్టిక్స్ కంట్రోల్ నేను చూసేవాడిని. అందులో మాకు వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ ఏంటంటే, మాకు ఆ సప్లైలోనే మేము ఎంజాయ్ చేసేవాళ్ళని. బార్డర్కి వెళ్ళే అవకాశం మాకు రాలేదు. గ్రౌండ్ డ్యూటీ అయినా బార్డర్కి వెళ్ళినా ఫ్లై చేసిన వాళ్ళకైనా అందరికి కూడా వార్ మెడల్స్ ఉంటాయి. సో ఐ హ్యావ్ ది 1971 వార్ మెడల్. తర్వాత 15 ఇయర్స్ బాండ్ తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు కూడా దే విల్ కాల్ దెమ్ బ్యాక్, 2 ఇయర్స్ రిజర్వ్లో పెడతారు మమ్మల్ని. 15 ఇయర్స్ అయ్యాక కూడా వెంటనే వెళ్ళిపోవడానికి లేదు, బయట సెటిల్ అవ్వడానికి. సో బయటకు వెళ్ళిపోయినా ఆ 2 ఇయర్స్లో అయినా ఎనీ వార్ ఆర్ అగ్రెషన్ అయితే దే కెన్ కాల్ బ్యాక్, యూ హ్యావ్ టు కమ్ అండ్ జాయిన్ బ్యాక్. నాకు లక్కీగా ఏంటంటే నాకు 15 ఇయర్స్ తర్వాత నేను వచ్చాను, ఆ తర్వాత వార్లు అవి లేవు. నా మెమరీ ఏంటంటే మీకు మీతో షేర్ చేసుకుంటున్నాను, ముజిబుర్ రెహమాన్ని రిసీవ్ చేసుకోవడం ఇండియాలో గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చినప్పుడు నేను ఫస్ట్ రోల్ అనే ఫస్ట్ పర్సన్. ఇందిరాగాంధీ అకాంపనీడ్ హిమ్ టు ఇండియా ఆఫ్టర్ ది ఈస్ట్ పాకిస్తాన్ లిబరేటెడ్ అండ్ క్రియేటెడ్ బంగ్లాదేశ్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ కదా. అతను తెచ్చినప్పుడు ఆల్ ఇండియాలో సెలక్షన్లో ఆ గార్డ్ ఆఫ్ ఆనర్లో 60-మెంబర్ బెటాలియన్లో నేనున్నాను ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్.
1: 15 సంవత్సరాలు సార్ మీరు డిఫెన్స్లో పనిచేసింది. 15 సంవత్సరాలు డిఫెన్స్లో చేశారు. సుమారు 35 సంవత్సరాలకు పైగా ఈ న్యాయ విద్య బోధిస్తూ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్నారు. ఈ రెండిట్లో మీకు అత్యంత మనసుకు సంతృప్తిని కలిగించింది ఏదండి? అంటే డిఫెన్స్లో దేశ సేవ చేయడం, న్యాయ విద్య బోధిస్తూ అనేక మంది విద్యార్థుల్ని తయారు చేయడం, మంచి విద్యార్థుల్ని, గొప్ప గొప్ప న్యాయవాదుల్ని, న్యాయమూర్తుల్ని మీ దగ్గర చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది హైకోర్టు సుప్రీంకోర్టులో కూడా న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా స్థిరపడ్డారు. ఈ రెండిట్లో ఎయిర్ ఫోర్స్లో పనిచేసిన సత్యనారాయణ గారికి, యూనివర్సిటీస్లో వైస్ ఛాన్సలర్గా పనిచేసినటువంటి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారిని ఈ రెండింటిని బేరేజు వేసుకుని చూస్తే మీ మనసుకి బాగా సంతృప్తినిచ్చింది ఏంటి మాస్టర్?
0: రెండు రెండు ఫీల్డ్స్ అండి. చాలామంది మీలాగా అడుగుతుంటారు, నేను అడిగేవారు ఆ రోజుల్లో, నువ్వు ఎందుకు టీచింగ్కి వెళ్తున్నావు అని. ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చేస్తున్నప్పుడు నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి, బిఎస్ఎన్ఎల్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి సెంట్రల్ గవర్నమెంట్.

0: డిఫెన్స్ కోటా నేను అన్నీ రెఫ్యూజ్ చేశాను. అయితే చాలామంది అడిగేవారు, ఎందుకు నువ్వు టీచింగ్ వెళ్దాం అనుకుంటున్నావు, నేను ఎన్విపిలో పనిచేశాను కదా. అంటే నా టీచింగ్ నా ప్యాషన్ అండి, ఎప్పుడూ నాకు టీచింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, అందుచేత నేను వెళ్ళిపోయి టీచింగ్కే వెళ్తాను తప్ప ఇంకో పని చేయను, ప్రాక్టీస్ పెట్టను, జ్యుడిషియల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయను, ఓన్లీ టీచింగ్ అని నేను పట్టుపట్టు కూర్చున్నాను. సో ఎయిర్ ఫోర్స్లో ఉన్న 15 ఏళ్ళు కూడా మాకు వేరే థింకింగ్ లేదు, ఎలా డెవలప్ అవ్వాలని లేదు. మేము ఫోకస్ అంతా ఏంటంటే సర్వ్ ఈట్ అంతే, నెసెసిటీ వచ్చినప్పుడు దేశానికి సర్వ్ చేస్తాం అంతే తప్ప మన గ్రోత్ గురించి ఆలోచించక్కడ ఏం లేదు. డిఫెన్స్లో సోల్జర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ గ్రోత్ గురించి ఆలోచించే అవకాశం ఉండదు, చేయలేరు వాళ్ళు, ఎందుకంటే ఆ పరిస్థితి అలాంటిది. సో అంచేత అదొక ఛాలెంజింగ్ లైఫ్ అన్ను, అది దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ లైఫ్. మెయిన్లీ నాలాంటి వాళ్ళకి చాలామందికి అది సర్వైవల్ జోన్, అది ఎలా బ్రతకాలి అన్నదానికి పనికొస్తుంది తప్ప అది ఏదో సాధిద్దాం అన్నది చేయలేవండి. సో బట్ ఆ 15 ఇయర్స్ సర్వీసు బెస్ట్ పార్ట్ ఆఫ్ మన యూత్ పెట్టాం కాబట్టి అది ఎప్పటికీ మర్చిపోలేము, ఇప్పటికీ నాకు గుర్తొస్తుంటుంది. ఆ డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన ఆ 97 రూపీస్ పెన్షన్తో నేను స్టార్ట్ చేశాను, బట్ ఆ పెన్షన్తో నాకున్న సాటిస్ఫాక్షను యూనివర్సిటీ వాళ్ళు ఇస్తున్న ఈ పెన్షన్తో ఉండదు.
1: నెక్స్ట్ మీరు ఇప్పుడే అన్నారు 1971లో మెడల్ కూడా తీసుకున్నానని. సో అలాంటి మెడల్ని ఒకసారి చూసినప్పుడు కలిగేటటువంటి ఆనందం
0: అదొకటే కాదండి. ఇప్పుడు రీసెంట్గా ఆల్ ఇండియా వెటరన్స్ సెలెక్ట్ చేశారు, వెటరన్స్ని అంటే టాప్ పీపుల్ ఫ్రమ్ ది ఆర్మీ నేవీ ఎయిర్ఫోర్స్. ఎయిర్ఫోర్స్ వాళ్ళలో నేను 1, దాని మీద ఒక 4 అవర్స్ లెక్చర్ కూడా ఇచ్చాను. అది నేషనల్ లెవెల్లోకి వెళ్ళిపోయింది 2 మాడ్యూల్స్ కింద, మీకు తర్వాత అవుట్ ఆఫ్ వే చూపిస్తాను ఉన్నాయి నా దగ్గర. సో అండ్ ఎందుకంటే అది గ్రేట్ టు స్ప్రెడ్ మెసేజ్ టు అదర్స్, టు ఇన్స్పైర్ యంగ్స్టర్స్ టు జాయిన్ ద ఆర్మ్ ఫోర్సెస్ ఇచ్చాను. అది జాయిన్ అయిన తర్వాత పే తక్కువ, పెన్షన్ తక్కువ, పెన్షన్ కొంచెం ఎక్కువ ఉండదు అసలు అనే ఆలోచన కంటే వాట్ బెస్ట్ నువ్వు ఏం చేస్తా. ఆ 15 ఏళ్ళలో 18 ఏళ్ళు ఇప్పుడు 20 చేస్తారు, ఆ పీరియడ్లో నువ్వు ఏ నీ కెరీర్ డెవలప్ చేసుకోవడానికి దేశాన్ని సర్వ్ చేస్తూ ఏం చేయగలవు అని ఆలోచించేవాడిని నేను. దట్ ఈస్ ద రీజన్ 3 యూనివర్సిటీ నుంచి 3 డిగ్రీలు సంపాదించుకున్నాను, అన్నీ త్రూ రెగ్యులర్ కోర్సెస్. కొంచెం కష్టం అయ్యేది, ఈవినింగ్ రాత్రి డిన్నర్ కూడా ఉండేది కాదు, ఎప్పుడు రాత్రి 11 గంటలకి ఇంటికి వచ్చేవాడిని. అంటే అలా చేయబట్టి నేను సోల్జర్స్కి అదే చెప్పాను, నువ్వు అదే చేసుకుని కెరీర్ కోసం ఆలోచించి చేసి బయటకు వస్తే నీకు ఇలా అడుగు బయట పెట్టగానే డిఫెన్స్ నుంచి సివిలియన్ లైఫ్లో నీకు ఛాలెంజింగ్ జాబ్స్ దొరుకుతాయి. ప్రతిది ప్రొఫెషన్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏదైనా ఛాలెంజ్గా తీసుకోవాలి. దాన్ని నేను ఏమంటానంటే ఒక ఛాయిస్గా తీసుకోవాలి, ఛాన్స్గా తీసుకోకూడదు. నాది, నాకు ఇది కావాలి, నేను ఇది అవ్వాలి అని తీసుకో, అవుతావు గ్యారంటీగా. ఏమవుతావులే అనడానికి లేదు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను వైస్ ఛాన్సలర్ అయిపోయిన తర్వాత ఎంవిఎస్ మూర్తి గారు గీతంలో నన్ను లా స్కూల్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. చేస్తానండి అన్నాను. లా స్కూల్ వాళ్ళకి అన్ని స్టాట్యూట్స్ తయారు చేసి స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత మీరు ఉండండి ఫస్ట్ డైరెక్టర్గా, నేను ఉండకూడదండి వైస్ ఛాన్సలర్ చేసాక మీద. అంటే నాకు ఆయన, నేను చాలా క్లోజ్ ఆయనతో, నన్ను కంపెల్ చేసి డైరెక్ట్ చేశాడు అతను. నేను అడగలేదు అతను ఎంత ఇస్తంత, మీరు ఎంత అనుకుంటే అంత ఇవ్వండి, బట్ నేను మాత్రం ఎవరికి సబార్డినేట్గా ఉండను అని చెప్పి కాషన్ చేసి చేశాను. ఆయన చనిపోయి రిజైన్ చేసి వచ్చాను. అయితే ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నానంటే, ఏదైనా మనం తీసుకున్నప్పుడు ఒక చాయిస్ కింద, ఇష్టం కింద తీసుకోవాలి, తీసుకుంటేనే డెవలప్ అవుతాం మనం.
1: అవునండి.
0: సో అది ఆ ప్రిన్సిపల్ మైండ్లో పెట్టుకుంటే ప్రతి సోల్జర్ కూడా బయటకు వచ్చాక ఆలోచించవలసిన అవసరం లేదు, సెటిల్ అవుతారు బాగా.
1: చాలా చక్కగా తెలియజేశారండి, చాలా మంచి సమాచారం. తర్వాత ఇంకొకటి, ఆంధ్రప్రదేశ్ నేషనల్ లా యూనివర్సిటీ అని మన రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించారు. ఆ సమయంలో ఎటువంటి మౌలిక సదుపాయాలు ఇంకా పూర్తిగా ఏర్పడలేదు, జస్ట్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు అంతే. సో ఆ సమయంలో మీకు మిమ్మల్ని పిలిచి ఉపకులపతి హోదా ఇచ్చి, ఒక విధంగా చెప్పాలంటే ఒక ముళ్ళ కిరీటం లాంటి సీట్లో స్టోన్ చైర్ మీద కూర్చోబెట్టి అధికారాన్ని ఇచ్చినట్టుగా ఇచ్చారు. సో ఆ టైంలో ఆనాడు మీరు ఎదుర్కొన్నటువంటి సవాళ్ళు ఏంటి, వాటిని మీరు ఎంత మనోనిబ్బరంగా ఎదుర్కొని ఆ యూనివర్సిటీ ఉన్నత కృషి చేశారో అది చెప్పాలి సార్. ఎందుకంటే ఇప్పుడు ఏపీ నేషనల్ లా యూనివర్సిటీనే దామోదరం సంజయవయ్య నేషనల్ లా యూనివర్సిటీగా పేరు మార్చారు. ఇప్పుడు అది విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతలతో దేశంలోనే మంచి టాప్ యూనివర్సిటీగా వెలుగొందుతూ ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే, ఆనాడు మీరు తొలి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు తీసుకున్నప్పుడు యూనివర్సిటీ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆనాటి సవాళ్ళు ఏంటి, మీరు ఎలా వాటిని ఎదుర్కొని యూనివర్సిటీని ఒక స్థాయికి తీసుకురావడానికి కృషి చేశారన్నది తప్పనిసరి.

0: మీరు మా ఆకాశవాణి శ్రోతలకి తెలియజేయాలి సార్.
1: చెప్తానండి. ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా 86లో చేరాను. నిజంగా చెప్పాలంటే నా అదృష్టం 86లో లెక్చరర్గా వచ్చిన వాడిని, అంటే 83 ఫస్ట్ అపాయింట్మెంట్, అక్కడ 89లో రీడర్ అయిపోయాను. ఒక 10 మందిని సూపర్ సీడ్ చేశాను. ఆల్రెడీ అక్కడ ఉన్న ప్రొఫెసర్స్ని 5 ఏళ్ళు పీరియడ్ సూపర్ సీడ్ చేశాను బికాజ్ ఆఫ్ పబ్లికేషన్ అవన్నీ. అంటే 89లో రీడర్ అయ్యాను, 98లో ప్రొఫెసర్ అయ్యాను వెరీ క్విక్లీ. అంటే నేను నా ఏజ్ కూడా కొంచెం, నేను జాయిన్ అయినప్పటికే 36 ఇయర్స్ యూనివర్సిటీలో వచ్చినప్పటికీ. సో అలాగా మంచి బ్రేక్ వచ్చింది నాకు యూనివర్సిటీలో బిగినింగ్లోనే. సరే, కె రామకృష్ణారావు గారు ఉండేవారు అప్పుడు. బయట వాళ్ళు యూనివర్సిటీలోకి రావడం చాలా కష్టం, నేను బయటవాడిని, ఆల్ ఇండియా సెలక్షనే పేరుకి. కానీ ఇంటర్నల్ క్యాండిడేట్స్ ఎక్కువ ఒత్తిడి తెచ్చేవారు. రామకృష్ణారావు గారు, కె రామకృష్ణారావు గారు ఈజ్ నో మోర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, నన్ను ఒక 1/2 అవర్ ఇంటర్వ్యూ చేసి ఓకే గో వెల్ డన్ గుడ్ అనేసారు. అప్పుడు నాకు హోప్ వచ్చింది, ఓ ఈయన యూనివర్సిటీలో నన్ను సెలెక్ట్ చేస్తారని. ఆ రోజు సాయంకాలం ఆర్డర్స్ ఇచ్చారు, ఎందుకని కోర్టు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయాయి, ప్రతి ప్రాసెస్ని స్టాల్ చేయడం మొదలుపెట్టారు. అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎప్పుడు డిస్గ్రంటెడ్గా ఉంటాడు, వారికి అసలు ఏం చేయాలో తోచదు, ఎవడి మీద అటాక్ చేయాలో తోచదు. సో ఆ రోజు రాని వాళ్ళు ముగ్గురినే సెలెక్ట్ చేశారు. లాలో 75 మంది క్యాండిడేట్స్ వస్తే ముగ్గురినే సెలెక్ట్, నేను అందులో ఇద్దరు అవుట్ సైడర్స్. ఆయన చనిపోయే వరకు నాతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు, ఏం సచ్చినా నిన్ను, నువ్వు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకున్నావు, నిన్ను తీసుకొచ్చి నేను ఏమైనా తప్పు చేశానంటావా అని జోక్ చేసేవారు. అంటే పార్టీస్లో అట్లా ఫంక్షన్స్లో కలిసిన, లేదు సార్ అందుకే మేము రాగలిగాం. అది అది ఒక చిన్న కాన్సెప్ట్ వార్డ్ ఆఫ్ అయిందండి యూనివర్సిటీస్లో. తర్వాత యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ చాలా నా డిసిప్లిన్ క్యారెక్టర్ని చూసి నెంబర్ ఆఫ్ కమిటీస్లో వేసేవారు. అదొక చిన్న సఫరింగ్ నాకు. అలా నాకు కెరియర్ స్టార్ట్ అయింది. 2008 వచ్చినప్పటికీ 2008 మే 5th బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది నాకు స్టేట్ గవర్నమెంట్. బెస్ట్ రీసెర్చర్ కూడా తర్వాత ఇచ్చారు. ఆ బెస్ట్ టీచర్ అవార్డుకి హైదరాబాద్ వెళ్ళాను, రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గారు, ఆయన చేతుల మీదుగా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్నాను 2008 సెప్టెంబర్ 5th తీసుకొని. మా అమ్మాయి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంది హైదరాబాద్లో, దానింట్లోనే ఉన్నాను అప్పుడు. నాకు సెప్టెంబర్ 6th ఈవినింగ్ కాల్ వచ్చింది కేసీ రెడ్డి గారి దగ్గర నుంచి. ఆయన అప్పుడు ఎడ్యుకేషన్ చైర్మన్ కదా, హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. సత్యనారాయణ మనం సీఎం గారి దగ్గరికి వెళ్ళాలి దా అన్నాడు. సో నాకేం పని అండి సీఎం గారితో అని, నేను అలా కాదు నువ్వు డిఫెన్స్ లాంగ్వేజ్ మాట్లాడుకో వచ్చి నాతో అన్నాడు. మాకు చాలా పెద్ద ఆయన కదా, మరి ఇద్దరు నన్ను తీసుకొని వెళ్ళి రాజశేఖర్ రెడ్డి గారు ముందు కూర్చోబెడితే నేను ఐ విష్ టీమ్. అతను ఒక్కటేనండి, ఇంకేం మాట్లాడలేదు. ప్రొఫెసర్ గారు అంత మర్యాద, పేరు కూడా పెట్టుకోలేరు. ప్రొఫెసర్ గారు మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో లా యూనివర్సిటీ పెట్టమని నేను, అంటే అన్డివైడెడ్ స్టేట్ కదా, వైజాగ్లో పెట్టమంటే నల్సార్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎస్ ఐ విల్ డిక్లేర్ ఇట్ ఓపెన్ లైక్ దిస్, బ్రాంచ్ పెట్టరట, బ్రాంచ్ పెడితే స్టాండర్డ్స్ పడిపోతాయట, అందుకని నేను డిసైడ్ చేశాను, ఒక యాక్ట్ పాస్ చేస్తాం. అప్పటికే యాక్ట్ నెంబర్ 32 ఆఫ్ 2008 పాస్ అయిపోయింది టు ఎస్టాబ్లిష్ లా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ వైజాగ్లో, 2 సెంటర్స్ అట్ కడప అండ్ నిజామాబాద్లో. ఈ యాక్ట్ నాకు తెలుసు సార్, నేను ఫాలో అవుతున్నాను, కానీ నేను అప్లై చేయలేదండి వైస్ ఛాన్సలర్. ఒక 20 మంది అప్లై చేశారు, నన్ను కూడా చాలామంది అడిగారు చేయమని, నేను చేయను సార్, నాకు అక్కర్లేదు, 2009లో రిటైర్ అయిపోతాను, ఐ వాంట్ రిలాక్స్. మీరు రిలాక్స్ అవుతానంటే మేము ఊరుకోం కదా, కాఫీ తాగుతున్నాం ఇద్దరు ముగ్గురు, నేను మేము ఊరుకోం కదా. సో యు ఆర్ గోయింగ్ టు హెడ్ ది యూనివర్సిటీ ఫ్రమ్ టుమారో మార్నింగ్, 9 o'clock స్క్రోల్ వస్తుంది, మీరు ఫస్ట్ వైస్ ఛాన్సలర్ దానికి ప్రొఫెసర్ గారు, గెట్ రెడీ అన్నాడు. నాకు కొంచెం టైం కావాలి సార్, ఒప్పుకోలేదు, నో టైం, మాకు టైం లేదు అంటే పర్పస్ చెప్పారు ఆయన. నేను ఒక మాట అడిగాను, సార్ నాకు చిన్న అప్రిహెన్షన్ ఉందన్నాను, వాట్ ఈస్ దట్, ఇన్ ఫ్యూచర్ యువర్ గవర్నమెంట్ మే మేక్ మీ లుక్ బ్యాక్ అన్నాను, దేనికైనా అవసరానికి వెళ్తే నన్ను వెనక్కి చూసే పరిస్థితి తెస్తారు. నో నో నో నో, నేనున్నాను కదా అని ఆయన భుజం తట్టి, నాకు ఆప్షన్ లేనప్పుడు ఇంకా యాక్సెప్ట్ చేయడమే బెటర్ అని యాక్సెప్ట్ చేశానండి, నాట్ విల్ఫుల్లీ యాక్సెప్ట్ చేశాను. ఇంటికి వచ్చాక అంత సర్ప్రైజ్ కదా, నా వైఫ్ కూడా అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నేను ప్రిన్సిపల్ని, ఇంకా ప్రిన్సిపల్ టెన్యూర్ అవ్వలేదు, ఇంకా హడావిడ్ అంతా అది అది ఆ స్టేజ్లో అయిందండి. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అన్నీ ఇస్తాను నేనున్నానన్న వ్యక్తి సడన్గా లేకపోయినప్పటికీ నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎక్కడ ఉండాలి మెయిన్, ఫస్ట్ బిగినింగ్లోనే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీలా సత్యనారాయణ గారు, క్లోజ్ ఫ్రెండ్, ఆయన కూడా అప్పుడే వీసీ అయ్యాడు ఆంధ్ర యూనివర్సిటీకి. నేను అడిగాను సత్యనారాయణ గారు, నన్ను కంగ్రాచులేట్ చేస్తున్నారు, ఓకే

0: నాకు స్థలం కావాలి, ఓ చిన్న బిల్డింగ్ కావాలి, ఆఫీస్ పెట్టుకోవాలి నేను ముందు. అంటే అప్పుడు డెల్టా స్టడీస్ అని మన శివాజీ పార్క్ పక్కనే ఉంది, చాలా పెద్దది, ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అని చూసుంటారు. అదంతా తీసుకోండి మీరు అన్నారు ఆయన. లా యూనివర్సిటీ పెట్టేసేయండి, మీరు బిల్డింగ్ తయారైన తర్వాత తెలియదు. అంత విజ్ఞానమస్కే లేదు నాకు వద్దన్నాను. మరి మీకేం కావాలి? జ్ఞానానంద గెస్ట్ హౌస్ అని పెదవాల్టీలో ఉంది, విజయనగర ప్యాలెస్లో, చాలా బాగుంటుంది. మా ఇంటి పక్కనే అది, అది ఆల్మోస్ట్ పాడుపడిపోయినట్టు అయిపోయి యాంటీ సోషల్ ఎలిమెంట్ చేరి సాయంకాలం వేసారు మాకు న్యూసెన్స్ అవుతుంది. నాకు అది ఇవ్వండి, నేను దాన్ని క్లీన్ చేయించి ఆఫీస్ పెట్టుకుంటాను. 4 rooms ఉన్నాయి అక్కడ. అది వద్దు బాబు మీకు, అది పనికిరాదు, అది అదంతా అబండాన్ చేస్తాం, మీరు ఇవ్వండి సార్ అన్నాను. ఫైనల్గా మీ ఇష్టం, మీ కర్మ అన్నట్టు ఆయన సరే తీసుకున్నాను. నేను నా వైఫ్ 15 మందిని పెట్టి అది క్లీన్ చేయిస్తే, ఊటీలా ఉంటుంది చూడడానికి, మీరు ఎవరు లోపలికి వెళ్ళరు, వండర్ఫుల్. క్లీన్ చేయించి అక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే అక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేశానో నాకు సెంటిమెంట్ డెఫినెట్గా ఫ్లరిష్ అవుతుంది, ఇప్పుడు కాకపోతే నా తర్వాతేనా అన్నట్టు అనిపోయింది. సో అది దాని తర్వాత ల్యాండ్ సెర్చింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ పేపర్లో రావడం. అయితే నాకు ఇచ్చిన దగ్గర వద్దనిసాను ల్యాండ్. నేను 50 kilometers దూరం, ఐసోలేటెడ్గా ఉంది, ఎక్కువ అమ్మాయిలు స్టడీస్కి వస్తున్నారు ఇప్పుడు, రెసిడెన్షియల్ యూనివర్సిటీ పెట్టడానికి అది నాకు వద్దు అని నేను రిఫ్యూజ్ చేశాను. అప్పుడు ఒక స్టేట్ గవర్నమెంట్ ఆఫీసర్, నా జాయింట్ కలెక్టర్ గారు పోలా భాస్కర్ అని, ఆయన నాతో మాట్లాడి, ఏదో ఒకటి కలిసినప్పుడు, ఏదో బీచ్లో ఎక్కడో కలిసాం మేము, నేను ఇస్తాను మాస్టర్ అని. వెంటనే సర్వే చేయించి భీమిలి, సబ్బోరంలో 2 sites చూపించారు. సబ్బోరం యాక్ట్ ప్రకారంగా బాగుంటుంది, తర్వాత ఏరియా కూడా ల్యాండ్స్కేప్ కూడా బాగుందని తీసుకున్నాను. తీసుకుని 2 రోజులు అక్కడ టెంట్ వేసుకుని ఆ రాళ్ల మధ్యలో కూర్చొని నేను మా రిజిస్ట్రారు సర్వే చేయించి ఒక 68 acres ఇనిషియల్ స్టేజ్లో తీసుకున్నాం. అంటే చాలా ప్రెషర్స్ వస్తాయి, ఏదేదన్నారు, ఏది వచ్చినా నేను మాత్రం వెనక్కి తగ్గను అని ధైర్యం చేసి. ధైర్యం ఏంటండి, చేస్తే చేతంలో వెళ్ళిపోతాం అంతే కదా. గవర్నమెంట్ ఇష్టం లేకపోతే ఓకే వెళ్ళిపో అంటారు, వెళ్ళిపోవడం ఉండడం సులువు కాదు అది. సో ఎనీవే మొత్తానికి ఆ ల్యాండ్ ఇచ్చేసారు మాకు వెంటనే. అన్ని వెరీ గ్రేట్ఫుల్ టు పోలా భాస్కర్ గారు. అంచేత అలాంటి ఆఫీసర్స్ కూడా ఉంటారా అని నాకు అనిపించింది. సో అది స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఇట్స్ ఎ మ్యాన్షన్. ఆ డిజైన్ అంతా నేనున్నప్పుడు వేయించింది విపిన్ గుప్తా అని. అతను కూడా ఏమీ తీసుకోకుండా మొత్తం ఆర్కిటెక్ట్ ప్లాన్ అంతా ఇచ్చాడు. అంటే ఇంకా డిఫికల్టీ ఫేజ్ ఏంటంటే, నేను చార్జ్ తీసుకున్నాక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, గ్రాంట్స్ వచ్చేవి కాదు టైంకి. ఐ యూస్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఉసిరి చెట్టు కింద ఫస్ట్ బ్యాచ్ని స్టార్ట్ చేశాను. అది నేషనల్ టెస్ట్, క్లాట్, కామన్ లా అడ్మిషన్ టెస్ట్. ఎడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జిగా పనిచేస్తున్న రాధాకృష్ణ గారని, నాంపల్లి కోర్ట్స్, వాళ్ళ అమ్మాయిని కూడా అడ్మిట్ చేశారు. పేరెంట్స్ అటుపక్క, పిల్లలు ఇటుపక్క వచ్చిందని నేను ఐ స్పోక్ ఫర్ అబౌట్ 15-20 minutes. ఆయన నిలబడి, సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ చెట్టు ఇదే అదని మేము కాదు, హూ ఇస్ గోయింగ్ టు టీచ్ మై చైల్డ్ టుమారో అన్నాడు. నాకు ఛాలెంజ్ కదా అది, మాస్టర్ల అపాయింట్మెంట్ అంటే చాలా కష్టం, వీళ్ళకి నాన్ టీచింగ్ వాళ్ళకే జీతాలు లేవు. అప్పుడు నేను అన్నాను, డోంట్ వరీ రాధాకృష్ణ గారు, ఆయన పేరు నాకు తెలియదు అనుకున్నాడు, నాకు తెలుసు. అయ్యి సార్ నా పేరు మీరు నాంపల్లిలో అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఆయన, ఏమనలేదు. మరి ఎవరు టీచ్ చేస్తారని భయపడుతున్నారా? 1st hour నేను చెప్తాను, 2nd hour మా ఛాన్సలర్ చెప్తారు, 3rd hour మా రిజిస్ట్రార్ చెప్తారు, ఎందుకంటే అందరమే ప్రొఫెసర్స్ ఆఫ్ ఎమినెన్సే మీ లెక్కలో, 15 years, 20 years ప్రొఫెసర్ కంప్లీట్ చేసిన వాళ్ళమే, మరి మీకేమైనా అభ్యంతరం అన్నాను. మాకేం అభ్యంతరం సార్, మా పిల్లలు అంటే దట్ యూస్ టు బీ ది టెంపో. పిల్లలు కూడా హ్యాపీ, ఎక్కడో ప్రైవేట్ బిల్డింగ్ తీసుకుని పెట్టేవాడిని, చాలా హ్యాపీ. అయితే నేను చేసిన మంచి పని ఏంటంటే, 1st grant రాగానే 50 lakh పెట్టి లైబ్రరీ పెట్టేశాం. ఇంకెక్కడ వాడు కదలడానికి లేదు, హాస్టల్స్ బిల్డింగ్ తీసుకొని పెట్టడం. నేను నా వైఫ్ 12 o'clock 1 o'clock వెళ్ళేవాళ్ళం హాస్టల్స్ ఎలా నడుస్తున్నాయని, ఫుడ్ బాగుందా ఏంటి సంగతి అని. అంటే మాకు ఎక్స్క్లూజివ్ కదా, వేరే వాళ్ళతో కలపకుండా, ప్రైవేట్ హాస్టల్స్తో పెట్టకుండా మా పిల్లలందరినీ ఒక దగ్గర పెట్టేవాడిని.
1: ధన్యవాదాలండి ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారు, చాలా విలువైన సమాచారాన్ని, చాలా విషయాలు మన ఆకాశవాణి శ్రోతలతో పంచుకున్నారు. వచ్చే వారం సంధ్యారాగం కార్యక్రమంలో ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారి ద్వారా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి.
2: మీరింతవరకు ప్రొఫెసర్ వై సత్యనారాయణ గారితో పరిచయ కార్యక్రమం మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ తేతరి దిలీప్ కుమార్ రెడ్డి గారు. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. రేపు గుర్తుందిరా, గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారా,
0: నేర్చుకుంటారా?

0: జ్ఞాపకం వద్దురా, కాలేజీలో క్లాస్ రూమ్ లో ఓ పాప మీద నువ్వు పేపర్ బాలు కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: இல்லை சார்.
1: తర్వాత చక్రవాకం చిత్రానికి వి రామకృష్ణ, పి సుశీల పాడిన పాట వింటారు.

చిత్రగీతలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నకర్. ముఖ్యాంశాలు: మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వార్తల వివరాలు: చేపల వేటతో పాటు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా మత్స్యకారులను ప్రోత్సహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఈరోజు పర్యటిస్తున్నారు. జిల్లాలోని కావలి మండలం తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో ఆయన పాల్గొని మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం విడుదల చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ,
1: జీవనోపాధి కోసం కుటుంబాలను వదిలి ఎండలో వానలో రోజుల తరబడి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితులు సముద్రంలోనే గడుపుతారు. అలాంటి మీకోసం ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి తుమ్మల పెంట్లో హామీ ఇస్తున్నా. ఈ ఏడాది మత్స్యకారుల సేవలో 1,30,796 మంది కుటుంబాలకు ఇస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా 260 కోట్ల రూపాయలు ఈ రోజే మీ అకౌంట్ లో వేసాం.
0: తపాలా శాఖలో మెరుగైన సాంకేతిక సాధనాలు అందుబాటులోకి తీసుకువచ్చి సేవలను మరింత వేగవంతంగా సమర్థవంతంగా అందించేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, అసోం, బీహార్, హర్యానా పోస్టల్ సర్కిల్స్ ఆర్థిక కార్యాచరణ పనితీరుపై ఢిల్లీలో నిన్న విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. మొబైల్ అవుట్ రీచ్ ద్వారా తపాలా సేవలను నేరుగా ప్రజల వద్దకు తీసుకు

0: కలడం, వారాంతాల్లో కూడా సేవల అందుబాటు కల్పించడం, డిజిటల్ లాజిస్టిక్స్ రంగాల్లో విస్తరణపై దృష్టి పెట్టడం వంటి అంశాలతో ఇతర పోస్టల్ సర్కిల్స్కు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందని పేర్కొన్నారు. భారత తపాలా శాఖను మరింత ప్రజలకు చేరువ చేయడం లక్ష్యంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, పార్సెల్ బుకింగ్ డెలివరీ సేవల విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 3 విద్యుత్ పంపిణీ సంస్థల అధికారులతో అమరావతి నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవిలో గృహ, వ్యాపార, పారిశ్రామిక వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించాలని సూచించారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నందున సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే సూర్యఘర్, పీఎం కుసుమ్, పునరుద్ధరణ పంపిణీ రంగ పథకాల లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరిగిన 4వ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో భూసేకరణ, అటవీ అనుమతులు వంటి సమస్యలపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ రహదారుల నిర్మాణంలో అటవీ అనుమతులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే రైల్వే ప్రాజెక్టుల విషయంలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని మంత్రి సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వేర్వేరుగా ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల మంత్రి అనగాని సత్యప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు, వసతి, అన్నప్రసాదం, మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొంటూ,
1: ఇతర రాష్ట్ర వివిఐపీలు అందరూ కూడా వచ్చారు, అందరూ కూడా కలకచడం జరిగింది, వాళ్ళని కనుక్కోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. తిరుమల తిరుపతిలో జరుగుతున్న ప్రక్షాళన అవ్వచ్చు, ప్రసాదం టేస్ట్ అవ్వచ్చు, కామన్ పీపుల్ కూడా చతికంగా దర్శనం చేపిస్తా ఉన్నాము. క్లీన్లెస్ కానీ అన్ని కూడా చాలా సాటిస్ఫాక్టరీ లెవెల్స్ చెప్పారు, చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి దర్శనాలు అందరికి కూడా పేదవాడికి కూడా సకాలంలో జరగాలనే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అలాగని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, పెట్టుబడులు అన్ని వస్తా ఉన్నాయంటే ఇక్కడ దేవదేవుడి యొక్క ఆశీస్సులు.
0: రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శాసన వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలపై 3 రోజుల పాటు ప్రత్యేక శిక్షణా తరగతులు ఈరోజు నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంటరీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెమోక్రసీస్ ప్రైడ్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిక్షణా కార్యక్రమాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ సురదేవరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాసన వ్యవస్థలో సిబ్బంది నైపుణ్యాభివృద్ధికి ఇటువంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. చట్టాల రూపకల్పన, ప్రైవేట్ బిల్లులు, తీర్మానాలు, శూన్య గంట, ప్రశ్నోత్తరాలు, శాసన వ్యవస్థలో బడ్జెట్ ప్రక్రియలపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో లోక్సభ సచివాలయం ప్రైడ్ డైరెక్టర్ పీకే మల్లిక్తో పాటు రాష్ట్ర శాసనసభ అధికారులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అనంతపురం జిల్లాలో ఈరోజు నుంచి జన్ భాగీదారీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఈ నెల 25వ తేదీ వరకు గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ధర్తీ అభా జన్ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ పథకాల కింద గిరిజనులకు లభించే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశమన్నారు. ఈ అవగాహన కార్యక్రమాలకు ప్రజలు హాజరై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఆధ్వర్యంలో 3 కిలోమీటర్ల వాగ్దాన్ కార్యక్రమాన్ని స్థానిక ఆర్కే బీచ్ రోడ్లో ఈరోజు నిర్వహించారు. ఈ వాగ్దాన్ను విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తోందన్నారు. ముఖ్యంగా విపత్తు నిర్వహణ సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

0: ఒక ఆర్గనైజేషన్ 90 సంవత్సరాలు నిర్విరామంగా పని చేయడము, సక్సెస్ఫుల్ గా ఉండడం అనేది ఒక సామాన్యమైన విషయం కాదు. ఎంటర్టైన్మెంట్, దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఇస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో. ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈస్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్ గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
1: అనంతరం ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత మాట్లాడుతూ, బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి విజ్ఞానం వినోదంతో పాటు విశ్వసనీయ సమాచారాన్ని అందిస్తోందన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో నిర్వహిస్తున్న శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక జాతర ఈరోజుతో ముగియనుంది. జాతర చివరి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శతకంపట్టు ప్రాంతం నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను తిరిగి ఆలయానికి తీసుకువచ్చే కార్యక్రమంతో జాతర ఉత్సవాలు ముగియనున్నాయి. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. సుమారు 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు డ్రోన్ నిఘా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకారులు నూతన సాంకేతికతను అందిపుచ్చుకునేలా ప్రోత్సహిస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వినూత్న కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ ఆదర్శంగా నిలుస్తోందని వెల్లడించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను తక్షణమే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. తిరుమలలో భక్తుల సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అన్నగాని సత్యప్రసాద్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
3: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే. చిక్కుకున్నాడు.
4: యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
5: ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: చిత్రగీతం వింటారు. దొంగ దొంగ చిత్రానికి మనో పాడిన పాట వింటారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళావాణి. స్త్రీల కార్యక్రమం వింటారు.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత సంగ్రహాలయాలు అనే అంశంపై శ్రీమతి మానస గారి సంభాషణ వింటారు.
1: మహిళావాణి శ్రోతలకి స్వాగతమండి. నాకు తెలిసిన చిన్నపిల్లవాడికి ఒక హాబీ ఉంది. అలనాటి వస్తువులు ఏమైనా కనిపిస్తే చాలా జాగ్రత్తగా తెచ్చి తన దగ్గర భద్రంగా దాచుకుంటాడు. ఎందుకు అని నేను అడిగాను. దానికి ఆ పిల్లవాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఈ వస్తువులో ఎంతో చరిత్ర దాగి ఉంది, ఆ చరిత్రని గుర్తు చేసుకోవడానికే ఈ వస్తువుని నా దగ్గర దాచుకున్నాను అన్నాడు. అది వినగానే నాకు గుర్తొచ్చినవి ఏంటో తెలుసా? సంగ్రహాలయాలు, మన మ్యూజియంస్. ఈ సంగ్రహాలయాలు మానవ చరిత్ర, కళ మరియు సంస్కృతికి అద్దం పడతాయి. అలనాటి చారిత్రక విశేషాలను కనులారా వీక్షించేందుకు మ్యూజియంలే కేంద్ర బిందువులుగా నిలుస్తాయనడం అతిశయోక్తి కాదు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సంగ్రహాలయాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రానికి సంబంధించిన చరిత్ర, అలాగే సంస్కృతి, వీటన్నిటినీ చూడడంతో పాటు అర్థం చేసుకోవచ్చు కూడా. చెప్పాలంటే ముఖ్యంగా ఇవి విద్యార్థులు తరగతి గదుల్లో పుస్తకాల్లో చదువుకున్న అనేక పాఠాలకు నిలువెత్తు సాక్ష్యాల్ని ఈ సంగ్రహాలయాల్లో చూసేందుకు అవకాశం ఉంటుంది. దీని ద్వారా వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. మరి అలాంటి సంగ్రహాలయాలు భారతదేశంలోనే కాక ప్రపంచంలో కూడా ఇంకా ఎన్నో ఉన్నాయి. వీటిలో కొన్నింటి గురించి ఈరోజు తెలుసుకుందామా? మన దేశంలో ఇండియన్ మ్యూజియం, దీని యొక్క పాత పేరు ఇంపీరియల్ మ్యూజియం అన్నమాట. ఈ ఇండియన్ మ్యూజియం 1914లో స్థాపించబడింది. మీకో విషయం చెప్పనా, ఈ మొత్తం సంగ్రహాలయాన్ని సందర్శించడానికి 2 రోజులు

రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుందట. ఎందుకనుకుంటున్నారు? ఈ ఇండియన్ మ్యూజియం ని 6 భాగాలుగా విభజించారు. ఆర్ట్, ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ, జియాలజీ, జంతు శాస్త్రం, అలాగే ఆర్థిక వృక్ష శాస్త్రం వంటి భారతదేశ ప్రాచీన వారసత్వం మొత్తం భద్రపరచబడిందనమాట. ఈ సంగ్రహాలయంలో మానవ అస్థి పంజరం నుండి మొఘల్ కాలం నాటి పెయింటింగ్ వరకు భద్రపరిచారంటండి. ఆ అస్థి పంజరాలు ఎప్పుడు అనుకుంటున్నారు? 4000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అస్థి పంజరాలు. అలాగే ఈ ఇండియన్ మ్యూజియంలో హరప్పా నాగరికత కాలం నాటి వస్తువులు కూడా మీకు కనిపిస్తాయి. పాత టిబెటన్ అలాగే జొరాస్ట్రియన్ దేవాలయాల డిజైన్లు కూడా మన ఈ సంగ్రహాలయం

మాక్స్వెల్ కాలం నాంటి పెయింటింగ్ వరకు భద్రపరిచారంటండి. ఆ అస్థిపంజరాలు ఎప్పుడు అనుకుంటున్నారు? 4000 సంవత్సరాలకు పైగా పురాతనమైన అస్థిపంజరాలు. అలాగే ఈ ఇండియన్ మ్యూజియంలో హరప్పా నాగరికత కాలం నాటి వస్తువులు కూడా మీకు కనిపిస్తాయి. పాత టిబెటన్ అలాగే జొరాస్ట్రియన్ దేవాలయాల డిజైన్లు కూడా మన ఈ సంగ్రహాలయంలో చూడొచ్చు. అలాగే నేషనల్ మ్యూజియం, ఇది ఢిల్లీలో ఉందండి. దేశంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన మ్యూజియంలో ఇది కూడా ఒకటి. అయితే దీన్ని స్థాపించడానికి ఒక ఆసక్తికరమైన నేపథ్యం కూడా ఉందంట. బ్రిటిష్ వారి నుంచి భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బర్లింగ్టన్ హౌస్ లో లండన్ రాయల్ అకాడమీ ఒక ప్రదర్శనశాలను నిర్వహించిందనమాట. ఇందులో భారతదేశంలోని వివిధ సంగ్రహాలయాల నుంచి ఎంపిక చేసి తీసుకొచ్చిన కళాఖండాలను ప్రదర్శనకు పెట్టారట. ఆ తర్వాత అవే కళాఖండాలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఒక ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఆ కాలంలోనే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతమైందంట. దీని ఫలితంగానే ఎలాగైనా ఒక సంగ్రహాలయాన్ని స్థాపించాలి అని నిర్ణయించుకున్నారు. దాంతో ఈ నేషనల్ మ్యూజియం అనేది స్థాపించారు. దీనిలో దాదాపుగా 2 లక్షల వస్తువులున్నాయంట. నమ్ముతారా? విభిన్న స్వభావాలున్న స్వదేశీ వస్తువులు కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న హోల్డింగ్లు 5000 సంవత్సరాల భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నాయి. కార్యక్రమంలో ఒక పాట విందామా?

ఇందాక మీకు చెప్తున్నానే భారతదేశంలోని సంగ్రహాలయాల గురించి. అందులో ఒకటే సాలార్జంగ్ మ్యూజియం. హైదరాబాద్లోని ఈ మ్యూజియంలో ప్రపంచం నలుమూలల నుండి సేకరించిన యూరోపియన్ల పెయింటింగ్లు, పర్షియా తివాచీలు, జపాన్, చైనా పింగాణీ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంగ్రహాలయంలో మీరు మ్యూజికల్ క్లాక్ని చూడొచ్చు. అంటే ఏంటో తెలుసా? ప్రతి గంటకి కూడా ఒక చిన్న బొమ్మ వచ్చి గంటలు మోగించే అద్భుతమైన గడియారం అన్నమాట. అలాగే పాలరాయితో చెక్కబడిన అద్భుతమైన స్త్రీ విగ్రహం. ఇక మొఘల్ కాలం నాటి కళాఖండాలు ఇలా ఒకటా రెండా ఎన్నింటినో మనం ఇక్కడ చూడవచ్చు. దాదాపుగా 39 గ్యాలరీలతో సెంట్రల్ బ్లాక్, ఈస్టర్న్ బ్లాక్, వెస్టర్న్ బ్లాక్ అనే 3 భవనాల్లో విస్తరించి ఉన్న ఈ సాలార్జంగ్ మ్యూజియం చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇక ఈ పేరు వింటే రోమాలు నిక్కపొడుచుకుంటాయి అంతే. ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు వింటేనే ఒక ధైర్యం కదా. మరి అలాంటి ధైర్యాన్ని ఒకసారి చూసి రావాలంటే ఖచ్చితంగా ముంబై వెళ్లాల్సిందే. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయంలో అక్కడి చరిత్ర, శిల్పాలు, వస్త్రాలు, అలాగే ఆదిమ కళ, అలంకార కళ, భారతీయ సూక్ష్మ చిత్రాలు, యూరోపియన్ చిత్రాలు, చైనీస్, జపనీస్ పురాతన వస్తువులు, నాణేల శాస్త్రం, అలాగే ముద్రణలతో సహా అనేక రకాల కళాకృతులు కూడా ఉంటాయి. ఈ మ్యూజియంలో మొఘల్ కాలం నాటి జాలి చెక్కిన ఏనుగుదంతాల ఆభరణాలు కూడా ఉంటాయి. అలాగే అక్బర్ యొక్క వ్యక్తిగత కవచం, ఛత్రపతి శివాజీ మహారాజ్, అలాగే 4వ శతాబ్దానికి చెందిన 2వ చంద్రగుప్తుని కాలం నాటి నాణేలు వంటివి ఈ మ్యూజియంలో తప్పక చూడవలసిన కొన్ని ప్రదర్శనలన్నమాట. ఈ సంగ్రహాలయం కూడా కొన్ని విభాగాలుగా విభజించబడింది. ప్రదర్శన వస్తువులు, అలాగే మరాఠా ఆర్ట్ గ్యాలరీ కింద. మరి ఈ ప్రదర్శన వస్తువులు కూడా 4 భాగాలుగా ప్రదర్శించబడతాయి. ఒకటి ఆయుధ విభాగాలు, అలాగే శాసనాల విభాగం, చిత్రలేఖన విభాగం, వస్త్ర విభాగం కింద. మరి ఛత్రపతి శివాజీ మహారాజుని తలుచుకోగానే నాకు మరొకరు గుర్తొచ్చారు. ఆయనే మహారాణా ప్రతాప్. ఉదయ్పూర్ వెళ్ళగానే నేను మొట్టమొదటిగా చూసేది మహారాణా ప్రతాప్ మెమోరియల్. సో మరి దీని గురించి కొంత తెలుసుకుని వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. 18వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ సంగ్రహాలయంలో ఒక స్మారక చిహ్నం ఉంది. మహారాణా భగవత్ సింగ్, మహారాణా ప్రతాప్ ఇచ్చిన గొప్ప నివాళుల్లో ఇది ఒకటి. ఈ స్మారక చిహ్నంలోని అద్భుతమైన విశేషాల్లో ఒకటి చెప్పనా, తన విశ్వాసపాత్రుడైన చేతక్ ఎవరనుకుంటున్నారు, ఆయన గుర్రం. ఆ గుర్రంపై కూర్చున్న మహారాణా ప్రతాప్ యొక్క నిజ పరిమాణ కాంస్య విగ్రహం అండి. అది చూస్తే చాలు అలా చూస్తూ ఉండిపోతారు. దాదాపుగా 11 అడుగుల ఎత్తు ఉండి సుమారుగా 70 టన్నుల బరువు ఉంటుందంట. ఈ శిల్పాన్నైతే కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి కూడా మనం చూసేయచ్చు. సిసోడియా రాజపుత్రం

వంశానికి చెందిన ప్రతాప్ సింగ్ పోరాడిన అత్యంత వైభవమైన యుద్ధాల్లో ఒకటి హల్దీఘాటి యుద్ధం. ఆయన ధైర్య సాహసాలను గౌరవించడానికి ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించారన్నమాట. అందుకే మహారాణా ప్రతాప్ యొక్క నిజ పరిమాణంలో, అంటే ఆయన ఎంత హైట్లో అయితే ఉండేవారో అంత హైట్లో ఉన్న కాంస్య విగ్రహాన్ని, అలాగే ఆయనకి ఎంతో నమ్మకమైన ఇష్టమైన గుర్రం చేతక్తో పాటుగా ఇక్కడ రూపొందించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా, మరొక మ్యూజియం చెన్నై ప్రభుత్వ సంగ్రహాలయం. ఇదే మద్రాసు సంగ్రహాలయంగా ప్రసిద్ధి చెందింది. కళ, పురావస్తు శాస్త్రం, మానవ శాస్త్రం, నాణేల శాస్త్రం, అలాగే మరెన్నో రంగాలలోని అత్యుత్తమ కళాఖండాలకు గొప్ప భాండాగారంగా ఉన్న మ్యూజియమే ఈ చెన్నై ప్రభుత్వ మ్యూజియం అన్నమాట. అయితే దాదాపు 16-17 ఎకరాల భూభాగంలో విస్తరించి ఉన్న ఈ సంగ్రహాలయంలో దాదాపు 46 గ్యాలరీలతో 6 స్వతంత్ర భవనాలు కూడా ఉన్నాయి. ఇక ప్రధాన భవనంలో ఏమున్నాయనుకుంటున్నారు? కళాఖండాలు, శిల్పాలు, జంతు ప్రదర్శనశాలలు, వృక్షశాస్త్ర ప్రదర్శనశాలలు, అలాగే తపాలా బిల్లల ప్రదర్శనశాల కూడా ఉన్నాయన్నమాట. అలా కొంచెం ముందుకు వెళ్తే మరొక భవనం ఉంది. ఈ భవనం అయితే నిజంగా వదిలిపెట్టరు. ఎందుకు అంటారా? ఈ భవనంలో ఆసక్తికరమైన తోలు బొమ్మల ప్రదర్శనశాలతో పాటు జానపద కళ, అలాగే సంగీతాన్ని భద్రపరిచే ప్రదర్శనశాలలు కూడా ఉన్నాయి. కాంస్య కళాఖండాలతో పాటు నాణేల శాస్త్రం, రసాయన పరిరక్షణ గ్యాలరీలు కూడా ఉన్నాయి. అక్కడ పిల్లలకి నచ్చే ఎన్నో బొమ్మలు కూడా ఉంటాయి. టెక్నాలజీ, సైన్స్ గ్యాలరీలతో పిల్లలందరినీ ఆకర్షించే ఒక అత్యద్భుత విభాగమే ఇది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒకటా రెండా, రాతి మరియు గుహ చిత్రకళ నుండి ఆధునిక కళ వరకు యుగ యుగాలుగా ఎలా ఈ కళ అనేది పరిణామం చెందిందో మనం ఇక్కడ చక్కగా చూడవచ్చు. శివుని అవతారమైన అర్ధనారీశ్వరుని కంచు విగ్రహం, 2వ శతాబ్దపు అమరావతి బౌద్ధ క్షేత్రపు అవశేషాలు, ఇలా ఎన్నింటినో మనం చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో చూడవచ్చు. మరిన్ని మ్యూజియంల గురించి తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక పాట విందాం.

ఇక ప్రపంచంలోకి వెళ్తే ఇటలీలోని రోమ్ నగరంలో ఉన్న క్యాపిటోలిన్ మ్యూజియంలు ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పబ్లిక్ మ్యూజియం ఇది. 1471లో స్థాపించబడిన ఈ మ్యూజియంలో రోమన్ శిల్పకళ, పురాతన కళాఖండాలు, అలాగే పెయింటింగ్లు, వాటి యొక్క అద్భుతమైన సేకరణ నిక్షిప్తమై ఉన్నాయి. అలాగే వాటికన్ మ్యూజియం ప్రపంచంలో రెండవ అత్యంత పురాతన మ్యూజియం ఇది. దీనిని 1506లో స్థాపించారు. ఇందులో మైఖేల్ ఆంజలో యొక్క ది లాస్ట్ జడ్జ్మెంట్, రాఫెల్ యొక్క స్కూల్ ఆఫ్ ఏథెన్స్, అలాగే మ్యూజియం యొక్క మొదటి కళాఖండమైన లాకూన్ అండ్ హిస్ సన్స్ వంటి కొన్ని ప్రసిద్ధ కళాకృతులు కూడా ఉన్నాయన్నమాట. ఇక మరొకటి రాయల్ ఆర్మరీస్ మ్యూజియం. ఇది యునైటెడ్ కింగ్డమ్లోని పురాతన ఆయుధాలు అలాగే కవచాల యొక్క ప్రముఖ జాతీయ మ్యూజియంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చారిత్రక యుద్ధ సామాగ్రిని ప్రదర్శిస్తారు. ప్రపంచ ప్రసిద్ధ ఆయుధాలు, కవచాలు, అలాగే మొఘల్, దక్కన్ కాలం నాటి ఆయుధాలను కూడా మనం ఈ రాయల్ ఆర్మరీస్ సంగ్రహాలయంలో చూడవచ్చు అన్నమాట. ఇక స్విట్జర్లాండ్లోని బాసెల్లో ఉన్న కున్స్ట్ మ్యూజియం బాసెల్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పబ్లిక్ ఆర్ట్ కలెక్షన్ను కలిగి ఉన్న ఈ ప్రసిద్ధ కళా ప్రదర్శనశాల 1500వ శతాబ్దం నుండి నేటి వరకు కూడా పెయింటింగ్లు, డ్రాయింగ్లు, అలాగే శిల్పాలతో సహా ముఖ్యంగా హోల్బిన్ కుటుంబం యొక్క రచనలకు, అలాగే పికాసో వంటి ఆధునిక కళాఖండాలకు కూడా నిలయంగా వస్తుంది. అలాగే మన విశాఖలో విశాఖ మ్యూజియం ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ముఖ్యంగా నౌకాదళం మరియు స్థానిక సంస్కృతిని ప్రదర్శిస్తుంది. హైదరాబాద్లోని బిఎం బిర్లా సైన్స్ సెంటర్ సైన్స్, డైనోసార్ అస్థి పంజరాలు వంటి ప్రదర్శనలతో విజ్ఞాన ప్రియులకు అద్భుతమైన ప్రదేశంగా మారింది. చూడండి, ఇన్ని సంగ్రహాలయాల గురించి, అక్కడి చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా. ఇంట్లో ఏదైనా మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి వస్తువుల్నే మనం ఎంతో పదిలంగా జాగ్రత్తగా దాచుకుంటాం కదూ. మరి అలాంటి అపురూపమైన చరిత్ర కలిగిన వస్తువులను, సంపదను మనం ఎంత జాగ్రత్తగా పదిలంగా భద్రపరుచుకోవాలి. ప్రదర్శనశాలలకి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా వాటిని చూడడం, వాటి గురించి తెలుసుకోవడం, ఆనందించడంతో పాటుగా వాటికంటూ కొంత గౌరవాన్ని మనం ఇవ్వాల్సిందే. ఆ చరిత్రను పిల్లలకు అర్థమయ్యే రీతిలో చక్కగా చెప్పాలి. వారేమైనా కొద్దిగా అటు ఇటుగా చిన్నపిల్లలు కదా పాడు చేయడానికి ప్రయత్నిస్తే వాటి విలువను వాళ్ళకి తెలియజేసి వారు కూడా వాటిని గౌరవించేలా మనమే చెప్పాలి. విన్నారుగా ఈనాటి అంశాన్ని. మరొక అంశంతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు తీసుకుంటుంది మీ మానస.

మీరింతవరకు ప్రపంచ ప్రఖ్యాత సంగ్రహాలయాలు అనే అంశంపై శ్రీమతి డివి మానసగారి సంభాషణ విన్నారు. మహిళ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: चपेट में हैं। धीमी हवा के कारण उमस और बढ़ गई है, जिससे राज्य के कई हिस्सों में सामान्य जनजीवन बुरी तरह प्रभावित है। वहीं राज्य के कई जिलों में अधिकतम तापमान 45 डिग्री सेल्सियस या उससे भी ऊपर बना हुआ है। मौसम विभाग ने 33 जिलों के लिए लू की चेतावनी जारी की है। राज्य के दक्षिणी और मध्य भागों में अगले सप्ताह तक लू के हालात बने रहेंगे। सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ।
1: प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि धरती माँ के लिए पूरी मानवता एक परिवार है। सोशल मीडिया पोस्ट में संस्कृत सुभाषितम साझा करते हुए प्रधानमंत्री ने कहा कि संपूर्ण विश्व एक घर की तरह है, जहां हर संस्कृति का अपना महत्व और सम्मान है। आईपीएल क्रिकेट में आज शाम 7:30 बजे जयपुर में राजस्थान रॉयल्स का मुकाबला लखनऊ सुपर जायंट से होगा। कल रात चेन्नई में सनराइजर्स हैदराबाद ने चेन्नई सुपर किंग्स को 5 विकेट से हरा दिया। इस जीत के साथ ही हैदराबाद ने प्लेऑफ में जगह बना ली है। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज दोपहर के कारोबार में लगभग 0.2% की वृद्धि दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 136 अंक के वृद्धि के साथ 75,451, जबकि निफ्टी 42 अंक बढ़कर 23,692 पर था। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी प्रौद्योगिकी, नवीकरणीय ऊर्जा, रक्षा और व्यापार में सहयोग को मजबूत करने के उद्देश्य से आयोजित 3rd भारत नॉर्डिक शिखर सम्मेलन में भाग लेंगे। प्रधानमंत्री मोदी और स्वीडन के प्रधानमंत्री उल्फ क्रिस्टर्सन ने समाचार पत्र में एक संयुक्त लेख में वैश्विक अनिश्चितता के इस दौर में साझेदारी पर जोर दिया। सर्वोच्च न्यायालय का टीकाकरण या नसबंदी किए गए लावारिस कुत्तों को आश्रय स्थलों में रखने के अपने पूर्व आदेश को वापस लेने से इनकार। मौसम विभाग ने राष्ट्रीय राजधानी में अगले 3 दिन के लिए लू का येलो अलर्ट जारी किया। और आईपीएल क्रिकेट में आज शाम राजस्थान रॉयल्स का मुकाबला लखनऊ सुपर जायंट से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణం వివరాలు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.5 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్. విశాఖపట్నం పరిసర ప్రాంతవాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అత్యధికంగా 36 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు అనగా 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు అనగా 19వ తేదీ ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని అనేక ప్రాంతాలలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 40-45 నుంచి 55 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు అత్యధికంగా 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి. ఈనాటి కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకంలోని శ్రీకృష్ణుని పాత్ర రంగస్థలి పద్యాలు వింటారు. పాడినవారు శ్రీ సిహెచ్ కృష్ణ గారు. హార్మోనియం సహకారం శ్రీ ముంతా లక్ష్మణరావు. వినండి.
3: అర్జున, సకల భూత సుఖప్రద ప్రభావుండగు ప్రభాకరులకు విధి విధాన పురుష అర్ఘ్యప్రదానలులుండనే హస్తాంజన్య సతరింగ నీ శరీరుండనై నిమీలతనైన అరవిందుండనై హృదయారవింద నిశ్చిత సుందర సరోజినీ మనోహరుండనై పరమనిష్టాగరిష్ఠుండనై ఉండ దుర్మదాంధుండు గంధర్వుండు గైడు నా దుష్ట నిశ్చీవనంబు వైచే నేనాతను వధియింప ప్రతినిపోనగా నీవు వాణి

బొలు బొలు యువరాజు గురు జనంబుల బ్రోల ఉపిత కట్టిన కో కలలు చూనాడు రాజసూయార్థ.

అర్జున, నరకాసురాది మహాదానవులు అనేకుడు ఆ చక్రనల జ్వలల మ్రగ్గిరి చక్రమహిమంబుయించుక విను. అర్థ, నీలకంధర మహానిశిక శూలము ధాటికి వచ్చిన ఒకవేళ ఓర్వవచ్చు ప్రళయకాల పయో

తల్లి పుట్టిని అంటే పర సమస్య మేనమామల యొద్ కాదు బావా. అవునులే, పేరు ధర్మరాజు బావా మీ అన్న, పేరు ధర్మరాజు పెడుదే పవిత్ర.

ఏంట్లోమి? మేము మీకు సాటి ఒత్తుమా బాబా. నిజమే, రానక్కరలేదు కూడా. ఏమందు దీని బాబా నీచ.

సైదో దేవుడు వెలది నొక్కర్తునే పెళ్ళియాడ కొలుపు కూటమునందు.

పార్థ, నీ దుష్పాండిత్యము చేతని నా చేసిన మేలులన్నీ కీడులగుతున్నవని ఇవరకే చెప్పి ఉంటాను అర్జున. అట్లయినా మీకొక్క మేలు అనర్పలేదా? ఆహా.

నీ దుష్పాండిత్యమతని నా చేసిన మేలులడుని అన్నీయూ కీడులొగుచునవని ఇవరకే చెప్పి ఉంటిని. పార్థ, అట్లయినా నీవు గయ్యుని విడువవా? నిశ్చయమే, చచ్చుటకు నిశ్చయించుకుంటేవా? అవును, అట్లయినా మదీయ ప్రతిజ్ఞాలింతువుగాక. అట్లయినా ఇదిగో నా ప్రతిజ్ఞ.

ఎరగనేది ఇది లోక ద్రోహిదైతే సంతానారణ్యతబానలాయిత ధనత్సౌదర్శన జ్వాలలం మేనిల్మాసి కిరీటి మస్తకము భోవింద్ర.

నేను ఎటులైనన్ కనబోయి ఆఖదము నే నీలీల కల్పించితి కృతిలో కూల్చదవి ఉషాత్రముల త్రుటిలో కూల్చదవి పార్థ త్రుటిలో

మీరింతవరకు గయోపాఖ్యానం నాటకంలో శ్రీకృష్ణుని పాత్ర రంగస్థలి పద్యాలు విన్నారు. పాడినవారు శ్రీ సిహెచ్ కృష్ణ గారు, హార్మోనియం సహకారం శ్రీ ముంతా లక్ష్మణరావు. రంగస్థలి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 25 సెకండ్లు కావస్తుంది. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్పై ఈనాటి మొదటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాలు పునఃప్రారంభం. నిలయంలో సమయం 4:59

సెకండ్లు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత మర్చిపోతున్నది ఏంటంటే మనుషులతో మాట్లాడడం మర్చిపోతున్నారు, అలాగే పుస్తక పఠనం కూడా మర్చిపోతున్నారు. అలా చేయడం వలన జ్ఞానం అనేది తగ్గుతుంది కానీ పెరగడం లేదు. కాబట్టి మనం పుస్తక పఠనం చేయాలి, చేసిన తర్వాత ఇతరులతో సంభాషించాలి. అప్పుడే సంభాషణ చేస్తేనే మనకి జ్ఞానం అనేది పెరుగుతుంది. దాని గురించి ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. మనం ఒక అత్యంత ఆసక్తికరమైన ఆవశ్యకరమైన అంశాన్ని ఇప్పుడు చర్చించుకోబోతున్నాం కదా. ఈ డిజిటల్ యుగంలో కీబోర్డులపై వేళ్ళు ఎంత వేగంగా కదులుతున్నాయో మనుషుల మధ్య మాటలు కూడా అంతగా తగ్గిపోతున్నాయి. మనం మర్చిపోతున్న రెండు గొప్ప విషయాలు ఏమిటంటే నిజమైన సంభాషణ మరియు పుస్తక పఠనం. ఈ రెండు ఒక యువకుడి లేదా యువతి వ్యక్తిత్వాన్ని ఏ విధంగా తీర్చిదిద్దుతాయో ఈరోజు మనం తెలుసుకుందాం. ముచ్చట అంటే సంభాషణ అండి, ఎంత చక్కని పదం కదా. ఒకప్పుడు స్నేహితులు, కుటుంబ సభ్యులు అరుగుల మీద కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునే ఆత్మీయమైన ముచ్చటలో కేవలం కాలక్షేపం మాత్రమే కాదు, జీవిత సత్యాలు ఉండేవి. కానీ నేడు అంతా వాట్సాప్ మెసేజ్లు, ఎమోజీలకి పరిమితం అయిపోతున్నాం. కమ్యూనికేషన్ అంటే కేవలం ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడటం మాత్రమే కాదు, మన భావాన్ని ఎదుటివారికి స్పష్టంగా చెప్పడం, అంతకంటే ముఖ్యంగా ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడం. ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు లేదా ఒక టీంలో పనిచేసేటప్పుడు మీ డిగ్రీల కంటే మీ సంభాషణ చాతుర్యమే మిమ్మల్ని విజేతలుగా నిలబెడుతుంది. నలుగురిలో ఉన్నప్పుడు ఫోన్ పక్కన పెట్టి కళ్ళలోకి చూస్తూ మాట్లాడటం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా ఎదుటివారికి మీపై అపారమైన గౌరవాన్ని కూడా తీసుకొస్తుంది. మరి సంభాషణ, పుస్తక పఠనం గురించి మరికొన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక మంచి పాట విందాం. జూయట్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

యువత ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట్లాడే విధానం. ఒకరితో మాట్లాడుతున్నప్పుడు మీరు మీ దృష్టి వారి కళ్ళపై ఉండాలి, కానీ మీ చేతిలో ఉన్న స్క్రీన్ మీద కాదు. ఆ చిన్న ఐ కాంటాక్ట్ ఎదుటివారికి మీ పట్ల అపారమైన నమ్మకాన్ని ఇస్తుంది. మంచి వక్త కావాలంటే ముందుగా మంచి శ్రోత కావాలి, వినడం నేర్చుకోవాలి. ఎదుటివారు తమ కష్టాన్ని లేదా ఆనందాన్ని పంచుకుంటున్నప్పుడు మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినడం ఒక గొప్ప కళ. గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తే రాని ప్రశాంతత మనసుకు నచ్చిన ఒక స్నేహితుడితో లేదా కుటుంబ సభ్యులతో 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడితే వస్తుంది. డిప్రెషన్, ఒత్తిడి వంటి సమస్యలకు మంచి సంభాషణే మొదటి మందు. కాబట్టి వర్చువల్ రియాలిటీ మోజులో పడి పక్కనే ఉన్న రియల్ మనసులను విస్మరించకుండా ఉన్నామంటే ఎమోజీలతో కాదు ఎమోషన్స్తో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. సంభాషణ నైపుణ్యాలు పెరగాలంటే మన దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉండాలి. అది ఎలా వస్తుంది అంటే మంచి జ్ఞానం కావాలి అంటే అద్భుతమైన సాధనాలు పుస్తకాలు. అందులోనూ టీనేజ్ మరియు యువత దశలో చదవాల్సిన అత్యంత ముఖ్యమైన పుస్తకాలు నాన్ ఫిక్షన్, అంటే కల్పిత కథలు కాకుండా వాస్తవిక అంశాలు, చరిత్ర, గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలతో కూడిన పుస్తకాలు. నాన్ ఫిక్షన్ పుస్తకాలు మనకు సమాజం ఎలా పనిచేస్తుందో నేర్పుతాయి, ఒక గొప్ప నాయకుడు లేదా మార్గదర్శకంగా నిలుస్తాయి. ఒక గొప్ప శాస్త్రవేత్త ఆటోబయోగ్రఫీ చదివినప్పుడు వారు ఎదుర్కొన్న కష్టాలు, చేసిన పోరాటాలు మనకు మార్గదర్శకంగా నిలుస్తాయి. క్రమం తప్పకుండా మంచి పుస్తకాలు చదవడం వల్ల మన పదజాలం పెరుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది, సమస్యలను విశ్లేషించే విధానం మారుతుంది. రోజుకు కనీసం 10 పేజీలు చదివే అలవాటు చేసుకోవాలి. ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులతో సమానం అంటారు పెద్దలు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజమేనండి. ఇప్పుడు మరొక పాట విందాం. దేవిపుత్రుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శరీరానికి వ్యాయామం ఎలాగో మెదడుకు పుస్తక పఠనం కూడా అంతే అని ఒక గొప్ప రచయిత అన్నారు. ఈ రోజుల్లో 30 సెకండ్ల రీల్స్ చూసి మన ఏకాగ్రత దారుణంగా పడిపోతుంది కదా, దాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే ఒక పుస్తకం చదవడం ఒకటే మార్గం. ఒక గొప్ప వ్యక్తి తన 60 ఏళ్ల జీవితంలో ఎన్నో కష్టాలు పడి నేర్చుకున్న పాఠాలను ఒక పుస్తకం ద్వారా కేవలం వారం రోజుల్లో మనం నేర్చుకోవచ్చు. అబ్దుల్ కలాం గారి వింగ్స్ ఆఫ్ ఫైర్ అయినా, స్వామి వివేకానంద జీవిత చరిత్ర అయినా అవి మనలో రగిలించే స్ఫూర్తి అంతా ఇంతా కాదు. ఆర్థిక అక్షరాస్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన ఇవన్నీ కాలేజీ సిలబస్లో ఉండవండి. మంచి నాన్ ఫిక్షన్ పుస్తకాలు మనకు ఈ జీవిత నైపుణ్యాలను నేర్పుతాయి. క్రమం తప్పకుండా చదివే వారిలో పదజాలం అద్భుతంగా పెరుగుతుంది. మీరు మాట్లాడేటప్పుడు సరైన సమయంలో సరైన పదాన్ని వాడే శక్తిని పుస్తకాలు మీకు నేర్పిస్తాయి. పుస్తక పఠనం ద్వారా అపారమైన జ్ఞానాన్ని గడించవచ్చు. ఆ జ్ఞానాన్ని నలుగురితో పంచుకోవడానికి చక్కని ముచ్చటిన ఆయుధంగా మలుచుకోవాలి. వర్చువల్ ప్రపంచం నుండి బయటకు వచ్చి రియల్ వరల్డ్లో బతకడం ప్రారంభించండి.

మీరు మాట్లాడే ప్రతి మాట మీకు ఒక గుర్తింపును తీసుకువస్తుంది. చదివే కొద్దీ ఎదుగుతాం, మాట్లాడే కొద్దీ మనుషులకు చేరువవుతాం. ఈరోజు నుండే ఒక మంచి నాన్ ఫిక్షన్ పుస్తకం చదవడం ప్రారంభించండి. మీ వాక్చాతుర్యానికి పదును పెట్టండి, విజయ శిఖరాలను అధిరోహించండి. ఇప్పుడు ఒక మరొక చిత్రగీతం విందాం. గాయం చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

అక్షరం మనల్ని అంతర్గతంగా మేల్కొలిపితే ఆత్మీయ సంభాషణ మనల్ని బాహ్య ప్రపంచానికి మనుషులకు దగ్గర చేస్తుంది. ఈరోజు మనం కోల్పోతున్నది కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు, తోటి మనుషుల మనసులను చదవడం కూడా. టెక్నాలజీ మనకు ప్రపంచాన్ని చేతిలోకి తెచ్చి ఇచ్చింది, కానీ పక్కనే ఉన్న మనుషులను మాత్రం దూరం చేస్తుంది. స్మార్ట్ ఫోన్ల నీలిరంగు తెరల వెనుక దాక్కునే వర్చువల్ ప్రపంచం నుండి ఒక్కసారి బయటకు రావాలి. ఎదుటివారి కళ్ళలోకి చూస్తూ, వారి హృదయాలను స్పృశిస్తూ మాట్లాడే ఆత్మీయమైన ముచ్చటను, అలాగే చేతితో పేజీలు తిప్పుతూ అక్షరాల వెనుకున్న అనంతమైన జ్ఞానాన్ని పొందే పుస్తక పఠనాన్ని మన దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలి. ఒక మంచి పుస్తకం నీ మేధస్సుకు పదును పెడితే మంచి ఆత్మీయ సంభాషణ నీ వ్యక్తిత్వానికి మహోన్నతమైన హుందాతనాన్ని ఇస్తుంది. పుస్తకాన్ని హృదయానికి హత్తుకోండి, మనుషులతో మనసు విప్పి మాట్లాడండి. మరి ఇప్పటి నుండైనా పుస్తకాలు చదవడం, మనుషులతో మాట్లాడడం చేస్తే చాలా వరకు జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం. ఇద్దరు మధ్య 18 చిత్రం నుండి రేవంత్ శ్రావణ్ భార్గవి పాడిన పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 5:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు.

పదం మేభావంలోకి. మహాపదం మేభావం అనగానే ఒక్కొక్క అక్షరానికి అక్షరం పక్కన చేరిస్తే పదం అవుతుంది. ఆ పదాల్ని అద్భుతంగా కూర్చితే ఒక సెంటెన్స్ అవుతుంది. సో మరి అట్లాంటి పదాలతో ఎంతో చక్కగా కవితలు రాసే మీ అందరూ అంటే కూడా మాకు చాలా అభిమానం. మరి మీరు రాసే కవితలు చదివేందుకు నేనైతే రెడీగా ఉన్నా. మరి మా పదం మీ భావంలో ఈరోజు నేను ఇస్తున్న పదం ముళ్ళు, అంటే గుచ్చుకునే ముళ్ళు అన్నమాట. సో మీరు ముళ్ళు అంటే మూడు ముళ్ళు అటువైపు వెళ్ళమాకండి, గుచ్చుకునే ముళ్ళు. సో ఆ ముళ్ళు కోసం ఏదైనా కవిత రాసి పంపించాలి అనుకుంటే మీరు పంపించాల్సిన నెంబర్ 6304767436.

సో ముళ్ళు పదంతో మరి నేనైతే కవితలు రాసి పంపించమని అడిగా. మరి మొదటి కవిత ఎవరు రాశారో చూద్దామా. మాణిక్యాలరావు దుర్గాడ నుంచి అండి. ముళ్ళునైనా నేను పువ్వులకు తోబుటూను, నేను వీరికి రక్షణ కాదు. నీ కాలిలో తగిన ముళ్ళుని, ఓ నీ కాలిలో తగిన ముళ్ళుని తొలగించే వైద్యుణ్ణి కూడా. నీ జ్ఞాపకం నా గుండెల్లో గుచ్చే సూదైన ముళ్ళును నేను, పువ్వులను మాలగా మార్చే కఠినమైన ముళ్ళును నేను. మీ చెవులకు ముక్కు కుట్టే తుమ్మను నేను, నన్ను కిరీటంగా కూడా వాడారు ముళ్ళును కదా, నా తర్వాతే గులాబీకి జన్మ. వావ్ అండి, సూపర్. ముళ్ళును కూడా నన్ను ఇంత చక్కగా చాలా బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్. సో మరి మీరు కూడా నన్ను కవితలు రాసి పంపించాలి అనుకుంటే పంపించేసేయండి. అండ్ ఇంకొక కవిత కూడా చూసేద్దాం. మునిగపాక నుంచి నాగేశ్వరరావు గారు. దారిలో ముళ్ళున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తామో, జీవితంలో కూడా సమస్యలు ఉన్నప్పుడు అంతే వివేకంతో ముందడుగులు వేయాలని ముళ్ళు మనకు నేర్పుతుంది. అంతేకాదు విజయం సాధించాలంటే కష్టాలను అధిగమించాలి అని నేర్పుతుందంట. సో బాగుందండి మీరు రాసిన కవిత కూడాను. నెక్స్ట్ ఇంకొక కవిత చదువుదాం. రమణా సీతమ్మ నాగులాపల్లి నుంచి రాశారు. ముళ్ళున్న చెట్టుకే గులాబీలు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. తల్లిదండ్రులు ముళ్ళల్లో, రాళ్ళల్లో, రప్పల్లో పనిచేసే నా బిడ్డలకి ఆ ముళ్ళ బాట ఉండరాదని తపనతో బిడ్డల్ని కాపాడుకోవాలి. మేము నడిచామని బిడ్డలకి పెద్ద భరోసా తల్లిదండ్రులే అంటూ రాశారు. సో ఓకే, నెక్స్ట్ ఇంకొన్ని కవితలు చదివే ముందు మీ అందరి కోసం చందమామ మూవీ నుంచి రేగి ముళ్ళల్లే అంటూ పాట అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

సో మనమున్న మా పదం మీ భావంలో. మరి నెక్స్ట్ చింతల అగ్రహారం నుంచి పొట్టేటి జగన్నాథరావు గారు కవిత పంపించారు. పూలతో పాటు పుడుతుంది ముళ్ళు, జీవిత సత్యం నేర్పుతుంది ముళ్ళు, తాకితే గుచ్చిన జాగ్రత్త చెబుతుంది, తప్పుదారిలో నడవద్దని హెచ్చరిస్తుంది, గులాబీకి కాపలాగా నిలిచే సైన్యం చిన్నదైనా చూపిస్తుంది ధైర్యం, బాధల మాదిరి గుండెల్లో గుచ్చిన మనిషిని మరింత బలంగా మార్చిన ముళ్ళు ఉన్నది పువ్వును వదలమా, కష్టాలు ఉన్నాయని జీవితం మానవా, ముళ్ళు చెప్పే మౌన సందేశం ఇదే, కష్టం తర్వాత సంతోషం వస్తుందని. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా అనిపించింది మీ కవిత.

కష్టం తర్వాత సంతోషం వస్తుందని. సూపర్ అండి, చాలా చాలా అద్భుతంగా అనిపించింది మీ కవిత. నెక్స్ట్ మరో కవిత కూడా చూసేద్దామా? జనకుల సత్యనారాయణ మూర్తి గారు పంపించిన కవిత చదువుదాం ఇప్పుడు. గులాబీ, నిమ్మ, నారింజ, పల్లేరు, నల్లేరు, తుమ్మ, ఎక్సెట్రా ఎక్సెట్రా అంటూ చిన్న ఉదాహరణగా చెప్తూ, రోజా పువ్వు అందాన్ని చూసి మురిసిపోతావు కానీ దాన్ని కాపాడే ముళ్ళును విదిలిచేస్తావు. గాయం చేసే ప్రతిదీ శత్రువు అనుకోకు, రక్షణ ఇచ్చే ఆయుధం కూడా కావచ్చు. మెత్తని దారిలో నడక సులువే కావచ్చు కానీ రాటుదేరే ముళ్ళు గుచ్చుకున్నప్పుడే జీవితంలో ఎదురయ్యే కష్టాలు కూడా అంతే. నిన్ను నొప్పిచ్చినా నీలో ధైర్యాన్ని పెంచుతాయి. బాధను మిగిల్చే ముళ్ళును చూసి భయపడకు, అది నీ గమ్యాన్ని మార్చే హెచ్చరిక అనుకో. నొప్పిని ఒప్పుకునే రోజే గెలుపు విలువ తెలుస్తుంది. ముళ్ళబాట దాటినవాడే చరిత్రలో నిలుస్తాడు అని చెప్పేసి రాశారు. నిజంగా అండి, చాలా బాగుంది, బాగా రాశారు. అండ్ ఇంకొకటి చూద్దాం. కవులు తరచుగా జీవితాన్ని గులాబీ పువ్వుతో పోలుస్తారు. పువ్వు సంతోషాన్నిస్తే దానితో పాటే ఉండే ముళ్ళు బాధను కష్టాలను సూచిస్తుంది అంటూ సుమలత రాశారు. సూపర్ అండి. మరొక కవిత చూసే ముందు మరొక పాటనైతే వినేద్దామా? యముడి మొగుడు మూవీ నుంచి వానజల్లు పాట మీ అందరి కోసం.

సో ఇలా ముళ్ళుతో పాటలు వింటూ మీరు రాసిన ముళ్ళు కవితలు కూడా చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంది. మరి నెక్స్ట్ మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం నుంచి ఒక కవిత పంపించారు. గుచ్చుకుంటే ముళ్ళు దారికి అడ్డంగా, సైకిల్ అయినా బైక్ అయినా ముళ్ళు గుచ్చుకుంటే పంక్చర్ అవ్వాల్సిందే. ముళ్ళు దేహానికే కాదు మనసుకు కూడా ఒక్కోసారి గుచ్చుకుంటుంది. ముళ్ళు కష్టానికి ప్రతీక, కానీ ముళ్ళదారి ఒక్కోసారి జీవితానికి కష్టం విలువ తెలిపి సుఖానికి ఉన్న తేడాని తేటతెల్లం చేస్తుంది. పూలబాట కన్నా ముళ్ళబాట బతుకు బాధ్యతను తెలియజేస్తుంది. ముళ్ళు కొందరికి కంటకింపైతే విజేతలకి రచ్చగెలుపు, కాబట్టి గెలుపుకి ఆదర్శం ఈ ముళ్ళు. దీని మనుగడే లోకానికి ఓ ఉనికిని అని మర్చిపోకూడదు అంటూ రాశారు. చాలా అందరూ కూడా ఎంతో అద్భుతంగా ముళ్ళు కోసమని కవితలు రాసి పెడుతూ ఉన్నారు. అంటే మనం ఏ పదం ఇచ్చినా సరే ఎంత బాగా రాసేస్తున్నారండి నిజంగాను. సో నెక్స్ట్ వీరేంద్ర వైజాగ్ నుంచి ఒక కవిత పంపించారు. నీ మధుర జ్ఞాపకాల హృదిలో కదిలినప్పుడు నా కన్ను ఎందుకో కన్నీటి పుష్పాలు పూస్తాయి. ముళ్ళు కాలికి గుచ్చినప్పుడు కలగని బాధ పువ్వులను తొక్కినప్పుడు కలిగింది. తపస్సు చేసి అయినా తుమ్మిదనే పుడతా మకరందం సేకరించి సృష్టిని వక్కపాడుతాను అంటూ, యోధిని తూనీగైనా అమ్ములు పొదలో కాపలాగా ఉంటాను, పువ్వులా వాడిపోను ముళ్ళును కదా నిలిచే ఉంటాను అంటూ రాసి పంపించారు. చాలా బాగుందండి. దాంట్లో టైం సరిపోలేదు, నేను ఇప్పుడే విన్నా ఇప్పుడే రాశాను అని చెప్పారు. కానీ ఇంత క్విక్గా కూడా ఇంత బాగా రాస్తారా? బాగా రాశారు. సో నెక్స్ట్ మనం గోవిందుడు అందరివాడే సినిమా నుంచి ఒక పాటను విందాం, ఆ తర్వాత మిగిలిన కవితలను కూడా చూసేద్దాం.

0: సమాపదం మే భావంలో మరొక్క కవిత ఉంది, అది కూడా చదివేద్దామా? ఈ పదం ముళ్ళు, ఈ పదం వినగానే అందమైన గులాబీ అలాగే అందమైన అమ్మాయి గుర్తుకొస్తుంది. అక్కడ అందమైన గులాబీని ఎలా పడితే అలా కోయాలని చూస్తే టక్కును ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇక్కడ అందమైన అమ్మాయిని చూసి ఎలా పడితే అలా ఎగతాళిగా మాట్లాడితే మన మనసు లోతులను కనిపించకుండా ఓ ముళ్ళు ఉంటుంది, అది ఎప్పటికప్పుడు మన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ గుచ్చి చూపిస్తూ ఉంటుంది. అదే ముళ్ళు గొప్పతనం. ఈ చిన్ని కవిత వీలైతే చదవండి అంటూ పంపించారు పలక సత్యనారాయణ పాతకొట్టం నుంచి. సో చాలా బాగుందండి, అంటే దీంట్లో ఒక మెసేజ్ కూడా ఇచ్చినట్టు అనిపించింది నాకు మీ కవితతో పాటును. సో థ్యాంక్ యూ సో మచ్ అందరు కూడాను. మేము ఏ చిన్ని పదం ఇచ్చినా సరే దాన్ని ఎంతో అద్భుతంగా మీరు మెసేజ్ కవిత రాసి పంపిస్తున్నారు, చాలా క్విక్గా కూడా కవితలు రాసి పంపిస్తున్నారు, చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. ఇంకా మమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఏ పదం ఇవ్వాలి అని చెప్పేసి. అంత అద్భుతంగా ఉన్నాయి మీ కవితలు, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కవితలు పంపించినందుకు. సో ఈరోజుతో మరి ఈరోజు మా పదం మీ భావం ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ మరికొద్ది క్షణాల్లో ఉద్యోగ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు

0: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డీసీ హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్ హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5th నుంచి June 4th వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్. మొత్తం ఖాళీల సంఖ్య 10. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 మే 2026 నుంచి 4 జూన్ 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30th వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ₹1500, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ₹1000, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 మే 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
1: మీరింతవరకు ఉద్యోగ వార్తలు విన్నారు. చదివినవారు బి రాజు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణిలో ముందుగా వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ సాయంకాలం అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 82%. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్, గాల్లో తేమ 78%. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షము కానీ ఉడుములతో కూడిన జల్లులు కానీ

ఏర్పడే సూచన ఉంది. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని అనేక ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతోనూ, కొన్నిసార్లు 60 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో, కొన్నిసార్లు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ సమయాలలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. బొబ్బిలి రాజా చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నెల్లిలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి, అనంతరం ప్రాంతీయ వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి వింటారు.
1: దిస్ ఈజ్ ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై సుభద్ర రామచంద్రన్. The third India-Nordic summit was held in Norwegian capital Oslo today. Prime Minister Narendra Modi, along with his counterparts from Norway, Sweden, Iceland, Finland and Denmark, participated in the summit. With the Trade and Economic Partnership Agreement, TEPA, now in force, the summit aimed to deepen trade and investment ties between India and the Nordic region. Key areas of focus included technology and innovation, sustainability, renewable energy and digitization. On the sidelines of the summit, Prime

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం

0: తెలిపింది. వార్తల వివరాలు. తీర ప్రాంతంలో జరిగే అభివృద్ధిలో మత్స్యకారులకు భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం తుమ్మలపెంట గ్రామంలో ఆయన ఈరోజు మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొని మత్స్యకార కుటుంబాలకు 261.50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సముద్ర తీర ప్రాంతంలో పోర్టులు వస్తే అభివృద్ధి జరుగుతుందని, అభివృద్ధిని మత్స్యకారులు అందిపుచ్చుకునేలా ప్రణాళికలు చేస్తామని చెప్పారు. కావలి ప్రాంతంలో సాగర్ డిఫెన్స్ సంస్థ ఏర్పాటవుతోందని, దీని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 288 కోట్ల రూపాయల వ్యయంతో జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టి హార్బర్ కేంద్రంగా మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరిస్తూ,
1: మీ త్యాగాన్ని ఆదుకునేందుకే మత్స్యకారుల సేవలో ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ గాని సక్రమంగా ఉపయోగించుకుంటే ఇక్కడ పనిచేసే మత్స్యకారుల పిల్లలు జీవితాలు బంగారు భవిష్యత్తు అవుతాయి. నాగరికత ప్రారంభించింది నీళ్లు ఎక్కడుంటే అక్కడ. ఇక్కడ మీ పొలాలుంటే ఆ పొలాల్లో కూడా మీరు అక్వాకల్చర్ ఫామ్ పెట్టుకోండి. పోర్ట్స్ గాని, డిఫెన్స్ గాని, టూరిజం గాని, ఎందులో అయినా సరే మా మత్స్యకారుల ఆడబిడ్డలకి, మగవాళ్ళకి, పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తా. మీ ఆదాయం ఎట్ట పెంచాలో అవన్నీ చేస్తా.
0: మత్స్యకారుల వేట నిషేధిత భృతి కింద జిల్లాలో 13,597 మందికి 27 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం అభిషక్త్ కిషోర్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో పాల్గొనగా జిల్లా కలెక్టర్ అభిషక్త్ కిషోర్, సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ యాదవ్ విశాఖ కలెక్టరేట్ నుంచి వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, 15వ తేదీ నుండి జూన్ 14 వరకు 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై నిషేధం ఉన్నందుకు మత్స్యకారులకు ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కుటుంబానికి 20,000 రూపాయల చొప్పున సహాయం అందిస్తోందని కలెక్టర్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి కలెక్టరేట్లో ఈరోజు జరిగిన మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో ఆయన పాల్గొని మత్స్యకారులతో సంభాషించారు. అర్హత ఉన్న ప్రతి మత్స్యకారుడికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు. మత్స్యకారుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్న మంత్రి, తిరుపతి జిల్లాకు 650 బోట్లు మంజూరు చేశామని, మత్స్యకారుల పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణ ఇస్తున్నామని పేర్కొంటూ,
2: రాబోయే రోజుల్లో ఎలా మెరైన్ పోలీసుని వ్యవస్థని బలోపేతం చేయాలి, ఎలాంటి బోట్లు మనకు అవసరం అని చెప్పేసి తిరుపతికి 650 HP బోట్ ఒకటిను, నెల్లూరుకి 2 శాంక్షన్ చేసి, ఇంకా రాబోయే రోజుల్లో ఎప్పుడైతే దుగ్గరాజపట్నం షిప్ బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇక్కడే మనకి బోట్స్ కట్టుకుని, అలాగే మత్స్యకార సోదరుల కుటుంబాలకు కూడా స్కిల్డ్ నేర్పించి స్థిరమైనటువంటి జీవితాన్ని వాళ్ళ లక్ష్యంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మత్స్యకార సముద్రం మీద ఉండే వాళ్ళకి మెరుగైన జీవితం ఇచ్చే లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది.
0: ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా విబిజీ రామ్జీ పథకం, పల్లె పండుగ పనుల పురోగతిపై చర్చించారు. ఈ వేసవిలో పనులు వేగంగా జరపాలని ఉప ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అయితే ఆయా పనుల పురోగతిని అధికారులు ఉప ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆకాశవాణి ద్వారా పరిచయమైన ఎందరో కళాకారులు ఖ్యాతి గడించి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలత తెలిపారు. ఆకాశవాణి 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ఆకాశవాణి ప్రాంతీయ కేంద్రం ఈరోజు 3 కిలోమీటర్ల వాక్థాన్ నిర్వహించింది. ఈ వాక్థాన్ను జిల్లా సంయుక్త కలెక్టర్ జి విద్యాధరి, ప్రాంతీయ ఛానల్ మేనేజర్ ఆర్ హర్షలతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్షలత మాట్లాడుతూ, 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉత్తరాంధ్ర ప్రజలకు అనేక కార్యక్రమాలను ప్రసారం చేస్తూ విజయవంతంగా కొనసాగుతోందని వెల్లడించారు. భవిష్యత్తులో కూడా శ్రోతల కోసం జనరంజకమైన కార్యక్రమాలను నిరంతరాయంగా అందించేందుకు కృషి చేస్తామని ఆమె పేర్కొంటూ,
3: నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. మనందరి కృషి వల్ల మరి మనం

0: ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా మనం ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా వి విల్ డూ అవర్ బెస్ట్, వాట్ ఎవర్ బెస్ట్ వీ కెన్ డూ, వి విల్ గివ్ అవర్ సర్వీస్ టు ది నేషన్.
1: ఈ వాక్థాన్లో కార్యాలయ సిబ్బందితో పాటు శ్రోతలు, విశ్రాంత ఉద్యోగులు, ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సిరిపురంలోని కార్యాలయ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ వాక్థాన్ ఆర్కే బీచ్ రోడ్డు పొడవునా సాగింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ మోదకొండమ్మ అమ్మవారిని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ నెల 17వ తేదీన మొదలైన అమ్మవారి జాతర నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు. గిరిజన ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధికి, మారుమూల గ్రామాల ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సంధ్యారాణి తెలియజేశారు. పార్వతీపురం మన్యం జిల్లాలో రాబోయే 5 రోజుల పాటు ఎండల తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి సూచించారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం పలు మండలాలు ప్రమాద స్థాయికి వెళ్లే అవకాశం ఉందని, ఉష్ణోగ్రతలు 41 సెల్సియస్ నుండి 54 సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. మధ్యాహ్న సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు వెళ్లవద్దన్నారు. తరచూ మంచినీరు, ORS ద్రావణం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ సూచించారు. తేనెటీగల పెంపకం రైతులకు లాభదాయకంగా ఉంటుందని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు అన్నారు. జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హనీబీ క్వాలిటీ న్యూక్లియస్ స్టాక్ సెంటర్ను ఈరోజు ఏర్పాటు చేశారు. రైతులకు రాయితీపై తేనెటీగల పెట్టెలు, పరికరాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ధనుంజయరావు మాట్లాడుతూ పంటల పరాగ సంపర్కంలో తేనెటీగలు కీలక పాత్ర పోషించి దిగుబడులు, నాణ్యతను పెంచుతాయన్నారు. తేనె, మైనం, పుప్పొడి, ప్రొపోలిస్ వంటి ఉత్పత్తుల ద్వారా గ్రామీణ యువత, మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని వివరించారు. వాతావరణం. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో ఆగ్నేయ అరేబియా సముద్రం, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ లక్షద్వీప్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం నుండి కేరళ, దక్షిణాంధ్ర కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్పై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని వెల్లడించింది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రేపు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన ఈరోజు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి 40 అర్జీలు స్వీకరించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. తీర ప్రాంత అభివృద్ధిలో మత్స్యకారులను భాగస్వాములుగా చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఈరోజు సమీక్ష నిర్వహించారు. పాడేరు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి వార్షిక ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. నైరుతి ఋతుపవనాలు రానున్న 3-4 రోజుల్లో బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓస్లో నగరే తృతీయే భారత్ నార్డిక్ శిఖర సమ్మేళనే భాగం భజితవాన్. యస్యోద్దేశ్యం ప్రౌద్యోగికీ పునర్నవీకరణీయోర్జా రక్షా వ్యాపార క్షేత్రేషు సహకారం సుదృఢీకరణమస్తి. ప్రధానమంత్రిణా శ్రీమోదినా స్వీడన్ దేశస్య సమకక్షీయేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఇత్యనేన సహ సంయుక్తలేఖే వైశ్విక అనిశ్చితతావధౌ సహభాగితాయాః విషయే అవధానం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: సాయం సమీరంలో ముందుగా లలిత సంగీత కార్యక్రమంలో

శ్రీ ఎస్ ధనంజయ పాడిన లలిత గీతాలు వింటారు. మొదటిగా కొండలేడింటిపై కొలువు తీరిన స్వామి, రచన శ్రీ బోయి భీమన్న.

చివరిగా సాగిపో నా పాట ఈ నీట సెలయేట, రచన శ్రీ దూసి ధర్మారావు.

మీరు ఇంతవరకు శ్రీ ఎస్ ధనుంజయ పాడిన లలిత గీతాలు విన్నారు. సాయం సమీరంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. ఆనందం చిత్రం నుండి చిత్ర పాడిన పాట.

ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర గురించి తెలుసుకుందాం. ఇందులో గాఢ నిద్ర పోవడం వలన ఎంత ప్రయోజనం ఉంది, ఏ విధంగా అయితే గాఢ నిద్ర పడుతుందో కొన్ని వివరాలు తెలుసుకుందాం. శరీరాన్ని యంత్రంలా పని చేయించుకున్నాక దానికి కావలసిన విశ్రాంతినివ్వడం కూడా ఫిట్నెస్లో ఒక భాగమే. మనం రోజంతా ఏం తిన్నాం, ఎంత వ్యాయామం చేసాం అన్నది ఎంత ముఖ్యమో, రాత్రిపూట మనం ఎంత గాఢంగా నిద్రపోయాం అన్నది అంతకంటే ముఖ్యం. నిద్ర అనేది కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, అది మన శరీరాన్ని మనం రీఛార్జ్ చేసుకునే ఒక అద్భుతమైన ప్రక్రియ. ఆధునిక జీవనంలో స్మార్ట్ ఫోన్ల వాడకం పెరిగిన తర్వాత చాలామంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. మనం నిద్రపోతున్నప్పుడే మన కణజాలం మరమ్మతులకు గురవుతుంది, కండరాలు అభివృద్ధి చెందుతాయి. అందుకే క్రీడాకారులకు, వ్యాయామం చేసేవారికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. రోజు మొత్తంలో మనం నేర్చుకున్న విషయాలను మన మెదడు స్టోర్ చేసుకోవాలంటే గాఢ నిద్ర తప్పనిసరి. సరిగ్గా నిద్రపోని వారిలో ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయి, ఫలితంగా వారు అనవసరపు ఆహారాన్ని తిని బరువు పెరుగుతారు. పడుకోవడానికి గంట ముందు మొబైల్, ల్యాప్టాప్లను పక్కన పెడితే స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్ మన నిద్రను పాడు చేస్తుంది. ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి నిద్ర లేవడం అలవాటు చేసుకోవాలి. పడుకోవడానికి కనీసం 2 గంటల ముందే భోజనం ముగించాలి. గదిలో వెలుతురు తక్కువగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. గాఢ నిద్రే సంపూర్ణ ఆరోగ్యానికి అసలైన మంత్రం. ఇవండి ఫిట్నెస్ మంత్రాల్లో కొన్ని వివరాలు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. జయసింహ చిత్రం నుండి రేవంత్, రమ్యా బెహ్రా పాడిన పాట.

సాయం సమీరంలో వికాసం గురించి తెలుసుకుందాం. ఇందులో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సమాజంలోని అట్టడుగు వర్గాల సంక్షేమం ప్రతి పేదవాడి కడుపు నింపడమే ఒక దేశాభివృద్ధికి నిజమైన కొలమానం. ప్రపంచవ్యాప్త సవాళ్లు ఎదురైన సమయాల్లో కూడా మన దేశంలోని పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అతిపెద్ద ప్రజా పంపిణీ పథకమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, కోట్ల మంది పేదల ఇళ్లలో నిత్యం పొయ్యి వెలిగేలా చేస్తున్న ఒక అన్నపూర్ణ వంటి పథకం. ఈ పథకం కింద అర్హులైన అంత్యోదయ అన్న యోజన మరియు ప్రాధాన్యత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని మరియు గోధుమలను అందిస్తుంది. దీనివల్ల నిరుపేద కుటుంబాలు ఆహారం కోసం ఇబ్బంది పడకుండా వారి ఆర్థిక భారాన్ని తగ్గించే గొప్ప భరోసా ఇది. రేషన్ కార్డు కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో ఎటువంటి ఖర్చు లేకుండా రేషన్ దుకాణాల ద్వారా ఈ ధాన్యం అందుతోంది. ఇది కేవలం ఆహారం ఇవ్వడమే కాదు, పేదవాడి ఆత్మగౌరవాన్ని కాపాడటం కూడా. దేశంలోని కోట్లాది మంది లబ్ధిదారులకు ఈ పథకం ఒక బలమైన సామాజిక భద్రతా కవచంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం ఏంటి.

0: సాయం సమీరంలో చివరిగా 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు.
1: అది 1991 ఆగస్టు నెలలో నేను కార్యక్రమ నిర్వహణాధికారిగా ఆకాశవాణి దిశలో పదవీ బాధ్యతలు స్వీకరించాను. నాకు ఈ కేంద్రంతో దాదాపుగా 1 20 సంవత్సరాల అనుబంధం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నో మధుర జ్ఞాపకాలు, అనుభూతులు. ఎంతో మంది దిగ్గజులైన సాహితీ, నాటక, సంగీత మూర్తుల సహచర్యం కేంద్రం ద్వారా లభించింది. శ్రీ ఏవి రామారావు, ఏవి ఆనంద్, చింతా సూర్యనారాయణ, రామసూరి, కేఎస్ చంద్రశేఖర్, మధుసూదన్ లాంటి ఎంతో మంది ప్రముఖులతో కలిసి ప్రయాణించే అవకాశం నాకు దక్కింది. 4 జిల్లాల్లోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎందరో సాహితీకారుల పరిచయ భాగ్యం కలిగింది. వారి ద్వారా నేను ఎంతో స్ఫూర్తి పొందగలిగాను. నా ఈ ప్రయాణంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నాకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసే అవకాశం కల్పించింది. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే గతంలో వచ్చిన జగద్గురు శంకర, ఉపనిషత్ కథలు, ఓహెంద్రి కథలు, సదా మీ సేవలో విపత్తుల నిర్వహణపై ధారావాహిక, 100 ఏళ్ల తెలుగు కథా ప్రయాణం, వివిధ రచయితల ప్రసంగ కదంబం, 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఉద్యమ నేపథ్యంలో కవిత్వం, 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, నాటకం, విమర్శ, పాట, జానపదం, తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, మహాభారత ప్రసంగ వాహిని, 18 పర్వాలు లాంటి కార్యక్రమాలు నా నిర్వహణలో రూపుదిద్దుకున్నాయి. అలాగే కీర్తిశేషులు వినుకొండ నాగరాజు గారి ఊపిరోజున నవల్ని నాటకంగా రూపొందించినందుకు ఆకాశవాణి వార్షిక అవార్డు, అలాగే శ్రీమతి గీ ప్రతిమ గంగజాతర కథని రేడియో నాటకంగా రూపొందించినందుకు జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకంగా ఆకాశవాణి యాన్యువల్ అవార్డు లభించడం నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. మొట్టమొదటిసారి విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫీట్ రివ్యూ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమ నిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించడం నా వృత్తి జీవితంలో మరుపురాని మధుర జ్ఞాపకాలు. అలాగే ఎంతో మంది మాజీ భారత ప్రధాన మంత్రుల, రాష్ట్రపతుల ప్రత్యక్ష ప్రసార బాధ్యతలు, గోదావరి పుష్కరాల ప్రత్యక్ష ప్రసారాల నిర్వహణ, తూర్పు గోదావరి జిల్లాలో సంభవించిన ఘోర తుఫాను, ఆ విపత్కర సమయంలో బాధితులతో ముఖాముఖి, ఇలా ఎన్నో అనుభూతులు, జ్ఞాపకాలు. ఆకాశవాణి 90 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటున్న ఈ సందర్భంలో శ్రోతలందరికీ నా శుభాభివందనాలు.
0: మీరింతవరకు 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు శ్రీ రొక్కం కామేశ్వరరావు గారు ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రసార విశేషాలు వింటారు. ఈ రాత్రి ప్రసారంలో 7:15 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు. అనంతరం పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఖరీఫ్ పచ్చిరొట్ట పంటలు సాగు గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి గౌరీ గారు అందించిన వివరాలు, జానపద గీతం, వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:00 తిరిగి రాత్రి 9:30 స్వరమాలిక, రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈరోజు రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారంలో రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం ఎత్తరా మన జయ పతాకం బృందగానం వింటారు. రచన శ్రీ కేవి అపలాచారి.

0: సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో పురంధరదాసు కీర్తనలు ధమ్మపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో మట్టి పరీక్ష చేయించుకోకపోతే సమస్యల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమయంలో ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అబ్బూరి రామకృష్ణారావు గారి జయంతి, టంగుటూరు ప్రకాశం పంతుల గారి వర్ధంతి సందర్భంగా వారి ఇరువురి జీవిత విశేషాలు ప్రసారమవుతాయి. తర్వాత 90 ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు. అనంతరం స్పోకెన్ వర్డ్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర, పరిణామ క్రమం, ప్రసంగ ధారావాహిక 3వ భాగం వింటారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి నామతీర్థాల విఎస్ లక్ష్మీ ప్రసన్న వయలిన్ వాదనం ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 8:59 పాటల పల్లకి. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 10:30 90 ఆకాశవాణి సందర్భంగా అలనాటి మేటి కార్యక్రమాలు, మహిళా శ్రామిక కోట మా తోట ప్రసారమవుతుంది. రచన కుమారి ఎన్ మణి, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. 11:00 మధురిమ. 11:30 ఎన్సీఆర్టి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం గురించి డాక్టర్ వీణా మాధవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం శ్రీ పివి సోమశేఖర్ గారి పరివర్తన కథానికి ప్రసారమవుతుంది. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది. 2:31 ఒకే సాహిత్యవేత్త సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 మా పదం మీ భావం, 5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం ప్రసారమవుతాయి. అనంతరం 90 ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు. 7:15 90 ఆకాశవాణి సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె జోగనాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధం ప్రసారమవుతుంది. అనంతరం పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించు వ్యవసాయ పనుల గురించి సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు గారి ప్రసంగం, జానపద గీతం, వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే రాజధాని ఓస్లోలో ప్రారంభమైన 3వ భారత నార్టిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజం నుంచి విముక్తమైన ప్రాంతాల అభివృద్ధికి రానున్న 5 ఏళ్లకి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును భారత క్రికెట్ నియంత్రణ బోర్డు ఈరోజు ప్రకటించింది. 3వ భారత నార్టిక్ సదస్సు నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నార్టిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్లాండ్, డెన్మార్క్ దేశాల ప్రధానమంత్రులు పాల్గొంటున్నారు. 2022 డెన్మార్క్లోని కోపెన్హాగన్లో జరిగిన గత సదస్సు కొనసాగింపుగా భారత

భారతదేశం నార్టిక్ దేశాల మధ్య వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. అందులో సాంకేతిక ఆవిష్కరణలు, సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజిటలైజేషన్ వంటి కీలక అంశాలపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం టేపా ప్రస్తుతం అమల్లో ఉన్న నేపథ్యంలో ఈ సదస్సు భారతదేశం నార్టిక్ ప్రాంతాల మధ్య వాణిజ్య పెట్టుబడి సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని భావిస్తున్నారు. ప్రస్తుతం నార్టిక్ కూటమితో భారత్ ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $19 బిలియన్గా ఉంది. ఈ సదస్సు భారత్ నార్టిక్ దేశాల మధ్య బహుముఖ సహకారాన్ని మరింత విస్తరిస్తుందని, అలాగే పరస్పరం ఆసక్తి గల ప్రాంతీయ ప్రపంచ అంశాలపై చర్చించేందుకు ఒక మంచి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు. సదస్సుకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐస్లాండ్ ప్రధానమంత్రి, ఫిన్లాండ్ ప్రధానమంత్రి, డెన్మార్క్ ప్రధానమంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. రానున్న 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జగ్దల్పూర్లో మీడియాతో మాట్లాడిన అమిత్ షా, 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బస్తర్ను నక్సలిజం నుండి విముక్తం చేసిన తర్వాత రాబోయే 5 ఏళ్లలో ఈ ప్రాంతం అభివృద్ధి కోసం కేంద్రం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక శాస్త్రీయమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేశాయని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం బస్తర్ డివిజన్లోని దాదాపు 200 భద్రతా దళాల శిబిరాల్లో సుమారు 70 శిబిరాలను షహీద్ వీర్ గుండం ధూర్ సేవా డేరాలుగా మారుస్తారు. ఈ కేంద్రాల ద్వారా బ్యాంకింగ్ సౌకర్యాలు, నైపుణ్య శిక్షణ, పాఠశాలలు, అంగన్వాడీలు, అటవీ ఉత్పత్తుల ప్రాసెస్ యూనిట్లతో సహా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందిస్తారు. బస్తర్లోని ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఆవు లేదా గేదెను అందజేస్తామని, 6 నెలల్లోగా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున సహకార డైరీ నెట్వర్క్ ఏర్పాటు చేస్తామని కూడా అమిత్ షా ప్రకటించారు. దీనికోసం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. యువత, మహిళల సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ బస్తర్ సమగ్ర అభివృద్ధి కృషి చేస్తామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అంతకుముందు హోంమంత్రి ఈరోజు జగ్దల్పూర్లో జరిగిన కేంద్ర జోనల్ కౌన్సిల్ 26వ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్, 4 రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్, సీనియర్ పోలీస్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం ఈరోజు సౌత్ కొరియా రాజధాని సియోల్ చేరుకున్నారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య రక్షణ సహకారాన్ని, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి, వివిధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఈ పర్యటన మంచి అవకాశం కల్పిస్తుందని ఆయన చెప్పారు. సౌత్ కొరియా పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి అక్కడ జాతీయ రక్షణ మంత్రి అన్గ్యూ బాక్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని 2 మంత్రులు సమీక్షించడమే కాకుండా ద్వైపాక్షిక బంధాలను మరింత బలోపేతం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తారు. అంతకుముందు 2 రోజుల హనాయ్ పర్యటన ముగించుకుని రాజ్నాథ్ సింగ్ సియోల్ చేరుకున్నారు. ఆ పర్యటనలో భారత్, వియత్నాం దేశాలు తమ మెరుగైన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకున్నాయి. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్రముఖ అమెరికా కంపెనీల ప్రతినిధులు, అమెరికా భారత్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంతో కూడిన యునైటెడ్ స్టేట్స్ అణు పరిశ్రమ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారతదేశాన్ని మార్చేందుకు అణుశక్తి ల్యాండ్మార్క్ సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ శాంతి చట్టాన్ని సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారని, ఈ చట్టం కింద ప్రవేశపెట్టిన సంస్కరణలు వివరించారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగపరమైన అంశాలపై తీర్పునిచ్చేందుకు త్వరలోనే 7 న్యాయమూర్తుల ధర్మాసనాలను ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలియజేశారు. అంతకుముందు ఈ ఏడాది ప్రారంభంలో పరిశ్రమ, ఇండస్ట్రీ అనే పదానికి చట్టపరమైన నిర్వచనానికి సంబంధించిన అంశంపై 9 న్యాయమూర్తుల ధర్మాసనం విచారణలను అత్యున్నత న్యాయస్థానం ముగించింది. దీన్ని అనుసరిస్తూ గత వారం శబరిమల అంశానికి సంబంధించిన విచారణ కూడా ముగించింది. ఆర్జీ కర్ అత్యాచారం హత్య కేసుపై తదుపరి విచారణ జరపాలని కోరుతూ సిబిఐ బాధితురాల తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం నాడు విచారణ చేపట్టనున్నట్టు కోల్కతా హైకోర్టు ఈరోజు తెలియజేసింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో అత్యాచారానికి, హత్యకు గురైన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ ఘోరమైన

0: పర్యటనలో ఒకటి కంటే ఎక్కువ మంది వ్యక్తుల ప్రమేయం ఉందనే అనుమానంతో ఈ నేరంపై తదుపరి దర్యాప్తు జరపాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ నేరానిగాను సంజయ్ రాయ్కు సియాల్డా సెషన్స్ కోర్టు జీవిత ఖైశిక్ష విధించిన సంగతి తెలిసిందే. 2024 ఆగస్టులో ప్రభుత్వ ఆసుపత్రి అయిన ఆర్జీకర్ ఆసుపత్రిలో సెమినార్ హాల్లో విధి నిర్వహణలో ఉన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య జరగడం, ఆమె మృతదేహం అక్కడ లభ్యమవడం దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలకు దారితీసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు ప్రాజెక్ట్ చీతా ప్రగతిని అంచనా వేసేందుకు, భవిష్య కార్యాచరణపై చర్చించేందుకు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మన దేశంలో అంతరించిపోయిన చీతాలను తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో చేపట్టిన ఒక వినూత్నమైన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రాజెక్ట్ చీతా. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ, సమన్వయంతో కూడిన అంతర్జాతీయ సహకారం, శాస్త్రీయ ప్రణాళికల ద్వారా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి మొదటగా 20 చీతాలను ఇక్కడికి తరలించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమైందని, ఆ తర్వాత బోట్స్వానా నుండి మరో 9 చీతాలు తీసుకురావడం ద్వారా దీన్ని మరింత బలోపేతం చేస్తామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత వైమానిక దళం ఐఏఎఫ్ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ 3 రోజుల అధికార పర్యటన నిమిత్తం నిన్న రాత్రి శ్రీలంక చేరుకున్నారు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలను, స్థానిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీలంక వైమానిక దళం ఈ విషయం తెలియజేస్తూ, భారత వైమానిక దళాధిపతి ఈ నెల 21వ తేదీ వరకు ద్వీప దేశంలోనే పర్యటిస్తారని, పర్యటనలో భాగంగా ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ సోమవారం నాడు ఐపీకేఎఫ్ స్మారక చిహ్నం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారని తెలియజేసింది. కొలంబోలోని ఎస్ఎల్ఏఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అమర్ప్రీత్ సింగ్ తన పర్యటనలో భాగంగా పవిత్ర దంత అవశిష్ట ఆలయాన్ని సందర్శించడంతో పాటు శ్రీలంక సైనిక నౌకాదళ ప్రధానాధికారులతో కూడా సమావేశం అవుతారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇబోలా వైరస్కు సంబంధించి తాజా నివేదికలు విడుదల చేసింది. కొన్ని వారాల క్రితమే ఇబోలా వ్యాప్తి ప్రారంభమైందని, ప్రస్తుత మరణాల సంఖ్య 131కి చేరుకుందని తాజా గణాంకాల్లో తెలియజేసింది. 513 అనుమానిత కేసులు ఇబోలా వైరస్తో ఈ మరణాలు ముడిపడి ఉన్నాయా లేదా అని నిర్ధారించేందుకు దర్యాప్తు జరుగుతోందని కాంగో ఆరోగ్య మంత్రి శామ్యుల్ రోజర్ కాంబా తెలియజేశారు. వచ్చే నెల నుంచి ప్రారంభం కానున్న ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు భారత క్రికెట్ జట్టును ప్రకటించింది. ఒక 1-off టెస్ట్ మ్యాచ్, 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఇందులో భాగంగా జరుగుతాయి. టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ బాధ్యతల నుంచి వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ను తప్పించగా కెప్టెన్ శుభ్మాన్ గిల్కు డిప్యూటీగా కేఎల్ రాహుల్ను నియమించారు. జూన్ 6వ తేదీ నుంచి ములన్పూర్లో ఏకైక టెస్ట్ మ్యాచ్ నిర్వహిస్తారు. తర్వాత 14వ తేదీ నుంచి ధర్మశాల, లక్నో, చెన్నైలో వన్డే మ్యాచ్లు జరుగుతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం నార్వే రాజధాని ఆస్లోలో 3వ భారత నార్డిక్ దేశాల శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. సుప్రీంకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రాజ్యాంగ అంశాల పరిష్కారానికి త్వరలో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. మన దేశంలో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ఈరోజు ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్. LIC యొక్క బీమా కవచ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: పల్లిసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తున్నారు.
2: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె భాగ్యలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ మరియు హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాల వలస. ఈరోజు మనం మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా ఆకాశవాణి రైతు సోదరులకు కానీ మనకు కానీ ఎలా ఉపయోగపడుతుంది అనే అంశం గురించి మాట్లాడుకుందాం. ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో 1936 జూన్8 ప్రారంభమై ఈ సంవత్సరం అంటే 2026 నాటికి 90 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటూ ఉండటం మనందరికీ ఎంతో ఆనందదాయకమైన విషయం. మన అందరి ఆకాశవాణి దాదాపు 9 దశాబ్దాలుగా రైతులకు అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందించడంలో ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అతి ముఖ్యమైన నిర్దిష్టమైన సమాచారాన్ని అందించడంలో రేడియో ప్రముఖ పాత్ర వహిస్తుందని మనందరికీ తెలుసు. ఆకాశవాణిలో ప్రసారమయ్యే వివిధ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు, నిపుణులు మరియు అభ్యుదయ రైతులు మన రైతాంగానందరికీ ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం జరుగుతూ ఉంది. దీని గురించి ఆకాశవాణి పలు కార్యక్రమాలని ప్రసారం చేస్తూ ఉంది. అదేవిధంగా వివిధ పంటల యాజమాన్యం అంటే విత్తనాలు ఎలా ఎంపిక చేసుకోవాలి, పంటలు వేయటానికి తగిన అనుకూల సమయం ఏంటి, ఎరువుల మోతాదు మరియు వాటిని ఎలా వాడాలి, పంటకు వచ్చే వివిధ తెగుళ్ళు వాటి నివారణోపాయాల గురించి ఆకాశవాణి సమయానుకూల సలహాలు ఇస్తూ ఉండి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మనందరికీ తెలుసు, వ్యవసాయ రంగం ముఖ్యంగా వాతావరణం మీదనే ఆధారపడుతుంది. అకాల వర్షాలు, తుఫాన్లు, వరదలు చాలాసార్లు ఎంతో పంట నష్టాన్ని కలుగజేస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని క్రమం తప్పకుండా మన ఆకాశవాణి రైతు సోదరులకు వర్షాలు, తుఫాన్లు మరియు కరువు పరిస్థితుల గురించి ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం ద్వారా రైతులు తమ పంటను రక్షించుకోవటానికి లేదా నష్టాన్ని తగ్గించుకోవటానికి ఎంతగానో దోహదపడుతూ ఉంది. అదేవిధంగా రైతులు తమ పంటల్ని ప్రకృతి వైపరీత్యాల నుండి, చీడపీడల నుండి రక్షించుకోవటం ఒకటైతే, మరోవైపు పండిన పంటకు సరైన గిట్టుబాటు ధర పొందటం మరో ఎత్తు. అది దృష్టిలో పెట్టుకొని మన ఆకాశవాణి దేశంలోని వివిధ మార్కెట్లలోని పంటలకు ఉన్న ధరల వివరాలు ప్రసారం చేయటం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందేలా చూస్తూ ఉంది. అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అన్నదాత సుఖీభవ, రైతన్న మీకోసం, పంటల బీమా, రుణ సదుపాయాలు వంటి వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో రైతులకు తెలియజేయటంలో ఆకాశవాణి కృషి ఎంతగానో ఉంది. మారుతున్న కాలం మరియు అవసరాల దృష్ట్యా మన ఆకాశవాణి ఎన్నో మార్పులను స్వాగతిస్తూ రేడియో సెట్ లేదా మొబైల్ ఫోన్ల ద్వారా ఎక్కడైనా ఎలాంటి ఇంటర్నెట్ అవసరం లేకుండానే అన్ని రకాల సమాచారాన్ని రైతులకు చేరవేయడంలో ముందంజలో ఉంది.
0: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా ఆమదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారు ఆకాశవాణితో వారి అనుబంధం విన్నారు. ఇప్పుడు ఖరీఫ్ పచ్చిరొట్ట పంటల సాగు గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి గౌరీ గారు అందించిన వివరాలు వింటారు.
3: ఖరీఫ్ సీజన్లో పచ్చిరొట్ట పంటల సాగు విధానం ఉపయోగాలు. మన పంట పొలాల్లో కర్బన పదార్థ నిల్వలు దాదాపుగా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాలు అధిక ఉష్ణోగ్రతల మూలాన నేలలో నిల్వ ఉన్న కర్బనం భస్మీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణంలో కలిసిపోతున్నది. యాజమాన్య పద్ధతులలో భాగంగా సేంద్రియ కర్బన పదార్థాలను నేలకు అందించకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడి పంటలు పండించడం మరియు పంట మార్పిడి చర్యలు చేపట్టకపోవడం వల్ల నేల సారం తగ్గి పంట దిగుబడి

వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది. భూసారం పెంచుకోగలిగితేనే పంటల దిగుబడి పెరుగుతుంది. పచ్చిరొట్ట పంటలు భూసారాన్ని పెంపొందించడంలో గణనీయమైన పాత్ర వహిస్తాయి. సేంద్రియ సాగులో పచ్చిరొట్ట పంటలు అత్యంత ముఖ్యమైనవి. పచ్చిరొట్ట పంటలను ఎరువుగా వాడడం సులువైన మరియు చౌకైన పద్ధతి. తొలకరి జల్లులు కురవగానే పచ్చిరొట్ట పైర్లను సాగు చేయాలి. పచ్చిరొట్ట పైర్లలో 16 రకాలు ఉన్నాయి. ఇందులో జీలుగ, అవిస, జనుము, వెంపలి, అలసంద, పిల్లి పెసర, మినుము, గోరుచిక్కుడు, అజోల్లా, కానుగ, వేప, గ్లైరిసిడియా, జిల్లేడు, నేలతంగేడు, కొండమిరప తదితర రకాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో పెసర, మినుము వంటి తక్కువ కాలపరిమితి కలిగిన అపరాలను కూడా పచ్చిరొట్ట పంటలుగా పరిగణించి అటు దిగుబడితో పాటు ఇటు భూసారాన్ని పెంపొందించుకోవడానికి కూడా రైతాంగం సాగు చేస్తున్నారు. పప్పుజాతి పైర్లు పచ్చిరొట్ట పంటకు బాగా పనికి వస్తాయి. పైగా పప్పుజాతికి చెందినవి కావడం వలన గాలిలోని నత్రజనిని స్థిరీకరించి అడుగు పొరలలో ఉన్న పోషక పదార్థాలను పై పొరలలోకి తెచ్చి మొక్కకు లభ్యమయ్యేలా చేస్తాయి. వీటిలో ముఖ్యంగా జీలుగ, జనుము, అలసంద, పిల్లిపెసర, పెసర, మినుము, అవిస మొదలగునవి ముఖ్యమైనవి. పశువుల ఎరువు తగినంత లభ్యం కాని ప్రస్తుత పరిస్థితులలో పచ్చిరొట్ట పంటలను ఎరువుగా వినియోగించి నేలకు సేంద్రియ పదార్థం అందించడం మంచి మార్గంగా రైతులు గుర్తించాలి. ఈ పచ్చిరొట్ట పంటలు సాగు చేసి ఎరువుగా వాడడం వల్ల భూమికి దాదాపు 50 నుండి 175 కిలోలు ఒక హెక్టారుకు చొప్పున నత్రజని పోషకాన్ని అందించవచ్చు. ఎక్కువ మొత్తంలో కార్బనాన్ని నేలకు అందించవచ్చు. భూభౌతిక లక్షణాలను మెరుగుపరుచుకోవచ్చు. భూమిలో నీరు నిలుపుకునే శక్తిని పెరుగుతుంది. అంతేకాక భూమిలో కార్బన శాతం పెరుగుదల వల్ల నేలలో ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈ పచ్చిరొట్ట ఎరువులు పర్యావరణ హితంగా వాతావరణానికి కానీ నేలకు కానీ ఎటువంటి హాని కలిగించేవిగా ఉండవు. పచ్చిరొట్ట పంటల సాగు విషయానికి వస్తే మన రాష్ట్రంలో ఎక్కువగా సాగు చేసే పచ్చిరొట్ట పంటలు జనుము మరియు జీలుగ. ఇటీవల కాలంలో జనుము సాగు ప్రాధాన్యతను సంతరించుకుంది. జనుము పంటలో నూతన రకాలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. పైగా వ్యవసాయ శాఖ కూడా ప్రతి గ్రామంలో తొలకరికి ముందు జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేయడానికి విత్తనాలను కూడా రైతాంగానికి సరఫరా చేస్తుంది. సాధారణంగా మన ప్రాంతంలో జూలై, ఆగస్టు మాసాలలో వరి నాట్లు జరుగుతాయి. ప్రధాన పొలంలో వరి నాట్లు వేసుకోవడానికి ముందే పచ్చిరొట్ట పంటలను సాగు చేసి అవి పూత దశలో ఉన్నప్పుడు నేలలో కలియ దున్నుతారు. అంటే పచ్చిరొట్ట పంటలను తొలకరిలో అంటే మే, జూన్ మాసాలలో నేలలో తగిన తేమ ఉన్నప్పుడు విత్తాలి. జనుము, జీలుగ సాగుకు ఎకరాకు 20 నుండి 25 కిలోలు విత్తనాన్ని చల్లుకోవాలి. విత్తనం వేసే సమయంలో ఎకరానికి 50 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకుంటే రొట్ట ఎక్కువగా తయారవుతుంది. విత్తిన 45 రోజులకు లేదా పూతకు వచ్చే సమయంలో నేలలో కలియదున్నాలి. పచ్చిరొట్టలను ఎరువులుగా వినియోగించాలనుకున్నప్పుడు వాటిని నేలలో కలియదున్నే సమయం అనేది అత్యంత ముఖ్యమైనది. ముందుగా కలియదున్నట్లయితే తగినంత రొట్ట నేలకు అందదు. అలాగే పూత దశకు మించి తరువాత ఆలస్యంగా కలియదున్నట్లయితే కాండం ముదరడం వల్ల నేలలో కుళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది. కాబట్టి దాదాపు విత్తిన 45 నుండి 50 రోజులలో నేలలో కలియదున్నట్లయితే జనుము లేదా జీలుగ పంటల నుండి దాదాపు 6 టన్నుల పచ్చిరొట్టను నేలకు అందజేయవచ్చు. జీలుగ పంట అధిక తేమ మరియు బెట్ట పరిస్థితులను తట్టుకునే పచ్చిరొట్ట పంట. ముఖ్యంగా తగినంత నీటి వసతి లేని పరిస్థితులలో జీలుగను పచ్చిరొట్ట పంటగా సాగు చేసుకోవచ్చు. పిల్లి పెసర కూడా తొలకరిలో వేసుకోదగ్గ ప్రధాన పచ్చిరొట్ట పంట. ఎకరాకు దాదాపు 10 నుంచి 12 కిలోల విత్తనాన్ని వాడి చల్లుకున్నట్లయితే 45 నుండి 50 రోజులలో 3 నుండి 4 టన్నుల పచ్చిరొట్ట నేలకు అందుతుంది. అదేవిధంగా ఇతర పైర్లు అయినటువంటి అలసంద, గోరుచిక్కుడు వంటివి కూడా పక్వానికి వచ్చిన తర్వాత 2-3 సార్లు కాయలు కోసుకున్న తర్వాత కూడా పచ్చిరొట్టగా వాడుకోవచ్చు. గోరుచిక్కుడు ఎక్కువ బెట్టను తట్టుకోగల శక్తి కలిగి ఎండాకాలంలో కూడా సాగుకు

అనుకూలమైన పంట. వివిధ పచ్చిరొట్ట ఎరువులు ఒక టన్నుకు 4 నుండి 6 కిలోల నత్రజనిని, 1 నుండి 2 కిలోల భాస్వరాన్ని, అలాగే 5 నుండి 6 కిలోల పొటాషియాన్ని అందజేస్తాయి. పచ్చిరొట్ట పంటలను నేలలో కలియదున్నే ముందు కూడా 50 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను వేసుకున్నట్లయితే రొట్ట తొందరగా చివికి తరువాత సాగు చేసే పంటలకు పోషకాలను అందజేస్తాయి. ఇక పంటల సరళి విధానంలో కూడా పచ్చిరొట్ట పంటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటి వినియోగం వలన వరి ఆధారిత పంటల సరళి విధానంలో వరి పంటకు 50% నత్రజని ఆదా అవుతుంది. అంతేకాకుండా దిగుబడులు కూడా పెరుగుతాయి. వరి మాగాణుల్లో వేసే మినుము దిగుబడులు కూడా గణనీయంగా పెరిగినట్లు పరిశోధనల్లో నిర్ధారణ జరిగింది. 6 తడి మెట్ట పంటలు సరళి విధానంలో కూడా ఈ పచ్చిరొట్ట ఎరువులను భూమిలో కలియదున్నడం వలన కానీ లేదా అపరాల పైర్లను అంతర పంటలుగా సాగు చేసుకుని పంట కోసిన తర్వాత కలియదున్నడం వల్ల కూడా ఆ తర్వాత వేసే ఇతర పంటలకు దాదాపు 20 నుండి 30 కిలోల నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. అంతర పంటలుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేస్తే మరింత లాభదాయకం. ఆయకట్టు ప్రాంతాలలో వరి సాగుకు నీరు ఎప్పుడు విడుదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్న రైతాంగం తొలకరి ప్రారంభంలో భూమిని వృధాగా వదిలివేయకుండా మే నెల 2వ పక్షంలో కురిసే తొలకరి జల్లులకు తొలకరి పైరుగా పెసర పంటను ఎన్నుకొని ప్రతి 2 మీటర్లకు ఒకసాలు జీలుగను గొర్రుతో ఎదపెట్టుకొని జీలుగను పెసరలో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. ఆ తరువాత జూన్ జూలై నెలల్లో కురిసే కొద్దిపాటి వర్షాలతో పెసర జీలుగ పైర్లను సునాయాసంగా పెంచి పరిస్థితులు అనుకూలించి సాగునీరు సకాలంలో విడుదలైనా లేక అధిక వర్షాలు కురిసినా సీజన్ ఆలస్యం కాకుండా పెసరను జీలుగతో పాటు పచ్చిరొట్ట పంటగా నేలలో కలియదున్నవచ్చు. ఒకవేళ లేనట్లయితే పెసరకాయలు తయారైన తరువాత కాయలు కోసుకుని పెసర దిగుబడిని పొందవచ్చు. ఆ తర్వాత కూడా మిగిలిన పెసర మొక్కలను జీలుగతో పాటు భూమిలో కలియదున్నవచ్చు. కానీ పెసరకాయలు కోసిన తరువాత పెసర మొక్కలు ఎండిపోయి పచ్చిరొట్ట పరిమాణం తగ్గి కావలసిన సేంద్రియ పదార్థం భూమికి అందదు. కాబట్టి జీలుగను అంతరపంటగా వేసుకోవడం వలన ఈ సమస్యను అధిగమించవచ్చు. పెసరకాయలు కోసిన తరువాత పెసరతో పాటు జీలుగను కలియదున్నడం వల్ల వరి పంటలో 50% వరకు ఎరువును ఆదా చేసి ఖర్చు తగ్గించి వరిలో అధిక దిగుబడితో పాటు పెసరతో అదనపు దిగుబడులు సాధించి రైతు నికర ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఈ పచ్చిరొట్ట పంటలను తొలకరిలో సాగు చేసి పూత సమయంలో నేలలో కలియదున్నట్లయితే పంటలకు అవసరమైన నత్రజని, భాస్వరం మరియు పొటాష్ పోషకాలను నేలకు అందిస్తాయి. సేంద్రియ పదార్థంతో పాటు స్థూల పోషకాలను కూడా పచ్చిరొట్ట ఎరువుల నుండి పొందవచ్చు. జనుము పంటను పచ్చిరొట్టగా సాగు చేసినప్పుడు నత్రజని 2.6%, భాస్వరం 0.6% మరియు పొటాషియం 2% పోషకాలను ఇస్తుంది. అలాగే జీలుగను సాగు చేసినట్లయితే నత్రజని 3.3%, భాస్వరం 0.7% మరియు పొటాషియం 1.3% పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా పిల్లి పెసరను సాగు చేసినట్లయితే 2.4% నత్రజనిని, 0.3% భాస్వరాన్ని మరియు 0.8% పొటాషియం పోషకాన్ని అందిస్తుంది. ఈ పచ్చిరొట్ట పంటలను సాగు చేసినప్పుడు కొన్ని మెళకువలను పాటించాలి. తేమ చాలని ప్రాంతాల్లో వేసవిలో దుక్కిదిన్ని తొలకరి వర్షాలు పడగానే పచ్చిరొట్ట పంటను ఎంపిక చేసుకొని విత్తనాలను చల్లుకోవాలి. ప్రధాన పంట కోయగానే నేలలో మిగిలిన తేమను సద్వినియోగపరుచుకొని పచ్చిరొట్ట పంటలు విత్తుకోవాలి. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో సాగు చేయడం లాభదాయకం. వరి, చెరుకు పంటల సరళిలో 2 పంటల మధ్యకాల వ్యవధిలో విత్తుకుని కలియదున్నవచ్చు. సాధారణంగా రైతులు చెరుకును నరికి ఫ్యాక్టరీకి ఫిబ్రవరి, మార్చి మాసాలలో పంపిస్తారు. మరలా తరువాత పంట వరిని జూన్ మాసంలో వేస్తారు. మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో పచ్చిరొట్ట పంటలను సాగు చేసుకోవచ్చు. పసుపు, కంద, చెరకు వంటి పంటల వరుసల మధ్య కూడా పచ్చిరొట్ట పైర్లను అంతర పంటగా పెంచి పూత సమయంలో కలియదున్నుకోవచ్చు. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసందలు వంటి పంటలతో పాటు అవకాశం ఉన్న చోట తక్కువ కాల పరిమితి గల పెసర, మినుము వంటి పంటలను కూడా
రైతులు

0: తొలకరికి ముందుగానే సాగు చేసుకుని ప్రయోజనం పొందవచ్చు. నేలను 2-3 సార్లు ట్రాక్టర్తో దుక్కి చేసి చదును చేసుకోవాలి. సాధారణంగా ఎకరాకు 6 కిలోల విత్తనం వరుసలలో 30 వరుసల మధ్య దూరం 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య దూరం 10 సెంటీమీటర్లలో వేసుకుంటే ఎకరాకు 6 కిలోల విత్తనం సరిపోతుంది. కానీ ఈ విధంగా పచ్చిరొట్ట పంటను సాగు చేయాలనుకున్నప్పుడు ఎకరాకు 8 నుండి 12 కిలోల వరకు చల్లుకోవలసి ఉంటుంది. ఒత్తుగా చల్లుకోవడం వల్ల మొక్కల సాంద్రత పెరిగి నేల అంతా వ్యాపించి కలుపు మొక్కలు పెరగకుండా చేస్తాయి. అంతేకాక పచ్చిరొట్ట కూడా ఎక్కువగా వస్తుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే విత్తుకోవాలి. అదేవిధంగా తక్కువ కాలపరిమితి కలిగిన MGG 295, WGG 37, WGG 2, LBG 420 వంటి పెసర రకాలను, అలాగే మినుములు అయితే LBG 752, LBG 787, MBG 207, PU 31, TBG 104 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి. ఎరువులు మరియు సస్యరక్షణ చర్యలను అవసరాన్ని బట్టి చేసుకోవాలి. వరికి ముందుగా పెసర వేసుకోవడం వలన చాలా లాభాలు ఉన్నాయి. పెసర లెగ్యూమ్ కుటుంబానికి చెందినందువల్ల వాతావరణంలోని నత్రజనిని వేరుబుడిపిలలో స్థిరీకరింపజేస్తుంది. తద్వారా నేలలో నత్రజని శాతం పెరుగుతుంది. పెసర పంట ద్వారా దాదాపు 3 నుండి 4 టన్నుల పచ్చిరొట్ట నేలకు అందుతుంది. నీటి వసతి ఉన్నట్లయితే రొట్ట ఇంకా ఎక్కువగా వస్తుంది. 1 టన్ను పచ్చిరొట్టలో 7 నుండి 7.5 కిలోల నత్రజని, 2 నుండి 2.5 కిలోల భాస్వరం, 5 కిలోల పొటాషియం మరియు కొద్ది మోతాదుల్లో ఉప మరియు సూక్ష్మ పోషకాలను నేలకు అందిస్తుంది. ఈ పంట యొక్క కాండం, ఆకులు మృదువుగా మరియు పలుచుగా ఉండడం వలన నేలలో త్వరితగతిన చివుకుతాయి. ఈ పచ్చిరొట్ట వలన నేలలో సూక్ష్మజీవుల సంఖ్య గణనీయంగా పెరిగి తద్వారా నేలలో స్థిరీకరణ రూపంలో ఉన్న పోషకాలను సరళ రూపంలో మొక్కలకు అందుబాటులోనికి తీసుకువచ్చి పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. రైతులకు రసాయన ఎరువుల ఖర్చులను తగ్గిస్తాయి. ఈ పచ్చిరొట్ట పంటల వలన దాదాపుగా 50 కిలోల యూరియా, 25 కిలోల DAP, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషియం ఎకరానికి రైతులు ఆదా చేసుకోవచ్చు. భూభౌతిక లక్షణాలు కూడా మెరుగుపడతాయి. నేలలో స్థూల సూక్ష్మ నాళికల సంఖ్య పెరిగి స్థూల సాంద్రతను తగ్గించి నేలను గుల్లగా మార్చి పంట పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి ఎంతో చౌకగా లభించే ఈ పచ్చిరొట్ట పంటలు మనకు ఉత్పత్తిని ఇవ్వడమే కాక నేల సారాన్ని పెంచి తద్వారా పంటల యొక్క ఉత్పాదకతను పెంపొందించడంతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గిస్తాయి. సమస్యాత్మక భూములైనటువంటి ఆమ్ల లేదా క్షారయుత భూముల్లో జీలుగ వంటి పచ్చిరొట్ట పంటలను సాగు చేసినట్లయితే ఉదజని సూచిక నియంత్రించబడి భూభౌతిక లక్షణాలు మెరుగుపడతాయి. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం పచ్చిరొట్ట పైర్లను సమస్యాత్మక భూముల్లో సాగు చేసినట్లయితే, తరువాత కలియదున్నట్లయితే తక్కువ ఖర్చుతో రైతులు నేలను బాగుపరుచుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పచ్చిరొట్ట పైర్లను వరికి ముందు తొలకరిలో సాగు చేసి భూసారాన్ని, తద్వారా పంటల దిగుబడులను పెంపొందించుకోవలసిందిగా రైతులకు విజ్ఞప్తి.
1: మీరింతవరకు ఖరీఫ్ పచ్చిరొట్ట పంటల సాగు గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ జి గౌరీ గారు అందించిన వివరాలు విన్నారు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: జానపద గీతం విన్నారు. వ్యవసాయ సమాచారంలో కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. చదివిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
1: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయ శాస్త్రవేత్తలు కాకినాడ జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో కొన్ని చోట్ల అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 36.6 నుంచి 37.5 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. కనిష్ట ఉష్ణోగ్రతలు 27.6 నుంచి 28.4 డిగ్రీ సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో 72 నుంచి 76% వరకు ఉండవచ్చు. మధ్యాహ్న సమయంలో 44 నుంచి 70% వరకు ఉండవచ్చు. గాలి వేగం గంటకు 5 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు వాతావరణ సాధారణ సలహా. ప్రస్తుతం ఉన్న వేడి ఇంకా కొంత మబ్బుగా ఉన్న వాతావరణ పరిస్థితులు పంటల సాధారణ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రభావవంతమైన వర్షపాతం లేకపోవడం వల్ల నేలలో తేమ స్వల్ప తగ్గుదల సంభవించే అవకాశం ఉంది. కాబట్టి తగినంత తేమ ఉండడానికి కూరగాయలు, పప్పుధాన్యాలు అలాగే పువ్వులు వంటి పంటలకు తేలికపాటి నీటిపారుదలను అందించాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పొగమంచు ఎక్కువగా ఆశించబడుతుంది. కాబట్టి రైతులు తెల్లవారుజామున పిచికారీ చేయడం లేదా ఎరువులు వేయడం మానుకోవాలని రైతులకు అధికారులు సూచిస్తున్నారు. పంటలలో అంతర్ సాగు, కలుపు తీయడం, ఇంకా ఎరువులు వేయడం కోసం ఇది అనువైన కాలం. సరైన నీటిపారుదల నిర్ధారించుకొని పంట పొలాలలో అధిక నీటిపారుదలను నివారించుకోవాలి. ఉదయం తేమ కారణంగా పప్పు ధాన్యాలు, ఇంకా కూరగాయలు, బూజు తెగులు, ఇంకా ఆకుమచ్చ తెగులను రైతులు పర్యవేక్షించి అలాగే అవసరమైతే నివారణ శిలీంద్ర సంహారిణి మందులను పిచికారీ చేసుకోవాలి. పశువులు ఇంకా కోళ్లను తెల్లవారుజామున చలి నుండి రక్షించుకోవడానికి పొడి ఆశ్రయాన్ని కల్పించి వెచ్చని తాగునీటిని అందించవలసి ఉంటుంది. వర్షం వచ్చే ముందు లేదా వెంటనే పిచికారీ చేయకుండా వాతావరణం పొడిగా ఉన్నప్పుడు మాత్రమే క్రిమి సంహారక మందులను పిచికారీ చేసుకోవాలి. వ్యవసాయ సలహాలు. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి దశ. ప్రారంభ దశలోనే పండ్లను కవర్లతో కప్పడం ద్వారా పండ్ల తొలుచు పురుగు, ఇంకా పండ్ల ఈగల పురుగులను మనం చాలా వరకు నివారించవచ్చు. అలాగే పురుగు పట్టిన పండ్లను ఏరివేసి నాశనం చేయడం ద్వారా తెగులు వ్యాప్తిని చాలా వరకు మనం తగ్గించుకోవచ్చు. అవసరాన్ని బట్టి వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. తీవ్రత ఎక్కువగా కనుక ఉంటే స్పైనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి అవసరమైన వ్యవధిలో పిచికారీ చేసుకోవాలన్నమాట. ప్రస్తుత వేడి ఇంకా పొడి వాతావరణ పరిస్థితులలో మామిడి పంటలో తేనె మంచు పురుగు అలాగే ఇతర చీడపిడల ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి థయోమిథాక్సమ్ 0.3 గ్రాముల మందును లీటర్ నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు మందును లీటర్ నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారీ చేసుకోవాలి. ఈదురుగాలులు ఎక్కువగా ఉన్న సమయంలో మందులను పిచికారీ చేసుకోకూడదు. వాతావరణం ప్రశాంతంగా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే రైతులు మందులను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. రబీ వరిలో కోత దశ. సకాలంలో కోతలు ఏ విధంగా చేసుకోవాలంటే వెన్నులో 80 నుండి 85% గింజలు బంగారు రంగుకు రాగానే కోసుకుని, ఆలస్యమైతే ఎండ తీవ్రతకు గింజలు రాలిపోయి అలాగే మల్చింగ్లో నూకలు అయిపోతాయి. కోతకు 10 నుంచి 14 రోజుల ముందే నీరు పెట్టడం ఆపివేయాలి. ధాన్యాన్ని ఆరబెట్టే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే

టార్పాలిన్ల పైన 14% తేమ వచ్చే వరకు పద్ధతిగా ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఎండదెబ్బ తగలకుండా కూలీలతో పనులను ఉదయం సమయం 6 గంటల నుండి 11 గంటల మధ్యలోపి పనులను ముగించుకొని కల్లాల వద్ద అగ్ని ప్రమాదాల పట్ల జాగ్రత్తగా రైతులు ఉండవలసి ఉంటుంది. అరటి పంటలో యాజమాన్యం థ్రిప్స్, అరటి వీవిల్, ఇంకా అరటి పేను పురుగుల కోసం క్రమం తప్పకుండా రైతులు పర్యవేక్షించి అవసరమైతే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి లేదా థయోమిథాక్సమ్ 0.25 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. చెరుకు పంటలో యాజమాన్యం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల కలిగే తేమ ఒత్తిడిని తగ్గించడానికి పంటలను కాపాడుకోవడానికి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో క్రమం తప్పకుండా నీరు పెట్టడం అలాగే మల్చింగ్ భూమిని ఎత్తడం వంటి పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాలు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలను అలాగే నేలలోని సరైన

0: క్రమం తప్పకుండా నీరు పెట్టడం అలాగే మల్చింగ్ భూమిని ఎత్తడం వంటి పద్ధతులు పాటించవలసి ఉంటుంది. ఖరీఫ్ ముందస్తు వ్యవసాయ సలహాలు రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కురిసిన వర్షాలను అలాగే నేలలోని సరైన తేమను ఉపయోగించుకుని రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి అంటే తొలి దుక్కి దున్నడం ద్వారా పొలాన్ని చదును చేసి పనులు పూర్తి చేసుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కావడానికి ముందే రైతులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకోవాలి. నీటి యాజమాన్య నిర్మాణాల మరమ్మతులు రాబోయే వర్షాకాలంలో వర్షపు నీటిని సమర్థవంతంగా నిర్వహించడానికి వీలుగా చేను గట్లు, మురుగునీటి కాలువలు ఇంకా నీటి సంరక్షణ నిర్మాణాలను అంటే నీటి కుంటలను మరమ్మతులు చేసి బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. సేంద్రియ ఎరువుల వాడకం నేలలో సేంద్రియ కార్బనాన్ని పెంపొందించడానికి అలాగే తేమను పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి, పొలం తయారీ సమయంలోనే పశువులు ఎరువు, కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను మట్టిలో కలిపి దున్నవలసి ఉంటుంది. పశువుల సంరక్షణ, పశువులకు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం సమయంలో పశువుల్లో గొంతు వాపు అలాగే జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారులు అంటే పశు వైద్యుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు తప్పనిసరిగా వేయించవలసి ఉంటుంది. ప్రస్తుతం కురిసే వర్షాల సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్న జీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల దగ్గర సరైన పరిశుభ్రతను పాటించాలి. అలాగే నేలను ఎప్పుడూ పొడిగా ఉండేలా చూసుకోవాలి, చెమ్మ లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే కొట్టాల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి. వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు రైతులు గమనిస్తూ తుఫాను తర్వాత నష్టం కోసం పొలాలను పరిశీలిస్తూ ఉండాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా కొరకు వాతావరణ సూచన కోసం మేఘదూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: కాకినాడ జిల్లా రైతు సోదరులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు విన్నారు. వివరాలు అందించిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు ఉన్నారు. వీరు వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్సిటీలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరి ద్వారా వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై మన శ్రోతలకు వీటి ద్వారా వినిపిద్దాం. నమస్కారం అండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు.
2: నమస్కారం అండి.
1: మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ భూ సంరక్షణ గురించి మన ప్రభుత్వం హరిత వ్యూహం రచించి దాన్ని అనుగుణంగా వ్యూహాత్మకంగా దాన్ని ప్రవేశపెట్టి ఈరోజు అమల్లో కూడా జరుగుతూ ఉందండి. మరి వీటి గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి.
2: అలాగేనండి. భారతదేశము 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాంకేతికత, యువత, మహిళలు మరియు రైతుల భాగస్వామ్యంతో ఆర్థిక వృద్ధిని పర్యావరణ పరిరక్షణతో జత చేయడం లక్ష్యంగా చేసుకుని వృక్ష సంరక్షణ మరియు హరిత ఉద్యోగాలు వంటి స్థిరమైన పద్ధతులను అనుసంధానిస్తుంది. సహజ వనరుల సంరక్షించడం, హరిత సాంకేతికతను మెరుగుపరచడం,

బాధ్యతాయుతమైన వినియోగాన్ని నిర్ధారించడం వీటిపై ప్రత్యేక దృష్టిని పెట్టింది. అదేవిధంగా సౌర పవన ఇంధనం వాడుక మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన గాలి నీరు మరియు వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయం అనగా క్లైమేట్ స్మార్ట్ వ్యవసాయ ఫార్మింగ్ లేదా క్లైమేట్ రీసైలెంట్ ఫార్మింగ్ అని కూడా అంటారు, ఈ నాలుగిటిని అనుసంధానిస్తుంది. వాతావరణ మార్పుల సవాళ్లు పరిష్కరించడంలో మరియు భవిష్యత్తు తరాల కోసం విస్తారమైన జీవ వైవిధ్యాన్ని రక్షించడంతో భారతదేశం స్థిరమైన పద్ధతుల ద్వారా ముందుండటమే లక్ష్యంగా వికసిత్ భారత్ను సాధించే మార్గంలో ప్రణాళికా దశ నుండి కార్యాచరణ దశకు వెళ్ళడం గమనార్హం. సో ప్రణాళికా దశ వేసుకున్నాము, కానీ దాని కార్యాచరణ దశకు మనము ముందడుగు వేస్తున్నాము. 2047 నాటికి ఈ ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కీలక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. వాటికి ఈ కీలక లక్ష్యాల ద్వారా వికసిత్ భారత్ 5 కీలక లక్ష్యాల ద్వారా మనకు అందిస్తుంది. అవి హరిత ఇంధన పరివర్తన, పర్యావరణ కోసం జీవనశైలి మరియు చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు, స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామికాభివృద్ధి, సుస్థిర వ్యవసాయం మరియు ప్రపంచ నాయకత్వం మరియు సహకారం. సో ఈ 6 కీలక లక్ష్యాలను పెట్టుకొని ముందడుగు వేస్తుంది. హరిత ఇంధన పరివర్తన అనగా 2032 నాటికి 22.5 గిగావాట్ల అణు విద్యుత్ను లక్ష్యంగా పెట్టుకొని $1 బిలియన్ పెట్టుబడితో పునరుత్పాదక ఇంధనాలను అనగా సౌర లేదా పవన మరియు హరిత హైడ్రోజన్ను దూకుడుగా అనుసరిస్తుంది. సో ఈ విధంగా మనము ముందడుగు వేయాలని ఆశిస్తున్నాము. పర్యావరణ కోసం జీవనశైలి అనే లైఫ్ అనే దాంట్లో సుస్థిర రోజువారీ పద్ధతులను ప్రోత్సహించడానికి వ్యక్తిగత చర్యలను ప్రవర్తనను మార్చడం తద్వారా ప్రపంచ వాతావరణ లక్ష్యాలతో సమలేఖనం చేస్తుంది. చక్రీయ ఆర్థిక వ్యవస్థ మరియు వ్యర్థాల తగ్గింపు లో భాగంగా స్వచ్ఛ భారత్ మిషన్ మరియు కొత్త విధానాల ద్వారా భారతదేశ పట్టణ ప్రణాళికలో వ్యర్థాల తగ్గింపును మరియు వనరుల సామర్థ్యాన్ని ఏకీకృతం చేస్తూ వ్యర్థరహిత సమాజం నిర్మించడం కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుంది. స్వచ్ఛమైన రవాణా మరియు పారిశ్రామిక అభివృద్ధి పరంగా చూసుకుంటే విద్యుత్ వాహనాల వినియోగం మరియు పారిశ్రామిక డీకార్బనైజేషన్ ప్రాధాన్యమిస్తూ MSMEల ద్వారా గ్రీన్ స్టీల్ మరియు సాంకేతిక పరిజ్ఞాన స్వీకరణపై దృష్టి సారిస్తుంది. సుస్థిర వ్యవసాయంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. అంతేకాకుండా భారతదేశం గ్లోబల్ సౌత్ కోసం వాతావరణ చర్యలను ప్రోత్సహిస్తుంది మరియు సుస్థిర పద్ధతులను పంచుకుంటుంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాల ద్వారా హరిత సాంకేతికతల కోసం కీలక ఖనిజాలను సమకూరుస్తుంది. ఇవన్నీ లక్ష్యాలుగా పెట్టుకొని భారతదేశం 2047 నాటికి వికసిత భారతదేశంగా పరిగణింపడానికి ఇవన్నీ మార్గాలు సూచించుకున్నది. April 22 ప్రతి సంవత్సరం మనము భూమి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో నీ ఇతివృత్తం మన శక్తి మన గ్రహం, ఈ 2026 థీమ్ వచ్చేసి మన శక్తి మన గ్రహం, అంటే అవర్ పవర్ అవర్ ప్లానెట్. సో ఎర్త్ ఈజ్ ఎ ప్లానెట్, భూమి అనేది ఒక గ్రహం అని మనం అందరికీ తెలుసు. మరి భూమి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి, మరి ఎలా జరుపుకోవాలి, ఇవన్నీ గమనించుకుంటే ప్రతి సంవత్సరము April 22 భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భూమి కోసం సానుకూల మార్పును సృష్టించే శక్తి మనలో ప్రతి ఒక్కరికి ఉందని గుర్తు చేయ సందర్భమే ఈ భూమి దినోత్సవం. కాలుష్యం, అటవీ నిర్మూలన, వాతావరణ మార్పులు, అంతరించిపోతున్న జీవజాతులు వంటి సమస్యలపై అవగాహన కల్పించడానికి ఈ భూమి దినోత్సవాన్ని జరుపుకుంటాము. భవిష్యత్ తరాల కోసం మన గ్రహాన్ని కాపాడుకోవాల్సిన మన బాధ్యతను ఇది గుర్తు చేస్తుంది. ఆచరణీయమైన మార్పును ప్రోత్సహించడానికి మరియు స్థిరమైన సామూహిక చర్య నిజమైన పర్యావరణ పురోగతిని సృష్టిస్తుందని పునరుద్ఘాటించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. సుస్థిరమైన పద్ధతులు మరియు విధానాల కోసం చర్చించడానికి, ప్రజలను ఏకతాటిపై తీసుకురావటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము. పర్యావరణ అవగాహనను, క్రియాశీలతను ప్రోత్సహించడం తద్వారా సానుకూల మార్పును ప్రేరేపించడంలో

0: మరియు మానవాళికి గ్రహానికి మధ్య లోతైన అనుబంధాన్ని పెంపొందించడంలో ఈ భూమి దినోత్సవం కీలక పాత్ర పోషిస్తుంది. మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న విస్కాన్సిన్కు చెందిన సెనేటర్ గైలార్డ్ నెల్సన్ మరియు యువ కార్యకర్త డెనిస్ హెయాస్తో కలిసి అక్కడ ఉన్న యువతతో భూమిని కాపాడుకునే దిశగా నిర్వహించారు. ప్రస్తుతం 190కి పైగా దేశాలలో ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. దీనితో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక వేడుకలలో ఒకటిగా నిలిచింది ఈ భూమి దినోత్సవం. 2026 భూమి దినోత్సవం యొక్క ఇతివృత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రచారం స్వచ్ఛమైన శక్తిని వేగవంతం చేయడం, పర్యావరణ నష్టానికి జవాబుదారీతనాన్ని పెంచడం, సమాజ స్థాయిలో వాతావరణ సమస్యల పరిష్కారాలను ప్రోత్సహించడంపై దృష్టి పెడుతుంది. మెరుగైన రేపటి కోసం నేడే భూమిని రక్షిద్దాం. ప్రతి చిన్న చర్య ముఖ్యమైనదే. మనమందరం కలిసి పనిచేస్తున్నప్పుడే మన సమిష్టి శక్తి మన గ్రహం కోసం మరింత ఆరోగ్యకరమైన, పచ్చని మరియు సుస్థిర భవిష్యత్తును నిర్మించగలదు. అసలు ఈ దినోత్సవం ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు అనేది తెలుసుకున్నాం, 1970 నుండి. మరి భూమి వయస్సు ఎంత? సుమారు 4.54 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తున్నాము. ఇది ఎలా తెలుసుకోవచ్చు అంటే శిలలలోని రేడియోధార్మిక ఐసోటోప్ల క్షయాన్ని కొలిచే రేడియోమెట్రిక్ డేటింగ్ అను పద్ధతి ద్వారా భూమి యొక్క వయస్సుని మనము నిర్ధారిస్తాము. ఈ విధంగా చూసుకుంటూ పోతే మనము వేగవంతమైన పారిశ్రామిక అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణతో సమతుల్యం చేస్తూ 2047 నాటికి సుస్థిరమైన, సుసంపన్నమైన భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకొని వికసించిన భారతావనిని అందించే దిశగా మన భారతదేశం ఉరకలు వేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఇక్కడ మనము ఇందుకు ప్రతి మనిషి ఏమి చేయాలి అనేది చూసుకుంటే, భూమి దినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం, మన గ్రహం కోసం ఒక మార్పును తీసుకువద్దాం అని నానుడితో మొదలు పెడితే ప్రతి మహిళ లేదా ప్రతి మానవుడు లేదా యువత, స్కూల్ పిల్లల నుంచి చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఈ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలని ఆశిస్తుంది.
1: ఇక అయితే అండి, మీరు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న భూగ్రహ దినోత్సవంగా జరుపుకుంటున్నారని తెలియజేశారండి. అయితే మన శక్తి మన గ్రహం ఇతివృత్తంతో జరుపుకును ఈ భూ సంరక్షణ గురించి ఇప్పుడు వికసిత భారత్ 2047లో యువత, మహిళలు అంటే ప్రభుత్వం చేపడుతుందండి, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలే కాకుండా వారి అధ్యక్షతనే కాకుండా ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి యువత, మహిళలు ఇంకా ప్రతి మానవుడి పాత్ర ఏంటో, అది ఎలా జరుపుకోవాలో, ఎలా సంరక్షించుకోవాలో, మన తల్లిని మనం ఎలా సంరక్షించుకోవాలో తెలియజేస్తారండి.
0: అలాగేనండి, వికసిత భారత్ను సాధించే మార్గంలో ప్రభుత్వం ప్రణాళిక దశగా ముందడుగు వేసింది. సో అటువంటి ప్రణాళికలను కార్యాచరణ దిశకు తీసుకురావడం మన యువత చేతిలోనే ఉన్నది. సో కార్యాచరణ దశకు వెళ్ళాలి అని అంటే ప్రతి మానవుడు చిన్న పెద్ద, ధనిక పేద తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ వికసిత భారతావనిని సాధించడంలో తమదైన శైలిలో తోడ్పడాలి. అది ఏ విధంగా అంటే కొన్ని పద్ధతులు మనము పెట్టుకోవచ్చు. ఒకటి వచ్చేసి సామూహిక వృక్షారోపణ కార్యక్రమాలు, అంటే మాస్ ట్రీ ప్లాంటేషన్ డ్రైవ్స్. ఇప్పుడు మొక్కలు నాటండి, మొక్కలు నాటండి అంటున్నామే కానీ మొక్కలు నాటిన మొక్కలను సంరక్షించినామా లేదా అనేది ఎవరూ గమనించటలేదు. సో ఒక్కొక్క మొక్కను ఒక్కొక్క విద్యార్థికి ఇచ్చి దాని సంరక్షణ వారి బాధ్యతగా భావిస్తే, 1వ తరగతి నుంచి మనము 1వ తరగతి పిల్లలతో నాటించినా కూడా 10 ఏళ్ళు వాళ్ళు 10వ తరగతి వరకు వచ్చేసరికి 10 ఏళ్ళ మొక్కలు అక్కడ తయారవుతాయి. ఆ విధంగా హరితారోహణను మనము చూసుకోవచ్చు. క్లీన్లీనెస్ మరియు ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపెయిన్స్, అంటే పరిశుభ్రత మరియు ప్లాస్టిక్ రహిత ప్రచారాలు. స్వచ్ఛత డ్రైవ్స్, మనము కూడా ఎవ్రీ 3rd సాటర్డే మనము ఈ స్వచ్ఛత డ్రైవ్ను పాటిస్తున్నాము. స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అని అయితేమి, లేదా స్వచ్ఛ భారత్ అని కానీ ర్యాలీలు మారి ప్రతి విశ్వవిద్యాలయం, స్కూల్ పిల్లల నుండి విశ్వవిద్యాలయ యువ

0: శాతం వరకు ఈ ప్లాస్టిక్ ఫ్రీ, ప్లాస్టిక్ రహిత ప్రచారాలను చేపడుతుంది. మరి ప్రచారం చేయడమే కాదు, పాటించడం కూడా ఇక్కడ గమనించాలి. సో ప్రచారం చేయుట ఎంత ముఖ్యమో, ఆ ప్రచారాన్ని పాటించడం, మనం పాటిస్తూ ఎదుటి వారిని పాటించమని చెప్పడం, అప్పుడైతేనే ఇది సాధ్యమవుతుంది. మూడవది చూసుకుంటే వాహనరహిత దినం. ప్రతి 7 రోజుల్లో మనము ఒక రోజును వాహనరహిత దినంగా సైకిల్ ర్యాలీ, సైకిల్ వాడకము, లేదా నడుచుకుంటూ దగ్గర ఉంటే నడుచుకుంటూ వెళ్ళడము, ఈ విధంగా మనము చూసుకున్నామంటే వాహనరహిత దినంని పెట్టుకొని కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే వీధి నాటకాల ద్వారా లేదా స్కూల్లో చిన్న చిన్న స్కిట్ల ద్వారా వాతావరణ మార్పుల గురించి, పొల్యూషన్ను, కాలుష్యాన్ని నివారించేదానికి మార్గాల గురించి మనము నాటకాల రూపంలో కూడా చెప్పుకోవచ్చు. ప్రజా ప్రచార కార్యక్రమాలు దీంట్లో ముఖ్యమైనవి. సో ప్రజలకు వరకు చేరాలి అనంటే ఈ కార్యక్రమాలను మనము చేపట్టాలి. మానవహారాలు, ర్యాలీలు, ఇవన్నీ కూడా ప్రజా ప్రచార కార్యక్రమాలుగా భావించవచ్చు. ఇంకో ముఖ్యమైనది ఏంటంటే దత్తత తీసుకొనుట. మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకున్నారు అనంటే దాన్ని మనమే సంరక్షిస్తాము. ఎప్పుడైతే మనిషి నాది అనుకున్నాడో అప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు. కాబట్టి ఒక మొక్కను కానీ ఒక పార్కును కానీ దత్తత తీసుకొనుట అనేది చాలా ముఖ్యమైన విషయం. వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువుల తయారు చేయుట. ఇటువంటి కార్యక్రమాలు మనము చిన్నపిల్లల నుండి, స్కూళ్ళ నుండి విశ్వవిద్యాలయాల వరకు ఈ వృధా పదార్థాల నుండి ఉత్తమమైన వస్తువులను తయారు చేసుకున్నటకు మనము ప్రోత్సహించినచో ఇక్కడ భూతాపాన్ని కూడా తగ్గించవచ్చు. రీసైక్లింగ్ మరియు అప్సైక్లింగ్ పద్ధతులను ప్రజలకు లేదా విద్యార్థులకు బోధించడం, తద్వారా ఆ విద్యార్థులు వెళ్ళి వారి ఊర్లలో 10 మందికి తెలియజేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం.
1: చాలా చక్కగా చెప్పారండి డాక్టర్ దండే స్వప్నశ్రీ గారు. వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకు మన ప్రభుత్వం చేపడుతున్న హరిత వ్యూహంపై ఎంతో చక్కగా మా శ్రోతలకు వినిపించినందుకు మీకు ఆకాశవాణి కర్నూలు కేంద్రం తరఫున, అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల శ్రోతల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆకాశవాణి కేంద్రానికి మరియు శ్రోతలకు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ మెరుగైన రేపటి కోసం నేడు భూమిని రక్షిద్దాము అను నానుడితో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ధన్యవాదములండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగంగా భూగ్రహ సంరక్షణకై హరిత వ్యూహం ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దండే స్వప్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. ముందుగా అశోక్ చక్రవర్తి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.
4: ఎందరో మహానుభావులు ఒక్కరికే వందనము.
5: ఊర్మిళ ఏమిటిది?
6: పల్లవి.
5: పల్లవా అల్లరా?
6: నా భక్తి నీకు అల్లరిగా ఉందా బావా?
5: ఇది భక్తి కాదు, పిచ్చి.
6: భక్తి ప్రేమ ఇవన్నీ పిచ్చే బావా.
5: సరేలే.
6: ఆనాడు త్యాగరాజు గారు రామభక్తితో పాడితే ఈనాడు నేను ప్రేమ భక్తితో పాడుతున్నాను.
5: గో
6: పాడతాను, పాడి తీరుతాను.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటున్నారు. పెళ్ళాం ఊరెళ్తే చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, గోపిక పూర్ణిమ పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు విజయవాడ కేంద్రం నుండి.
1: విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు. ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి 90 వసంతాల ప్రస్థానంలో అనునిత్యం ప్రభాతం నుండి దేశభక్తి మొదలుకొని విభిన్న అంశాలను నిషీధి వరకు అందిస్తూ తన శ్రోతలకు దగ్గరవుతున్న విధానాన్ని విందాం, రండి.
2: రాయలసీమ జానపద కళా వైభవం.

0: జాతి చరిత్రను సంస్కృతిని తెలిపే ప్రదర్శన రూపాలే జానపద కళలు. శతాబ్దాలుగా ఈ కళలే ప్రజలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించాయి, అందిస్తున్నాయి.
1: రాయలసీమ జానపద కళావైభవం ధారావాహికకి స్వాగతం. నమస్కారం అండి, డాక్టర్ మూలే రామన్ రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: పల్లె ప్రాంతాల్లో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి మనుషులతో ఆనందంగా వ్యక్తీకరించుకుంటూ ఆ లయ ప్రాముఖ్యత ఏంటి? అన్నమాచార కీర్తనలు మిగతా వాటిని ఎలా వాటిని మార్చుకుంటారు దీంట్లోకి?
2: ఒకప్పుడు రామదాసు కీర్తనలు, అన్నమాచార్యుల కీర్తనలు ఇందులోకి ప్రవేశించలేదు. కానీ ఈనాడు వాద్యాలు కూడా హార్మోనియం, తబల ఇటువంటివి ఈనాటి వరకు విస్తృతంగా ఉపయోగించారు. తాళం, లయ, గతి, పాద విశ్లేషణ

ఇవన్నీ కూడా ఏకమయ్యేటప్పటికీ నిజంగా ఆ ప్రక్రియ చెప్పరానంత అద్భుతంగా వర్ధిల్లుతూ ఉంది. ఇది వారి యొక్క నైజం, తెచ్చిపెట్టుకున్నది కాదు, ఆడమంటే ఆడింది కాదు, పాడమంటే పాడింది కాదు. ఇది వారి యొక్క సహజత్వానికి నిండు ఉదాహరణ.

0: అటు విజ్ఞానంతో పాటు తనలో ఉన్న మూఢ విశ్వాసాలను తొలగించుకునే ప్రయత్నానికి తోడ్పడే తత్వాలను ఆధ్యాత్మికంగా.
1: వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆయన చెప్పిన కాలజ్ఞానము తత్వాలు దాదాపుగా ప్రజల అందరికీ తెలిసినటువంటివే. బ్రహ్మంగారికి వేద విద్య కరతలామలకం. ఆ విద్య వల్ల ఆయన సమస్త సుఖభోగాలు అనుభవిస్తూ అష్టైశ్వర్యాలతో తులతూగలేదు. ఉత్తమ ధర్మమైన శిల్ప కర్మనాచరించి తన కుటుంబాన్ని పోషించుకున్నారు. సారస్వత విద్యకు కర్మ విద్యల తోడ్పాటున్నగాని మానవ జీవితం చరితార్థం కాదని తలచి తద ఆచరణాన్ని తన జీవితంలో ఆచరించి చూపిన మార్గదర్శి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. ఆచార్య డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చెప్పినట్లు బ్రహ్మంగారి పద్యాలైనా కీర్తనలైనా ఆశామాసిగా రాయలేదు. ఆయన కవిత బల ప్రదర్శన చేయడం కూడా ఆయన ఉద్దేశ్యం కాదు. కవిత్వానికి సాంఘిక ప్రయోజనం ఉండాలని దృఢంగా నమ్మినవాడు కాబట్టి తీండ్రమైన కవిత గండ్రగొడ్డలిలాగా ప్రయోగించాడు. స్వార్థమతులను మృషామతులను గడగడలాడించారని అన్నారు. కులమనేటి తెగులు కొంపలు గూల్చును, మతము మత్తుగూర్చు మార్గము కారాదు అంటూ కుల మత భేదాలు నశిస్తే గాని నీరసించిన భారత జాతి సంస్కరింపబడదని తలచి దేశము నలుమూలలా తిరిగి ధర్మబోధన గావించారు వీరబ్రహ్మేంద్ర స్వామి.
2: అక్కడ ఉన్న యువకులందరి ఆలోచనల్లో దేశరక్షణ అన్నది వారి ప్రథమ కర్తవ్యం. దేశరక్షణే వారి ధ్యేయం. ఉద్యోగాన్ని ఒక ఉద్యమంగా చేస్తారు, మరో ఉద్యోగం చేయాలన్న ధ్యాసే లేదు. ధ్యాసంతా సరిహద్దు వైపే నిలుస్తుంది. ఊరు ఊరంతా తమ బిడ్డలను ఆర్మీకి పంపడానికే ప్రాధాన్యమిస్తారు. ఇది ఇప్పటి మాట కాదు, కొన్ని దశాబ్దాల నాటి నుండి వస్తున్న ఆనవాయితీ. కుటుంబానికి ఒకరు, కొన్ని కుటుంబాలలో ఇద్దరు, మరొక చోట ముగ్గురు. ఇలా వినడానికి ఆశ్చర్యం కలుగుతుంది, కానీ నిజం. ప్రతి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఇక్కడ పండగలా జరుపుకుంటారు. ఈ ఊరి బిడ్డలు అప్పుడప్పుడు బార్డర్ నుండో, కార్గిల్ ప్రాంతం నుండో, స్పెషల్ ఆపరేషన్ల నుండి దిగ్విజయంగా పూర్తి చేసి తమ ఇంటికి వస్తున్నామంటే ఊరు ఊరంతా పండగ చేసుకుంటారు. ఒక్కో కుటుంబాన్ని పలకరిస్తే ఓ కథ, కదిలిస్తే చెప్పిన విషయాలు ఎన్నో. ఆనందం, ఉద్విగ్నం, తొణికిసలాడే స్థైర్యంతో ఇక్కడ యువకులు జీవితం నిండా దేశమే కనిపిస్తుంది. వింటున్న మన హృదయాలు ఉప్పొంగక మానవు. యువకుల మాటల్లో దేశభక్తి, తల్లిదండ్రుల మాటల్లో తమ కుమారుల గుండె ధైర్యం, ఎగరేసిన త్రివర్ణ కాంతుల రెపరెపల మధ్య దేశమాతకు రక్షణ కవచమనే ఆశయమే కనిపిస్తుంది. అదే

0: కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎగువ రామాపురం, కడపకు 95 కిలోమీటర్లు. ఆ ఊరి జనం మురిసిపోతూ చెప్పిన మాటలివి. ఆ మాటలను విని తరిద్దాం రండి. కెరటం నా ఆదర్శమంటూ, ఈ ఊరి ధ్యేయమే నా ధ్యేయం, ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి అంటున్న యువ కిరణం.
1: నారాయణ రెడ్డి గారు నమస్కారం అండి.
2: నమస్కారం సార్, ప్రజెంట్ సర్వీస్లో ఉన్నాను. నేను మిలిటరీలో ఎందుకు చేరాలనుకున్నానంటే, మా ఊర్లో ఎక్కువ మంది యువత దేశభక్తితో దేశ సేవ చేయాలని ఉద్దేశం చాలా ఎక్కువ మంది చేరారు. నేను కూడా అదే ఉద్దేశంతో మిలిటరీలో 2019లో జాయిన్ అయ్యాను. ట్రైనింగ్ పూర్తి చేసుకుని యూనిట్కి వెళ్ళాను. యూనిట్లో పూన్ సెక్టర్లో ఉన్నప్పుడు పలు ఆపరేషన్లలో పాల్గొన్నాను.
1: ఇప్పుడు దేశం కోసం కొన్ని కొన్ని యుద్ధాల్లో పాల్గొంటున్నప్పుడు, ప్రత్యక్షంగా మనం కూడా సైనికుల్లాగా పోరాడుతున్నప్పుడు మీకేమనిపిస్తుందండి?
2: భాగస్వామ్యం ఎందుకు చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను.
1: మీతో పాటు ఆర్మీలో జాయిన్ అయినప్పుడు మీ ఊరు నుంచి ఇంకా ఎవరైనా మీ స్నేహితులు జాయిన్ అయ్యారా?
2: నా స్నేహితులు కూడా చాలా మంది జాయిన్ అయ్యారు. మేము దగ్గర దగ్గర 6 మంది జాయిన్ అయిపోయాం. మా స్నేహితులు, మా క్లాస్మేట్స్ అందరు కలిసి దేశ సేవలో భాగస్వామ్యం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం.
1: ఇప్పుడు దేశం యావత్తూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలి అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అన్నారు. ఈ మాట అన్న తర్వాత మన ఇంటి మీద ఒక జాతీయ పతాకం ఎగరేస్తే నిజంగా దేశం కోసం పోరాడుతున్న స్ఫూర్తినిస్తుంది మన జాతీయ పతాకం. ఇలాంటి పతాకాన్ని చేతబూని మీరు దేశ సరిహద్దుల్లో దేశం కోసం నిరంతరం పహారా గాస్తుంటారు. ఈ పతాకాన్ని చూసినప్పుడు మీకేమనిపిస్తుంది?
2: మనం సరిహద్దుల్లో ఉండి మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, అదే మన ప్రతి ఇంటి అయినా ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలి అనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి చెప్పి ఉన్నాం.
1: మీ ఊరి గురించి రాష్ట్రం రాష్ట్రమే కాదు, మిగతా రాష్ట్రాలు కూడా ఒక ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి ఒక కుర్రాడు దేశం కోసం సైన్యంలో ప్రవేశిస్తున్నాడు అని అందరూ అంటున్నప్పుడు మీ ఊరి గురించి మీరు ఏ విధంగా గర్వపడుతుంటారండి?
2: మొత్తం జిల్లా మొత్తం మీద ఎక్కువ మంది మా ఊర్లో ఉండటం చాలా గర్వకారణంగా ఉంది.
1: ఎప్పుడైనా ఇప్పుడు కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు ఏమైనా ఎప్పుడైనా బాధ కలగడం అట్లాంటి ఏమైనా కలిగిందా మీకు?
2: అమ్మా నాన్నకు దూరంగా ఉన్నాని ఫీలింగ్ ఉండేది, బట్ కాకపోతే ఆ దేశ సేవకు చేస్తున్నాను చాలా గర్వకారణంగా ఉండేది.
1: ఒక సైనికుడిగా, ఎగువ రామాపురం బిడ్డగా మీరేం చెప్పదలుచుకున్నారు?
2: యూత్ అందరూ ముందుకు వచ్చేసి దేశ సేవ చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపించాలండి. ఇంకా మిలిటరీలో ఎక్కువ, ట్రై ఫోర్సెస్లో ఎక్కువ జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను.
1: ఉద్యోగం నుంచి అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతారు ఇక్కడ మీ ఊరి వ్యక్తులతో మాట్లాడినప్పుడు తల్లిదండ్రుల మధ్య?
2: సెలవుల మీద ఇంటికి వచ్చేసినప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్ ఆ పచ్చనైన ఫైళ్లతో చాలా ఆనందంగా గడిపేసి వెళ్ళిపోతాను.
1: మరింత గొప్పగా దేశం కోసం పాటుపడాలని మేము కోరుకుంటున్నాం.
2: థ్యాంక్ యూ సార్, వెరీ వెరీ థ్యాంక్ యూ.
3: గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన యువతి ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకొని ప్రశంసలు పొందిన వైనం అమోఘం. ఆ మహిళ అంతరంగాన్ని వింటే శ్రోతలకు ఎంతో ప్రేరణ కలిగి మరెందరికో ఉత్సాహం కలగకమానదు.
4: అయితే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ మీకు ఎలా లాభించాయి, మీరు తర్వాత చేసినటువంటి కార్యక్రమాలు చెప్పండి.
5: ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి నేనైతే 100% రాయితీతో ఈ నమో డ్రోన్ దీదీ స్కీమ్లో, నరేంద్ర మోడీ సార్ ప్రవేశపెట్టిన స్కీమ్లో, 1 రూపాయి కూడా కట్టకోకుండా నేను ఆ డ్రోన్ తీసుకోవడం జరిగింది సార్. డ్రోన్ దీదీగా వచ్చిన తర్వాత 100% రాయితీతో నేను తీసుకున్నాను. కడప జిల్లా నుండి 6 నమో డ్రోన్ దీదీ స్కీమ్ కింద డ్రోన్లు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ఉండడం నేను చాలా సంతోషపడతాను. 2024 న్యూఢిల్లీలో ఎర్రకోట దగ్గర జెండా వందనానికి మమ్మల్ని పిలిచడం జరిగింది. అక్కడ అంత గొప్పటి అవకాశాన్ని నాకు నిజం చెప్పాలంటే నేను అనుకోలేదు, ఊహించలేదు. నా జీవితం ఎక్కడో మారుమూల పల్లెలో ఉండే నేను ఢిల్లీ వరకు పోయి ఎర్రకోట చూసా. అక్కడ ఆగస్టు 15 అక్కడ జరిగే ఈవెంట్లో నేను పాల్గొంటానని నాకు తెలియదు. ఈరోజు చెప్పుకోవడానికి కూడా నాకు అది పెద్ద సంతోషంగా ఉంది. యానో గల్లీలో ఉండే వాళ్ళు ఢిల్లీ వరకు పోతారంటే మాటలు చెప్తుంటే అవి సామెతలే అనుకుంటానే, కానీ నా జీవితంలో అవి నెరవేరినాయి. 100 నేను ఈ విషయాన్ని చెప్పుకోగలిగే రోజు కూడా నేను చూడగలుగుతాండా. నన్ను గొప్పగా తీసబోయే ఈ స్కీమ్ని నేను ఇంకా మరింత జనాల్లోకి తీసుకోవాలనే ఉద్దేశం కూడా నాలో ఉంది సార్.
3: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వల్ల మన సమయాన్ని, ఇబ్బందులను తొలగించి సౌకర్యవంతం చేస్తున్న కాలంలో సైబర్ నేరగాళ్ల వల్ల ప్రజల కష్టాలు, మోసపోవడాలు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసమే కడప ఆకాశవాణి శ్రోతల్లో అవగాహన కల్పించేందుకే ఒక ధారావాహికను ప్రసారం చేసి విశేష ఆదరణ పొందింది. డాక్టర్ సి కృష్ణవేణి గారి పరిచయం ద్వారా శ్రోతలు తెలుసుకున్న అంశాలు ఎన్నో.
6: ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మనం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటుంటాం, మారల్ వాల్యూస్ అంటుంటాం. అంటే మన సమాజంలో ఎలాగ ప్రవర్తించాలి, ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి అనే కాకుండా వర్క్ ప్లేస్లో ఎలా ఉండాలి, ప్రొఫెషనల్ ఎథిక్స్ లాగా ఇప్పుడు కొత్తగా సైబర్ ఎథిక్స్ అనేది వచ్చింది.

0: అవి సైబర్కి అప్లికబుల్. అవేంటంటే ఎవరినైనా హామ్ చేయడానికి యూస్ చేయకూడదు, ఇంటర్నెట్ కానీ కంప్యూటర్ కానీ మనకు తెలిసిన టెక్నాలజీని కానీ. ఇంకొకటి, ఎవరి ప్రైవసీలోకి మనం చొరబడకూడదు, ఎవరి పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోకూడదు, తెలుసుకోవడానికి ఈ టెక్నాలజీ వాడకూడదు. ఇంకా ఎవరిని డీఫేమ్ చేయకూడదు, వాళ్ళకి పరువు నష్టం తేయకూడదు. మన అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ వీటిల్ని హామ్ చేయడానికి కూడా టెక్నాలజీని యూస్ చేయకూడదు. అదర్ పీపుల్స్ కంప్యూటర్ కానీ నెట్వర్క్ కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా యూస్ చేయకూడదు, హ్యాక్ చేయకూడదు. ఇంకా వేరే వాళ్ళ పీపుల్ పర్మిషన్ లేకుండా వాళ్ళని ఆల్టర్ చేయటం కానీ, వాళ్ళ డేటాని యాక్సెస్ చేసుకోవడం కానీ, డిస్ట్రాయ్ చేయటం కానీ చేయకూడదు. ఇవన్నీ కూడా ఎథిక్సే. ఇంకొకటి, ఎవరి గురించి ఆ సోషల్ మీడియాలలో ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం పాస్ ఆన్ చేయకూడదు, తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయకూడదు. ఇంకొకటి, ఇక్కడ ఈమెయిల్ మెసేజెస్, ఆన్లైన్గా అవైలబుల్గా ఉన్న కొన్ని డిజిటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ట్యాంపర్ చేయకూడదు. అంటే అక్కడ ఒక ఆఫీస్కి సంబంధించిన పేపర్స్ ఉంటే ఎలా అయితే చింపకూడదో, అలాగే ఏదైనా ఒక డాక్యుమెంట్ అవైలబుల్గా ఉంటే వీళ్ళకి డిలీట్ చేసే అవకాశం వచ్చినా సరే దాన్ని డిలీట్ చేసి డ్యామేజ్ చేయకూడదు. ఇది కూడా సైబర్ ఎథిక్. ఎప్పుడైనా సరే ఈ నెట్వర్క్ కానీ, టెక్నాలజీ కానీ, కంప్యూటర్స్, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా ఎథికల్గానే వాడాలి, ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గానే మంచి మేనర్స్తో యూస్ చేయాలి. ఇదే సైబర్ ఎథిక్స్.
1: ఇలా రేడియో ద్వారా శ్రోతలు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచే అనేక విషయాల పట్ల అవగాహన పొందుతున్నారు. ఆకాశవాణి 90 ఏళ్ల తన నిరంతర ప్రయాణం బహుజన హితాయ, బహుజన సుఖాయ అనే సంకల్పంతోనే సాగుతుంది. మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణి విభిన్న అంశాల సమాహారం ఆకాశవాణి ప్రసారాలు ప్రత్యేక కార్యక్రమం విన్నారు.
2: ఈ కార్యక్రమం కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. వార్తల వివరాలు. భారత్ నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. నార్వే రాజధాని ఓస్లోలో ఈరోజు జరిగిన 3వ భారత్ నార్డిక్ శిఖరాగ్ర సమావేశానికి హాజరైన అనంతరం ప్రధానమంత్రి నార్డిక్ దేశాల నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ హరిత సాంకేతిక భాగస్వామ్యంతో ప్రపంచానికి మెరుగైన భవిష్యత్తును అందిస్తామని, దీనికోసం భూ ఉష్ణ మత్స్య రంగాలలో ఐస్లాండ్ నైపుణ్యాన్ని, నీలి ఆర్థిక వ్యవస్థ ఆర్కిటిక్ రంగాలలో నార్వే నైపుణ్యాన్ని, సముద్రయానం సుస్థిరత రంగాలలో అన్ని నార్డిక్ దేశాల నైపుణ్యాన్ని భారతదేశ నైపుణ్యాలతో అనుసంధానిస్తామని తెలిపారు. నార్డిక్ దేశాలతో భారత్ సంబంధాలను మరింత పటిష్టం చేసేందుకు 8 సంవత్సరాల క్రితం ఈ ఫార్మాట్ను ఏర్పాటు చేశామని, భారతదేశ అభివృద్ధిలో నార్డిక్ దేశాల పెట్టుబడులు ముఖ్య భాగస్వాములుగా మారుతున్నాయని ప్రధానమంత్రి వివరిస్తూ,
1: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కో

0: टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है। इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे।
1: వియత్నాంతో రక్షణ సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. వియత్నాం అధ్యక్షుడు టోలామ్తో సమావేశమైన అనంతరం రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేస్తూ ఇరు దేశాల మధ్య సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ సహకారం కీలకమైనదని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసం, ఉమ్మడి విలువలు, రక్షణ, భద్రత, ప్రాంతీయ స్థిరత్వంలో సన్నిహిత సహకారంపై ఆధారపడిన బలమైన సంబంధాలు ఉన్నాయని తెలియజేశారు. వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ గియాంగ్తో కూడా రాజ్నాథ్ సింగ్ హనోయ్ నగరంలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. కాగా రాజ్నాథ్ సింగ్ 3 రోజుల అధికారిక పర్యటన నిమిత్తం దక్షిణ కొరియాలోని సియోల్ నగరానికి ఈరోజు చేరుకున్నారు. భారత్ కొరియాల మధ్య రక్షణ సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రాబోయే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బస్తర్ డివిజన్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన గిరిజన డివిజన్గా ఆవిర్భవిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జగదల్పూర్లో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ 2031 నాటికి బస్తర్ ప్రజల సగటు ఆదాయాన్ని 6 రెట్లు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. రానున్న 5 ఏళ్లలో బస్తర్ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు సంయుక్తంగా ఒక రోడ్మ్యాప్ను సిద్ధం చేశాయన్నారు. యువత, మహిళా సాధికారత, గిరిజన సంస్కృతి పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించి బస్తర్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని, శాంతి, ప్రజాస్వామ్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యమని అమిత్ షా పేర్కొంటూ
2: 19 మే 2026 నక్సల్ ప్రభావిత క్షేత్ర సంపూర్ణ వికాస్ परिकल्पना को लॉन्च किया जा रहा है। बस्तर के साथ जिले को नक्सलवाद से मुक्त कराने के लिए भारत सरकार के द्वारा यहां पर करीब करीब 200 सुरक्षा कैंप बनाए।
1: అంతకుముందు జగదల్పూర్లో అమిత్ షా అధ్యక్షతన జరిగిన 26వ సెంట్రల్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర హోం కార్యదర్శి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ పునఃపరీక్ష సన్నాహకాలను సమీక్షించేందుకు ఆయన ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పరీక్షను కఠినమైన భద్రతా నిబంధనల నడుమ సురక్షితంగా, ఎలాంటి అవరోధాలు లేకుండా పగడ్బందీగా నిర్వహించాలని ఉద్ఘాటించారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పటిష్టంగా పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రాల వ్యాప్తంగా జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశాలు జారీ చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు పరిశ్రమలు, ప్రభుత్వం మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా బిజినెస్ రిఫార్మ్ సమ్మిట్ 2026లో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని, భౌగోళిక రాజకీయ అనిశ్చితులను, భారత్ వ్యాపార ప్రక్రియలను బలోపేతం చేయడానికి, సంస్కరణలను చేపట్టడానికి ఒక అవకాశంగా చూడాలన్నారు. వ్యాపార సంస్థలు ఆందోళనకు గురికావద్దని, కోవిడ్-19 వంటి అనూహ్య సవాళ్లను భారత్ విజయవంతంగా అధిగమించిందని మంత్రి గుర్తు చేశారు. వ్యర్థాలను తగ్గించడం, ఉత్పాదకతను మెరుగుపరచడం, ఇంధన సామర్థ్యాన్ని పెంచే చర్యలను అవలంబించడం వంటి వ్యాపార పద్ధతులు ఆవశ్యకమని పీయూష్ గోయల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓకు సంబంధించి న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులను సకాలంలో పరిష్కరించేందుకు, వ్యాజ్యాలను తగ్గించేందుకు ఈపీఎఫ్ఓ ప్రయత్నిస్తోందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, నిధి ఆప్కే నికాత్ కార్యక్రమం కింద కేసులను ముందుగానే గుర్తించి వేగవంతమైన పరిష్కారం కోసం చర్యలు చేపట్టామని, దీని ఫలితంగా 2024 ఏప్రిల్ 1 నుండి ఈ సంవత్సరం 3 మార్చి 31 నాటికి పెండింగ్లో ఉన్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిందని చెప్పారు. కార్మిక చట్టాల

0: ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ నూతనంగా రూపొందించిన శ్రమ్ సువిధ 2.0 సమాధాన్ 2.0 పోర్టల్స్ను ప్రారంభించిందని తెలియజేశారు. సభ్యుల సేవలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ వాట్సాప్ వేదికను ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మన్సుఖ్ మాండవీయ తెలియజేశారు. ఉత్తరాఖండ్ పూర్వ ముఖ్యమంత్రి సీనియర్ బీజేపీ నాయకుడు భువన్ చంద్ర కంటూరి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఈరోజు డెహ్రాడూన్లో మృతి చెందారు. మాజీ ఆర్మీ మేజర్ జనరల్ అయిన 91 సంవత్సరాల కంటూరి 2 సార్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగాను, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగాను బాధ్యతలు నిర్వహించారు. కంటూరి మరణం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. వీధి సునకాల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు తొలిసారిగా అనుమతించింది. నయం కాని వ్యాధులతో బాధపడుతున్నవి లేదా ప్రమాదకరమైన వీధి సునకాల బెడదను పరిష్కరించే దిశగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహ్తా, జస్టిస్ ఎన్వి అంజరియాలతో కూడిన ధర్మాసనం పలు ఆదేశాలు జారీ చేసింది. వీధి కుక్కల సంఖ్య ఆందోళనకరణ స్థాయికి చేరిన ప్రాంతాలలోనూ, అవి కరవడం వల్ల ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లుతున్న సందర్భాల్లో పురపాలక సంస్థలు సునకాల కారుణ్య మరణాన్ని కోరవచ్చని ధర్మాసనం పేర్కొంది. పిల్లల్లో వీధి కుక్కల కాట్లు, రేబిస్ కేసుల ఘటనలను వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో గత ఏడాది జూలై 28న సుమోటగా స్వీకరించిన కేసులో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇదిలా ఉండగా వీధి కుక్కలను వేరే చోటుకి తరలించడం, వాటికి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేయడంపై గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన రాజస్థాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో సూపర్ జయంట్స్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 1 వికెట్ నష్టపోయి 127 పరుగులు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు సుమారు 90 పైసల చొప్పున పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఢిల్లీలో 1 లీటర్ పెట్రోల్ ధర 98.64 రూపాయలకు, డీజిల్ ధర 91.58 రూపాయలకు చేరింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత నార్డిక్ దేశాలు హరిత సాంకేతికత ఆవిష్కరణల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించుకోనున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వియత్నాంతో రక్షణ సహకారాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పునరుద్ఘాటించారు. నీట్ యూజీ పరీక్షా ప్రక్రియలో లోపాలను సమగ్రంగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. వ్యాపార సౌలభ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం, పరిశ్రమల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు చిత్రగీతం వింటారు. ద్వారక చిత్రం నుండి సమీర భరద్వాజ్ పాడిన పాట వింటారు.

స్వరమాలికలో చివరిగా జూదగాడు చిత్రం నుండి ఆనంద్ పిశుశిల పాడిన పాట వింటారు.

0: స్వరమాలిక తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. విజయవాడ కేంద్రం నుండి
1: ఆకాశవాణి స్వామి అయ్యప్ప హరికథాకానం వింటారు. శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్ కథకులు వినండి. స్వామి అయ్యప్ప హరికథాగానం.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే.

ఆకాశవాణి శ్రోతలకు నమస్సుమాంజలు. భక్త మహాశివులారా, లోక కళ్యాణార్థం హరికి హరుడికి పుట్టిన అర్చామూర్తి స్వామి అయ్యప్ప. ఈనాటి సత్కథ స్వామి అయ్యప్ప విజయం. అష్టాదశ పురాణాలు 18. భారత యుద్ధం 18 రోజులు జరిగింది. భగవద్గీత 18 అధ్యాయాలు. దశావతారాలు ఎత్తినటువంటి శ్రీహరి, దిక్కులు 8, అవతారాలు 10, కలిపితే 18. రామరావణ యుద్ధం 18 రోజులు జరిగింది. కలియుగంలో అధర్మం తొలగించి ధర్మప్రతిష్టకై అర్చామూర్తిగా ఆవిర్భవించారు స్వామి అయ్యప్ప. 18 సంవత్సరాలు వరుసగా వెళ్ళి సందర్శించి వస్తే ఆ భక్తునికి మోక్షమేనని మన పురాణాలు ఘోష చేస్తూ ఉన్నాయి. ఓం స్వామీ శరణమయ్యప్ప. భక్తాదులంతా కూడా కథాశ్రవణం చేసి అయ్యప్ప కృపకు పాత్రులవుతారని ప్రార్థన చేస్తూ

0: ఆకాశంలో ఒకప్పుడు పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాలు కొలువై ఉన్నారు. ధ్యానంలో ఉన్న శివునిగాంచి ఒకనొకనాడు అమ్మ పార్వతీ, స్వామి ఓం నమో నారాయణాయ. అబ్బబ్బబ్బా, ఇప్పుడు ధ్యానంలో ఉంటారు వీరు. ఏమండోయ్ మిమ్మల్ని, స్వామి ఓం నమో నారాయణాయ. కళ్ళు తెరిచాడు శంకరుడు. పార్వతీ, ఏమి? నాకు చాలా కాలం నుంచి కొన్ని సందేహాలు మిగిలిపోయినాయి. నా సందేహాలు తీర్చమని అమ్మ ప్రార్థించింది. శివయ్య ప్రసన్నుడై, దేవి మీకు సందేహమా? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఈ సృష్టికి ఆధారభూతులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా స్వామి?
1: అవును.
0: అందులో ఆశ్చర్యమేముంది? నీకొచ్చిన అనుమానమేముంది? అదే అడుగుతున్నానయ్యా. అందులో మీరు లయకారులు, పైగా బోళాశంకరులు. అసలే రాక్షసులు దుర్మార్గులే. వారికి మీరిచ్చిన వరప్రభావంతో ముల్లోకాలను ఓడిస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడుతూ ఉన్నారు. ఆ వరప్రభావంతో స్వర్గమంతా రాక్షసుల మయమైపోయింది. పైగా ఏమన్నా అడిగితే ఎవరైనా, శివుడు ప్రత్యక్షమై వరాన్ని పొందిన మాకు నరకమేమిటి అంటూ ఉన్నారు. ధర్మాత్ములకు స్వర్గం కానీ దుర్మార్గులకి రాక్షసులకి స్వర్గధామమా? చదివిన వాడికి చదవని వాడికి ఒకటే ఉద్యోగమా? మంచివాడికి చెడ్డవాడికి ఒకటే స్థానమా? కొంచెం ఆలోచించండి స్వామి. పాలనా వ్యవస్థ ఎప్పుడూ కూడా ఆనందించేటువంటి అంశంగా ఉండాలి కదా. అందులో దేవతా విశిష్టత కదా మీది అని భార్య అలా పరమశివుణ్ణి నెమ్మదిగా అడుగుతూనే ఆయనకు తగలవలసినటువంటి అంశంలో చెబుతూ ఉంది. అంటే ఏమరపాటుతో ఎవరికి వరాలు ఇవ్వద్దు అని చెప్పడం. వెంటనే మరలా చెప్పింది, మా అన్న విష్ణుమూర్తి చూడండి, దుర్మార్గుల్ని శిక్షిస్తాడు, సన్మార్గుల్ని రక్షిస్తాడు. మరి మీరో పెళ్ళికి తద్దినానికి ఒకే మంత్రం. ఎవరు శివ శివ శివ అంటే పూర్తిగా వశమైపోతారు. ఇల్లు వాకిల్ లేదు, మంచి చెడ్డ చూడరు. నా మాట ఆలోచించండి స్వామి, కొంచెం యోచన చెయ్యండి. మీకు అవసరం వస్తే అప్పుడప్పుడన్నా విష్ణుమూర్తిని అన్న సంప్రదించండి, ఆడబిడ్డ కదా. అన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పింది. పైగా పరిపాలనా విధానాన్ని చెప్పేటప్పటికి శివయ్యకు కోపం వచ్చింది. పార్వతి, ఇంటి వ్యవహారాల వరకు మీరు చూసి చెబితే బాగుంటుంది. మీరు ఇలా ఉండాలి, ఇలా నడవాలి అని మీరు చెప్పడం, అది మేము వినడం, సరిచేసుకోవడం, అది సమంజసం కాదు. పైగా విష్ణుమూర్తితో నన్ను పోలుస్తావా? ఎవరి ప్రభావం వారిది, ఎవరి ఆధిపత్యం వారిది, ఎవరి పాలనా స్థితి వారిది. వెంటనే మా ఇష్టం. ఎవరు నన్ను ఆస్వాదిస్తారో, అర్థిస్తారో, నా గురించి నిరంతరం తపిస్తారో, వారికి నేను లొంగిపోతాను. అందులో ఆశ్చర్యమేముంది? నాకు దేవ దానవ మానవ భేదాలు నాకు లేవు పార్వతి అనేటప్పటికీ అమ్మవారికి కించిత్ బాధ కలిగి, అయితే స్వామి, మీ స్థానే నేను పరిపాలిస్తా, పాపపుణ్యాలు సమపాలంగా అంది. ఓ, అదిట్లన్నాడు శివుడు, అయితే వినండి అంటూ ఆవేశంగా పార్వతి అమ్మవారు ఎట్లా పరిపాలిస్తారు అంటారంటే, ఆమె చెబుతూ ఉన్నారు ఈ విధంగా,

ராஜேஸ்வரனை புவனேஸ்வரனை பரமேஸ்வரனை அம்பனை ஞான பிரசூனாம்பனை காமாட்சினை வாமாட்சினை காசி விசாலாட்சினை துர்கனை எல்ல வர்க்கமுல வாரிணி ரட்சிஸ்தும் கிராமதேவத்தனை மாரினை மகம்மாரினை நைவேத்தியாலு அந்துக்குண்டும் சரப சரப சரப அண்டும் வாரி சேத்தனே கொன்னி பாபாலு செய்யிஸ்தூ புண்ணியாலு செய்யிஸ்தூ பாப புண்ணியாலு லேகபோத்தே ஜென்மலு லேவு கதா ஹிம்சத்தோனே மல்லிக் கொந்த பாபம் மல்லா பூஜைத்தோ கொந்த மூடு வந்துலு புண்ணியம் ఇలా భక్తుల చేత జన్మతో కర్మ కర్మతో జన్మ అందుకే పాపం చేయిస్తాను పుణ్యాన్ని ప్రసాదిస్తాను. ఇది స్పష్టం. ఆపై మీ ఇష్టం. ఏమంటారు స్వామి అంది పార్వతి. సరే నీ ఇష్టం అన్నాడు ఆయన. ఇంట్లో వాళ్ళు గట్టిగా మాట్లాడితే ఆయన మాత్రం ఏం చెప్తారు చెప్పండి. ఆలు మగని మాట కడ్డంబు చెప్పేనేని ఆలుగాదది విషపు తేలుగాని అట్టి ఆలి విడిచి అడివి నుండుట మేలు విశ్వదాభిరామ నురవేమా. ఆఖరికి మగవాళ్లకు రాస్తాడు ఆయన వేమన. ఇంటి ఆలి విడిచి ఇలజార కాంతల వెంట తిరుగువాడు వెర్రివాడు పంట చేను విడిచి పరిగిలేరినట్లు విశ్వదాభిరామ వినురవేమ. చివరికి మానవలోకానికే కాదు దేవలోకానికి కూడా రాస్తాడు ఒక పద్యం. పాల కడలిపై పవలించడివాడు గొల్ల ఇండ్ల పాలు కోరనేల. పాల సముద్రం మీద పడుకో ఉన్నారు. గ్లాసులు పాలు కావాలంటే ముంచుకొని తాగచ్చు. పని మంచి కూడా అక్కర్లే. గొల్ల ఇండ్ల పాలు కోరనేల. ఇంకొకరింట్లో దొంగతనం ఎందుకు? ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపయా విశ్వదాభిరామ వినురవేమ. ప్రజాక వేమన గారు మానవలోకానికి అందించిన అమృతమైనటువంటి సూక్తి విధానం ఆ పద్యరత్నావళి. అయ్యలారా, వెంటనే పార్వతి ఆ మాత్రం గట్టిగా మాట్లాడి నేను పాలిస్తాననేటప్పటికీ శంకరయ్య సరే మీ ఇష్టమన్నారు, వాదోపవాదాలు వచ్చినాయి, కైలాసంలో ఒకరి ముఖరొకరు చూసుకోకుండా పెడమొహం ఎడమొహంగా కూర్చొని వారు గమ్మని కూర్చో ఉన్నారు కైలాసం నిశ్శబ్ద వాతావరణం. ఇంతలో ఎక్కడి నుంచో శివస్తోత్రం వినపడుతోంది.

Genuta, teledom, teledom, teledom, teledom. ఈ స్తోత్రం కైలాసం దాకా వినపడింది. పరమశివుడికి ఆనందంగా ఉంది. ఆహా, ఏమి నాదం, ఏమి గానం, ఏమి ధ్యానం, ఆహా అని

మైమరిచిపోయారట పరమశివయ్య. ఆనందంతో నాట్యం చేస్తున్నాడు, తగ తగిట తగ తగిట అని ఆయన జతులతో ప్రమానందంగా ఉంటూ, చూశావా పార్వతి, ఇంతకుముందే ఆవేశపడ్డావు, నా గురించి అనుమానించావు, ఎంత లైవిన్యాసంగా గానం చేస్తున్నాడు ఈ భక్తుడు, నీకు వినపడుతోందా? పార్వతి నవ్వి, స్వామి కైలాసం దాకా వినపడుతోందంటే వాడు నిజంగానే మానవుడు కాదు, వాడెవడో దానవుడై ఉంటాడు, లేకపోతే ఇంత గంభీరంగా కైలాసం దాకా వినపడడం అంటే ఆశ్చర్యం కదా. ఎవరైతే ఏం పార్వతి, మాకు భక్తి ప్రధానం, ఏది నా త్రిశూలం అనుకూలంగా ఉంటే ఏమండోయ్, ఇదిగో ఇంట్లో పలహారం ఉంది తినేసి వెళ్ళండి, అదిగో ఈ చొక్కా వదులు ఆ చొక్కాకు తొడుక్కోండి, ఇదిగో తువాలు ఇక్కడ ఉంది, అనుకూలంగా ఉంటే అన్నీ ఎత్తిస్తారు వాళ్ళు, ప్రతికూలంగా ఉందనుకో ఇబ్బందికరం, ఏదడిగినా వారు ఏదో పనిలో మునిగిపోతారు, ఆ త్రిశూలం ఎక్కడుందో మీరే చూసుకోండి అయ్యా అనింది. వెంటనే మళ్ళా మాటిమాటికి స్వామి అడిగేటప్పటికి త్రిశూలాన్ని తెచ్చి స్వామి చేతికిచ్చింది. ఆ పరమశివుడు నెమ్మదిగా

0: చక్కగా ఆ త్రిశూలధారుడు ఆ భూలోకానికి బయలుదేరి విశాల కాసారంభు చెంత తలక్రిందులుగా పాదమ్ములు నేలకు అంచకుండా పైభాగానికి పెట్టి ఘోరాకారుడై శిరస్సును భూమికి అంచి ఆ రాక్షసుడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ జపిస్తూ ఉన్నాడు. శివుడు ప్రత్యక్షమై, వత్సా, నీ భక్తికి మెచ్చాన్నాయనా, నీకేం కావాలి, ఏ వరం కావాలో కోరుకోరా అన్నాడు. శివా, వచ్చావా? వచ్చాను నాయనా, నీకోసమే వచ్చాను. మరి నీ అడిగింది ఇస్తావా? ఇవ్వడానికే కదరా ఇంత దూరం వచ్చాను, ఏం కావాలో కోరుకో, తీరా అడిగిన పిదప లేదంటావా అనగా, భక్త లయకారుళం, నీకేం భయం లేదు, నీవు సందేహించవద్దు, ఏం కావాలో కోరుకో, ఇప్పుడే ఇస్తాను, ఆలస్యం లేదు అన్నాడు శివుడు. అప్పుడు ఆ దానవుడు భూమిలో గుచ్చినటువంటి తన శిరస్సును పెకలించి లేచి నిలబడగా వాడి శిరస్సుపై పద్మాకారములో 60 కొమ్ములు, దవడల్లో ఇటు అటు 10 కోరలు ఉన్నాయి. కొమ్ముకి కన్ను, కోరకి కన్ను, 60 20 మొత్తం 80 అసలు నేత్రాలు, 82 నేత్రాలు రెప్పలు మూస్తూ తెరుస్తుంటే అక్కడ పెద్ద భయంకరమైన వాతావరణంగా ఉంది. శివుడే కదలుతూ ఉన్నాడు ఆ గాలికి. పరమేశ్వరుడు ఆశ్చర్యపడ్డాడు. ఓహో, సృష్టిలో వీడొక వింత భక్తుడు, బాగుంది, ఇది కూడా నా ఖాతాలో ఉంది సంతోషం. వత్సా, ఏమి నీ కోరిక అన్నాడు శివుడు. శివునకు ప్రదక్షిణ నమస్కారం చేసి ప్రణామాలు చేసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. శంకరా,
1: యౌవాని శిరమున అస్మదీయ హస్తంబు పెట్టువాడనో
0: శివా,
1: యౌవాని శిరమున అస్మదీయ

మరుక్షణాల భస్మం బగునట్లు వరం బియ్యవే.

దేవ దానవ యక్ష రాక్షస గరుడ గంధర్వ కిన్నెర కింపురుషులు ఎవరైనా సరే భస్మం కావలసిందే. నేను చెయ్యి పెట్టడం క్షణంలో వాడు బూడిదైపోవాలి ఎవడితైనా సరే. నాకు అలాంటి వరం ఈ స్వామి అన్నాడు శివుడు. నాయనా చాలా విడ్డూరంగా ఉంది, ఎన్నో వరాలుండగా ఇటువంటి వరం ఎందుకు? శివా, యగనామం వేస్తావా? లేదు లేదు నాయనా, తప్పక ఇస్తాను. తదాస్తని వైచ శివుడు. భగవంతుడు ఒక్కసారి తదాస్తు అని ఆ అభయహస్తం చూపించేటప్పటికి

ఆనాటి నుండి పద్మాసురుడికి భస్మాసురుడు అనే సార్థక నామధేయం ఏర్పడింది. కానీ వాడికో సందేహం వచ్చింది, అసలు ఈ వరం పనిచేస్తుందో లేదో నాకెట్లా తెలిసేది? ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు దానికి ఇంతకాలం సమయం ఇస్తారు కదా, ఈయనేమీ చెప్పకుండా ఈయన దారిలో ఈయన వెళ్ళిపోతూ ఉండారే. పరిసర ప్రాంతాల్లో పరిశీలించాడు రక్కసుడు, ఎవ్వరూ కనిపించలే. అప్పుడు ఆ భస్మాసురుడికి వరమిచ్చి వెళ్ళే శివుడే కనపడ్డాడు. శివా కేక వేశాడు, ఆయనకు వినపడలా. రెండోసారి మళ్ళీ గట్టిగా శివా, ఇంకొంచెం గట్టిగా అరిచాడు. ఎవరో పిలుస్తున్నారని పాపం శంకరయ్య, బోళా శంకరుడు, తిక్క శంకరుడు పాపం వెనక్కు చూశాడు. ఏమిరా, ఒక్క క్షణం ఆగు. అన్ని చోట్ల పాపం చిక్కుకుంటాడు, ప్రతిదీ సమస్యే బోళా శంకరుడు. వెంటనే ఈ రక్కసుడు రెండు అడుగులు గట్టిగట్టిగా వేసుకుంటూ అలా ముందుకు సాగుతూ పరుగులు తీస్తూ వస్తూ ఉంటే, వీడు ఒకవేళ నా మీదేమన్నా పరీక్ష చేయడానికి వస్తున్నాడా అని సందేహం వచ్చి శంకరుడు కూడా పరుగు లంఘించాడు. ఆగవయ్యా శంకరయ్యా అంటూ

0: ஆகவையாகவைய சிவ சிவ, நுவாகவையாகவைய சிவ சிவ.
1: పాపం పరమేశ్వరుడికి ఏం చెయ్యాలో తోచకుండా ఆయన కూడా పరిగెడుతూ ఉన్నాడు వీడికి భయపడి.

ఇలా అరణ్యమంతా తరుముతూ ఉన్నారు పరమేశ్వరుల వారిని. పరిగెడుతూ ఉన్నాడు శంకరుడు, భస్మాసురుడు వెంబడిస్తూ ఉన్నాడు. గ్రహస్థితి వక్రిస్తే ఎంతటి వారికైనా తిప్పలు తప్పవు కదా. చేతిలో త్రిశూలం, దానికి ఢమరుకం వేళ్లాడుతోంది. పాపం శివుడు మరుగైపోదామని ఎటు పరిగెత్తినా చేతిలో ఢమరుకు శబ్దం ఉండటం చేత శివయ్యను సులభంగా కనిపెట్టేస్తూ ఉన్నాడు ఆ భస్మాసురుడు. ఆకాశ మార్గంలో బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు శివుడు పరిగెత్తడం, భస్మాసురుడు వెంబడించడం గాంచి అయ్యో ఎంత పరిస్థితి వచ్చింది స్వామికి, నారాయణ నారాయణ అనుకుంటూ కొంచెం దిగి వచ్చాడు. పైకి చూసేటప్పటికి భస్మాసురుడికి నారదుల వారు కనిపించారు. నారద నమస్కారం. ఆ పైనుంచి బాగా చూడు, ఆ చెట్లల్లో పుట్లల్లో ఎక్కడైనా శివుడున్నాడా? భస్మ పరీక్ష చెయ్యాలి. దా ఏమిటి నాయనా? నేనా? నాకు సమయం లేదు నాయనా. గుండె జల్లుమన్నది నారదుల వారికి. అమాంతం పైకి వెళ్ళాడు. ఏమీ గత్యంతరం లేక, శివశివ శివుడికే ఇంత కష్టం వచ్చిందా? నారదుడు తిన్నగా వైకుంఠానికి బయలుదేరి హరినామస్మరణతో ఈ విధంగా వైకుంఠానికి వెడుతూ ఉన్నారు.

ఏమి నారదా, ఏమిటి ఆ వేదన? ఎందుకు ఇలా బాధపడుతున్నావు? వైకుంఠవాసుడు నారదుల వారిని చూసి ప్రశ్నించారు, ఎందుకు ఈ ఆవేదన? కేశవ, నారాయణ, మాధవ, ఏం చెప్పమంటావు? ఇలా పక్కగారా? తాత చెవులో చెబుతూ ఉన్నారు.

చూశావా తాతయ్యా, శంకరయ్యకు వచ్చిన కష్టం? శ్రీహరి పకపకా నవ్వుతూ, నారదా, దీనికోసం నాదాకా రావాలా? శివుడంటే ఏమిటో, శివప్రభావం యొక్క

ఓ గొప్పతనం ఏమిటో, శివునితో పెట్టుకుంటే ఎంత ప్రమాదమో ఆ రాక్షసుడికి దగ్గరగా వెళ్ళి చెప్పుండొచ్చు కదా. నేను వాడికి దగ్గరగా, తాత ఇంకొక అంగుళం వాడికి దొరుకుంటే నానెత్తిని పెట్టుంటాడు చెయ్యి, పరిహాసమా? తంబురా చెడతలతో సైతం భస్మమైపోయి ఉంటాను. అసలు ఈ దేశాలకు ప్రసారం అలికించేదే నేను, పైగా నేను లేకపోతే మళ్ళీ ఇబ్బంది కదా. అసలు ఈ వార్త చెప్పేవాళ్ళు కూడా మీకు దొరకరు తాతయ్య. ఎటూ రాక్షసును మోసం చేసి వంచగలవు నువ్వు, నీకు ఆ సామర్థ్యం ఉంది, అందుకే మీ దగ్గరికి వచ్చాను. దుష్ట శిక్షణ మీ బాధ్యత కదా. ఆనాడు మోహిని వేషములో అసురులను ఏమార్చారు కదా, మోహిని అవతారం జ్ఞప్తికి తెచ్చుకోమన్నారు నారదుల వారు. స్వామి సంతసించి చక్కగా జ్ఞాపకం చేశావు నారద అని మరుక్షణములో శ్రీహరి మోహిని హంస ప్రత్యక్షమయ్యింది. నారదుడు నిలుగుడ్లతో నిశ్చేష్టుడయ్యాడు. ఆహా, ఓహో, ఏమీ మోహిని అవతారం, ఏమీ సౌందర్య రూపలేఖ విలాసం అన్నాడు నారదుడు. బాగుందా నారదా ఈ వేషం అని మోహిని అడుగ్గా, ఆ వయ్యారం, ఆ పట్టుచీరలు, ఆ రత్నాభరణాలు, ఆ పమిటి కొంగు. నారదా, బ్రహ్మచారి మర్చిపోయావా? ఏమి తాత, మీ అందాన్ని చూసి మతిపోతోంది. సరే, ఇంతటికీ ఆలస్యం ఎందుకు? శివయ్య ఇబ్బందుల్లో ఉన్నాడు, రా విడదాను, ఇక్కడే ఉండు అని నేరుగా స్వామివారు ఇంకా ఎక్కడ పరిగెడుతున్నారు అని ఆ జగన్మోహనాకారములో భస్మాసురుడికి పరమేశ్వరుడికి మధ్యలో అలా అమాంతంగా ఆ అరణ్య ప్రాంతంలోకి అడుగుపెట్టారు. ప్రియతమా, ప్రియా అంటూ ఆ చిన్న పిలుపులతో ఒక్కసారి పలకరిస్తూ ఉంటే వేగంగా తరుముకొచ్చేటువంటి ఆ యొక్క భస్మాసురుడికి నిలుపుదలలో ఉండాలని ప్రత్యేకమైనటువంటి విధానాలతో ఆ మోహిని ఆ ప్రయాణం యొక్క వేగాన్ని తగ్గిస్తూ, ప్రియా నన్నే మర్చావా? ఎవరు నువ్వు? మునుపెన్నడూ నిన్ను చూడలేదే. అంతే, చిన్ననాటి స్నేహితురాలం, బొవ్వాల ఆటలాడుకున్నాం, గుజ్జన కూళ్ళు వండుకున్నాం, తిన్నాం, ఎన్నో రకాల ఆటలు పాటలతో నీకు అసలు గుర్తే లేదా? నన్నే మర్చిపోతావా అని మోహిని ఏదో మాయ చేస్తోంది ఆ భస్మాసురుణ్ణి. అతను కూడా పరమేశ్వరుణ్ణి మర్చిపోయి ఈ మోహిని మోహంలో పడ్డాడు. వెంటనే ఆ మోహిని అక్కడే భస్మాసురుణ్ణి మెప్పించాలని, శివుణ్ణి మర్చిపోయాడు కదా అని వెంటనే నాట్యం చేస్తూ అతన్ని ఆకర్షించే ప్రయత్నంలో ఉంది.

ఈ విధంగా హావభావాలతో హాస్యాలతో వివిధ రకాల యొక్క భంగిమలతో ఆకర్షిస్తూ బ్రహ్మాండంగా నాట్యం చేస్తూ ఉన్నారు విష్ణుమూర్తి అంశలో ఉన్నటువంటి మోహిని అవతారంలో స్వామివారు. ఈ విధంగా కవ్వించింది మోహిని, శివుని మరచి మోహిని మోహంలో పడ్డాడు. అంతే కదండి, వేషధారికైన వెర్రివానికైనా

త్యాగయ్య గారు కూడా ఓ సన్నివేశంలో ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనా ఆయన చెప్పిన కాంతలు భూలోక కాంతలు కాదు, కైవల్యము మోక్ష కాంతలు. వారి దృష్టి అది. అందుకని ఈ రక్కసుడు ప్రయాణం ఆగి ఈ మోహిని మోహంలో పడిపోయి వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నది మోహిని. చేసుకు

0: పెళ్ళి అంటే ఏమిటి అని నీకు వివరంగా చెబుతాను. పైగా మేము దేవకన్యలం కదా, మాకు అనేక రకాల సంప్రదాయాలుంటాయి. నీలో కూడా గంధర్వ అంశం ఉండాలి. లలిత కళల్లో ఏదో ఒక కళ, సంగీతము, సాహిత్యము, చిత్రలేఖనము, ఏదో ఒకటి. ఒక్కొక్క కుల వ్యవస్థకు, వర్ణ వ్యవస్థకు ఒక్కొక్క ఆచారం ఉన్నట్టుగా నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఈ లలిత కళల్లో ఏదో ఒకటి వచ్చి ఉండాలి మీకు.
1: అదా సంగతి అయితే నేర్పు.
0: సంగీతం నేర్చుకుంటావా? ఓ, ఏ కళ రానివాడు ఏ కళన్నా నేర్చుకుంటాడు. ఒక కళ్ళొస్తే ఇది రాదు అది వచ్చును అని చెప్పచ్చు. ఏదీ రాదు, ఏదైనా ఓకే అంటారు, ఏదైనా నేను నేర్చుకోగలను అంటారు. అట్లాంటి పరిస్థితుల మధ్య ఇంకా సంగీతం చెప్పడం ప్రారంభించింది.

ఏది మీరు పాడండి చూద్దాం, వాడికి వస్తుందా సస్తుందా. గార్ధవ స్వరం అరవడం ప్రారంభించాడు. సా రీ అబ్బాబ్బాబ్బా, ప్రపంచం ప్రపంచమే భయపడిపోతుంది. నీకు సంగీతం వద్దు, నాట్యం నేర్చుకో. ఓ దానికి సిద్ధపడిపోయినాడు. దానికి ప్రవేశంతో కూడుకున్నటువంటి విధానాన్ని లిఖించే ప్రయత్నం చేస్తారు. ఒక్కొక్కరు అన్ని కోర్సులు చేయాలనే తాపత్రయం. వెంటనే ఈ భస్మాసురుడు కూడా సరే సంగీతం వచ్చేట్టుగా లేదు, మనం నాట్యం నేర్చుకుందామని ఆవిడ ప్రారంభించింది. తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్, తా తెయ్ ది తెయ్. ప్రీతమా, ఏది నీ మృదువైనటువంటి ఆ పాద చరణాలతో ఒకసారి నాట్యమై చూద్దాం. భూమి అట్లా కదలతా ఉంది. ఆ శబరి కొండలే, అమ్మో అమ్మో అమ్మో, వీడు దుంపితే ఒక కొండలనే కదిలిచ్చి పిండి చేసేడుగా ఉన్నాడు అని మనస్సులో అనుకొని, ఇలాగే వీడిని నాట్యం చేస్తూనే వీడిని అంతం చెయ్యాలని భగవంతుడు దుష్ట శిక్షణ కోసం ఆయన పడే కష్టాలు మామూలు కష్టాలు కాదు, మనకు వింతగా ఉంటాయి, విడ్డూరంగా ఉంటాయి, హాస్యాస్పదంగా ఉంటాయి. వాణ్ణి దునుమాడితే తప్ప లోకానికి శంకరుణ్ణి రక్షించలేము, లోకానికి సంరక్షణ కలిగించలేము. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వెంటనే ఆ మోహిని అవతారంలో స్వామివారు

నడుముల మీద చేతులు పెట్టుకుంటున్నారు. వాడు అలాగే ప్రయత్నం చేశాడు. భుజాల మీద చేతులు పెట్టుకుంటోంది ఆవిడ, ఇతను భుజాల మీద చేతులు పెట్టుకుంటున్నాడు. అలాగే హావభావాలతో అనుసరిస్తూ ఉన్నాడు. అలాగే మోహిని ఈ భంగిమలతో పాటు తన రెండు చేతులు కూడా తన శిరస్సు మీద పెట్టుకునే ప్రయత్నం చేసి ధీమ్ తననదిరా ధీమ్. వాడనుకున్నాడు, మన రెండు చేతులు కూడా మన తల మీద పెట్టుకోవాలనేమో, ఇది కూడా ఒక భంగిమే అనుకొని నోదృదింతం తలన ధీమ్ తలన ధీమ్ తలన ధీ. చెట్టు ఏపుగా పెరిగిందా, ఒకనాటికి విరిగిపోతుంది. అహంకారంతో సమసమాజంలో జీవుడు ఎవరితో లెక్క లేకుండా నడిచాడా, ఏమైపోతాడో తెలియదు. దురహంకారం దుఃఖానికి చేటు. అందుకే ఎవరి అహంకారం వాళ్ళను నాశనం చేస్తుంది. జగన్మోహిని ఇటువంటి పని ఇంకెప్పుడూ చెయ్యొద్దు అని ఈ భస్మాసురుడు అక్కడున్నటువంటి నీళ్లను తీసి అటు ఇటు రసాభాస చేసి మళ్ళీ అతుక్కోకుండా, వీళ్ళు మాయగాళ్ళు ఎటైనా వచ్చి అతుక్కుంటారు, దాన్ని పిండి పిండి చేసి అటు ఇటు విసిరిపారేసింది. శివుడికి నచ్చ చెబుదాం, ఈ పెద్ద మనిషిని ఏదన్నా ఒక మంచి మాట చెబుదాం, ముందు వెనక చూసుకోకుండా, ఎవడు మంచో ఎవడు చెడ్డో పద్ధతులు చూసుకోకుండా వరాలు ఇస్తాడు, అప్పటికి మా చెల్లి చెబుతూనే ఉంటుంది వింటే కదా అని. పాపం ఆయన సమకాలీకుడు కదా, ఆయనతో పాటు ఆయన

భయకారకుడు, ఈయన స్థితికారకుడు, బ్రహ్మ సృష్టికారకుడు. అందుకని వెతుక్కుంటూ శివా శంకరా మోహిని వేషంలోనే ఉన్నారు. భక్తవ శంకరా అని బిగ్గరగా పిలిచింది అమ్మవారు. శివుడెక్కడున్నాడు? మర్రి త్వరలో దూరి గడగడగడగడా వణికిపోతూ ఉన్నాడు. శూలాన్ని బయటపెట్టి అప్పటికీ స్త్రీకంఠం వినపడేటప్పటికీ కొంపదీసి మాయలు తెలిసిన దానవుడు ఈ రూపంలో ఏమైనా నన్ను కనిపెట్టేకొస్తున్నాడేమో అని యోచించాడు. అంత భయపడ్డవాడు మళ్ళా ఈ స్త్రీకంఠం దగ్గరికి ఆ గల్లు గల్లుమనేటప్పటికి గుండె జల్లుమంటా ఉంది. అంతే కదా, పంచదారల కన్న పనస తొనల

పెద్దవాళ్ళ అనుభవం ఊరికే పోతుందా? శివుడంతటి వాడు. ఈ సుమధురమైనటువంటి గాత్రం వినపడేటప్పటికీ నెమ్మదిగా తన దక్షిణ హస్తాన్ని త్రిశూలాన్ని ఓ చేత్తో పట్టుకొని వామహస్తాన్ని గట్టిగా ఆ ఢమరుకం శబ్దం వినపడకుండా పట్టుకున్నాడు భయపడడం లేదు అని. శూలానికి అమర్చి ఉన్న ఢమరుకం ఢమఢమఢమ ఆ ధ్వనిస్తోంది. తన ఉనికి తెలుస్తుందేమో అని శివునికి ఓ పక్కన భీతి. ఎట్టకేలకు ఆ జగదేక సుందరిని చూచి జగన్మోహిని దగ్గరకొచ్చి ప్రత్యక్షమై పరమేశ్వరుడికి ఆవిడ వినయంగా నమస్కారం చేసింది. దగ్గరగా వచ్చిన ఆ భువనైక మోహినిని చూచి శివుండు నిశ్చేష్టుడైపోయాడు. ఆహా, ఎవరీ వనిత, తీర్చిదిద్దిన స్వర్ణ మేనిఛాయ రత్న వజ్ర స్థగిత భరణ విధానాలతో మెరిసిపోతోంది. ఆహా, ఎవరై ఉంటారు?

విశాల ప్రశాంత వనమునకు ఏకాంతంబుగా రాగల కారణమువేమో. సృష్టిలో స్త్రీ సౌందర్యమంతయు కలవోసినట్టుండె.

అపురూప సౌందర్యవతిని చూచి అంతవరకు పడ్డ బాధ ఆ భీతి మరచి మోహిని మోహంలో పడ్డాడు శివుడు. ఆహా, నిన్ను పొందాలని దెందము ఆందోళన చెందుతున్నది బాల. పంతమేల కాంత, చింతమాని రవంత, కరుణ చూపి చింత చేర్చుకో. పంతము వలదు, సరైన పొంతనము ఇదే. మోహిని ఆ యొక్క శివుని కూడా మురిపింపనించి చేత చిలుకను ధరించి వయారంగా కొండలు ఎక్కుచూ దిగుచూ మధ్య మధ్యన అనేక రకాలైనటువంటి హావభావాలతో రసరమ్యంగా ఇద్దరు పులకిస్తూ పులకరింపులు మేళవింపులు గుబాలింపులు. అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కాదనే వాళ్ళెవరు? అయ్యా, గల్లు గల్లుమని ఆ కొండల్లో అటు ఇటు కూడా వారు గాఢాలింగనం చేసుకొని మోహిని శివుడు ఒక్కసారిగా మన్మద బాణాల ప్రవాహం దేవతల పుష్పవర్షం కురిపించారు. శివకేశవుల సమ్మేళనం సర్వ జగత్తుకే సమ్మోహనం. ఆనందాద్భుతాశ్చర్యాలతో తిలకిస్తూ ఉన్నారు దేవతలు. స్వర్ణమయంగా ప్రకాశిస్తున్న పరమేశ్వరుని యొక్క ఆ తేజోవంతమైనటువంటి శిశురూపం, పరమేశ్వరుని యొక్క ఆ తేజస్సు అమాంతంగా శిశురూపం దాల్చి హరిహరులకు, అలాగే ఈ యొక్క హరిహరులకు సుతుడు ఉద్భవించాడు. అయ్యకు అబ్బకు పుట్టినవాడు గనుక ఆయనకు అయ్యప్ప అని నామకరణం చేశారు. ఆనాడంతా కూడా పెద్దవారు వెంటనే శివుడు ఇతని అవతారం మహిషి సంహారానికి ఉపయోగపడుతుందని, ఇతని యొక్క అవతారమే ఆ యొక్క మహిషిని యొక్క సంహారానికి ఉపయోగపడుతుందని వారు తలంపగానే దేవతలంతా కూడా అదిట్లన్నారు. వెంటనే ఇంతలో ఆవిర్భవించినటువంటి అయ్యప్ప స్వామి

వెంటనే లోకాలని చీకట్లు చేసి సప్తవర్ధ సప్త పాతాలను కూడా చిదిమేస్తూ ఉన్నాడు మహిషుడు అనేటువంటి ఆ రాక్షసుడు. ఆ సందర్భంలోనే ఆ యొక్క మహిషాసురుణ్ణి వధించాలని పార్వతీ అమ్మవారిని ప్రార్థించగానే వెంటనే ఆ తల్లి ప్రత్యక్షమై వెంటనే దుష్ట తురోదరంబుతో వచ్చిన మహిషాసురుని రొమ్మున శూలము గుచ్చే వెచ్చనెత్తురు చిందించిన శక్తి అష్టదిక్కుల దేవతలు గుమిగూడి చూడల్ కష్టములు తీరనని సాష్టాంగ వందనములు చేసిరి అమ్మకు. అమ్మను వేణోళ్లా కొనియాడేటప్పటికీ మహిషాసురుని యొక్క భార్య రోధించింది, తన భర్తను చంపి నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడతారా అని ఆవిడ లోకాలంతా కూడా చీరేస్తూ ఉంటే వెంటనే పందలం రాజావారు అరణ్య ప్రాంతానికి వచ్చి ఈ యొక్క స్వామి అయ్యప్పను తీసుకెళ్లారు. మళ్ళా మహిషి మర్దనకు అయ్యప్ప జననం చాలా అత్యవసరమని నేరు కూడా తను కూడా దేవతల యొక్క మాట ప్రకారం ఆ అరణ్య ప్రాంతాలకు వెళ్ళి ఆ మహిషిని అమాంతంగా ఎన్ని రకాలుగా మీదకొస్తూ ఉన్నా ఓసి ఏమీ మళ్ళా నన్ను ఎవడవురా అంటావా, కారడవల్లో నువ్వే అన్నిటికీ మహారాణి అంటావా అంటూ మళ్ళా దగ్గరకు వచ్చి ఓసి ఏమల్టివేమల్టివి అసురాంగనకింత కవరమ్మా అని ధనుస్సు ఎక్కిపెట్టి అస్త్రమేసి అలా ఒక్కసారిగా కాటుకు కొండయి అలాగే కుప్పకూలిపోయింది ఆ మహిషి. ఓం స్వామీ శరణమయ్యప్ప. అయ్యప్ప జనన రహస్యములో మహిషి మర్దన స్త్రీ పురుషుల యొక్క జననం ఆమెను చంపడానికి కుదరదు గనక సృష్టికి విరుద్ధమైనటువంటి జననం ఉంటే తప్ప నేను మరణించను అని అందుకే పరమేశ్వరుడు మగ అలాగే విష్ణుమూర్తి కూడా మగ గనక హరిహరసుతుడుగా ఆయన ఆవిర్భావం లోక కళ్యాణం కోసం ఆ మహానుభావుడి యొక్క జననకాలం జరిగింది. అలాంటి విధానములో రాజశేఖరుని యొక్క భార్య సంతానం లేకుండా అయ్యప్పను పెంచుకున్నా తన బిడ్డకు మళ్ళీ కొంతకాలం తర్వాత జననం కలిగితే దుష్టమంత్రి వల్ల అయ్యప్పను దూరం చేసి తన బిడ్డకు రాజ్యం రావాలని ఆలోచనలో పడిన తరువాత ఎలాగైనా సరే ఈ రాజ్యాన్ని కైవసం చేసుకోవాలి, ఆ రాజ్యాన్ని తనవంతు చేసుకోవాలని మళ్ళా దుష్టమంత్రి చేత పన్నాగం పన్ని ఈ పిల్లవాడిని అడవుల పాలు చేద్దాం, పులులు సింహాల మధ్య తినిపించేద్దామని ప్రయత్నం చేస్తే ఆయన జీవించిందే అడవిలో, పుట్టిందే అడవులో, ఇంకా పులులు సింహాలు ఆయనకు స్నేహితులు. ఇది అయ్యే పని కాదు. ఉన్న ఫలంగా ఈ మహారాణి తలనొప్పి భారంగా ఉందని బాధపడుతూ ఒకనాడు శిరోవేదనాయనే పెంచిన తల్లికి రీతిన కష్టం.

ఆనాటి పాండ్యరాజ్యమే ఈనాటి కేరళ రాజ్యం. పందల దేశాన్ని పరిపాలించేటువంటి రాజశేఖరుడు పరమశివభక్తుడు. సంతానం లేక శివపూజలు చేస్తూ ఉన్నాడు. దుష్టుండైన మంత్రి తానే రాజ్యానికి రాజవుదామని ప్రయత్నం చేయగా

మహానుభావుడు. మళ్ళా ఒక ఒక పులిపాలైతే సరిపడితే చాలదు అని మందల మందలగా అది వేళ్ళు లక్షల లక్షలు సింహాలు పులులు నేరుగా ఊళ్ళోకి తోలుకొని వచ్చేసినాడు. ఒకడుంటే ఒట్టు ఊళ్ళో డాబాల మీదకి ఎక్కినవాడు, చెట్ల మీదకి ఎక్కినాడు, నీళ్ళు ఎక్కువైతే ఎవరి పాటికి వాళ్ళు మేడల మీదకి ఎక్కినట్టుగా, ఎవరి భయం వాళ్ళదన్నట్టుగా ఆ భయాన్ని చూస్తే మానవుడు ఒక గాలి వచ్చినా వానొచ్చినా ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలు వచ్చినా తట్టుకోలేడు కదా. ఈ పులులు సింహాలు వచ్చేటప్పటికి ఎవరి భయం, వారు గగ్గోలెత్తి పరిగెత్తారు. వెంటనే మహారాణికి నిజంగానే తలనొప్పి, ఎక్కువైతే అయ్యప్ప దాన్ని తగ్గించి ఇక్కడ మానవ లోకాలు అనేక రకాల విషపూరితమైనటువంటి విధానం, అయ్యా నేను ఇక్కడ ఉండడానికి సాధ్యం కాదు, నాయన ఈ రాజ్యం నీదే, నువ్వు అనుభవించు, నువ్వు ఎక్కడికి పోతావు, వద్దు నాన్నగారు అని ఒక బలమైనటువంటి ఆ బాణాన్ని తీసి లాగి వేశారు. అది ఏమాంతం శబరి యొక్క కొండ ప్రాంతంలో చివరి అంచుల్లో ఆ బాణం గుచ్చుకుంటే పందలం రాజావారు తన సైనికుల్ని కొంతమంది పరిచారకు వెంట పెట్టుకొని ఆ యొక్క ప్రదేశాన్ని అతి కష్టం మీద చేరుకున్నారు. అందుకనే అయ్యప్ప స్వామి వారి కొండకు చేరడం అంటే అసామాన్యటువంటి విషయం, తాను అయ్యప్పగా మారితే తప్ప. అందుకే కన్యస్వామి, గంటస్వామి, పళయస్వామి, గురుస్వామి ఇలా మండల పూజలుగా చేసి తాను కటిక నేల మీద నల్లని వస్త్రాలు ధరించి ప్రతి చీమలోనూ

స్వామిని చూసి ఆఖరికి కట్టుకున్నటువంటి ధర్మపత్నిని కూడా స్వామి స్వామి అని పలకరించేటువంటి నైజం ఆ పూజలో కనపడుతుంది. అట్లాంటి సన్నివేశాల మధ్య, ప్రయాణాల మధ్య ఎన్నో రకాలుగా ఆ బాధలు పడుతూ ఇప్పటికీ ఆ భక్తిభావంతాన్ని హైందవ సామ్రాజ్యములో ఈ భారతీయ సనాతన ఆర్షమైనటువంటి విధి విధానాల్లో ఎన్నో పూజలు, అది అమ్మవారిదైనా స్వామివారిదైనా వెంకటేశ్వర స్వామివారిదైనా, ఆ పూజా విధానాలు ఎక్కడా కూడా వారు రైతీ ఆ యొక్క విధానం అనేటువంటి కష్టానికి లోను కాకుండా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ కష్టమే తమకు దేవుడు వరాలిస్తాడని భావన చేస్తారు. అది శబరి తప ప్రదేశము మతంగ ఋషి ఉపదేశము చే బడుగు ముసలియై రామ దర్శనముందే ఎంగిలి పండ్లనిచ్చి ఆ పంపా సరోవరములో. ఇప్పటికీ వేలాది మంది భక్తులంతా కూడా ఇలా మాలలు ధరించి అయ్యప్ప విజయము, అయ్యప్ప జననము కూడా ఈనాటి ఘట్టంలో మనం వివరం జరిగింది. పంపానదిలోకి వచ్చేటప్పటికి భక్తులు పులకించిపోయి పంపానదిలో కాళ్ళీడి

0: ಶರಣಮಯ್ಯಪ್ಪ ವನ್ಬುಲಿ ವಾಘನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಪಂಚಾಮೃತ ಪ್ರಿಯನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಎರಿಮೇಲು ಧರ್ಮಶಾಸ್ತ್ರನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೈ ನಿರ್ಮ ಶಬರಿಮಲೈ ನಿವಾಸನೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಕನ್ಕಂಡ ದೈವಮೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ ಓಂ ಸ್ವಾಮಿಯೇ ಶರಣಮಯ್ಯಪ್ಪ. ಆ ಶರಣಘೋಷಲು ಚೇಸುಕುಂಟೂ ಎನ್ನಿ ಕಷ್ಟಾಲೈನಾ ರಾಣಿ ಎನ್ನಿ ಇಬ್ಬಂದುಲೈನಾ ರಾಣಿ ಆ ಭಕ್ತುಲಂತಾ ಕೂಡ ಪರಮಾನಂದ ಭರಿತುಲೈ ಏಮಿ ನಾ ಭಾರತೀಯತ ಚೆಟ್ಟುಲೋನು ಪೊಟ್ಟಲೋನು ರಾಯಿಲೋನು ರಪ್ಪಲೋನು ಗುಡಿಲೋನು ಗುಡಿ ವೆಲುಪುಲ ಜಾತಿ ಜಾತಿ ಅಂತಾ ಕೂಡ ವಿಶೇಷವಿನಟುವಂಟಿ ಭಾವುಕತತೋ ಕನಿಪಿಂಚೇ ಪ್ರತಿ ವಸ್ತುವು ಈ ಮಾನವ ಸಮಾಜಾನಿಕಿ ಪನಿಕುಚ್ಚಿಂದನೆಟುವಂಟಿ ದಿವ್ಯ ದೃಷ್ಟಿ ಈ ಮಾನವ ಲೋಕಾನಿದೆ. అందుకనే సర్వే జన సుఖనోభవంతో అంటారు. అలాంటి జ్ఞానముద్రాం శాస్త్రముద్రాం గురుముద్రాం అనేటువంటి అయ్యప్ప దీక్ష చేసినటువంటి భక్తులకంతా కూడా లోకములో శుభాలు జరగాలని నేటి అయ్యప్ప జననం అయ్యప్ప విజయం కథ సమాప్తమని మనవు చేస్తూ ఈ కార్తీక మాసమంతా కూడా భక్తాదులు అనేక విధాలుగా అయ్యప్ప దీక్షలు చేస్తారు, వారికి పుణ్యఫలాలు లభించాలని కథ విన్న భక్తాదులకు కూడా స్వామి అయ్యప్ప పార్వతీ పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులు ఆశీస్సులు అందించాలని కథకు మంగళహారతులు ఇస్తూ ఉన్నాం.
1: పవమాల సుతుడుబట్టు పరార విందములకు నీరామ రూపములకు నిచ్చే

0: సర్వే జనాసుకునో భవంతు, లోకా సమస్తాసుకునో భవంతు. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. హరి ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.
1: మీరు ఇంతవరకు స్వామి అయ్యప్ప హరికథా గానం విన్నారు. కథకులు శ్రీ ఎమ్మని వెంకటేశ్వర్లు భాగవతార్. కడప కేంద్ర సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: Putin, Yuri Ushakov, as saying that the Russian president will attend the summit on 12th and 13th of September. Defense Minister Rajnath Singh reached Seoul today on a three-day official visit to South Korea after concluding his Vietnam tour. In South Korea, Defense Minister Singh will hold bilateral talks with his counterpart, Ang Yu-bak. The IMD has warned of severe heatwave conditions in North India over the next few days. The weather agency forecasts heavy rainfall in southern region. The IMD has issued a red alert for warm night conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha till Thursday. The weather agency has forecast heatwave to severe heatwave conditions over Delhi, Punjab, Haryana and Chandigarh for tomorrow. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, ఎత్తరా మన జయ పతాకం బృందగానం వింటారు. రచన శ్రీ కేవి అప్పలాచారి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో పురేంద్రదాస్ కీర్తనలు, దమపదం ప్రసారమవుతాయి. 6:30 చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ కూటం స్వామి. 6:35 పొలం పనుల కార్యక్రమంలో మట్టి పరీక్ష చేయించుకోకపోతే సమస్యల గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు ప్రసారమవుతాయి. 7:15 ఉదయ సమయాల్లో ముందుగా నేటి మాట శీర్షికన ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు. అబ్బూరి రామకృష్ణారావు గారి జయంతి, టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారిరువురి జీవిత విశేషాలు వింటారు. తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు. అనంతరం స్పోకెన్ వర్డ్లో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర, పరిణామ క్రమం, ప్రసంగ ధారావాహిక 3వ భాగం వింటారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. 8:30 నెల్లూరు జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి నామతీర్థాల విఎస్ లక్ష్మీ ప్రసన్న వయలిన్ వాదనం ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 8:59 పాటలపల్లకి, 10 గంటలకు ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా అలనాటి మేటి కార్యక్రమాలు, మహిళా శ్రామిక కోట మా తోట ప్రసారమవుతుంది. రచన కుమారి ఎన్ మణి, నిర్వహణ శ్రీమతి కె ఇందిర. 11:00 మధురిమ, 11:30 ఎన్సిఆర్టి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 మధుమంజరి, 12:40 కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం గురించి డాక్టర్ వీణా మాధవి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం శ్రీ పివి సోమశేఖర్ గారి పరివర్తన కథానికి ప్రసారమవుతుంది. 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది. 2:31 ఒకే సాహిత్యవేత్త సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి, 5:30 మా పదం మీ భావం, 5:55 ఉద్యోగ వార్తలు చదివినవారు బి రాజు. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష భీమా యోజన గురించి కొన్ని వివరాలు, ప్రేరణ వ్యక్తిత్వం ప్రసారమవుతాయి. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి సందర్భంగా ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం వివరిస్తారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె జోగనాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధం వింటారు. అనంతరం పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించు వ్యవసాయ పనుల గురించి సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు గారి ప్రసంగం, జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని విషయాలు ప్రసారమవుతాయి. 7

గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుండి, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి, 10:00 కర్ణాటక సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి, 10:45 ఆపాత ముద్రాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ సమాచారం వింటారు. విశాఖపట్నం వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి అందించిన సమాచారం ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.5 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.4 డిగ్రీల సెల్సియస్. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల వారికి వాతావరణ సూచన. ఆకాశం సాధారణంగా మేఘవృతమై ఉండి వర్షము కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే సూచన ఉంది. రాత్రిపూట గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్గా ఉండవచ్చు. కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర ప్రాంతాల వారికి వాతావరణ హెచ్చరిక. ఆగ్నేయ బంగాళాఖాతం మరియు అండమాన్ సముద్రంలోని కొన్ని అనేక ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాలలో 60 కిలోమీటర్ల వేగంతో వేయవచ్చు. నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తాయి. కొన్ని సమయాల్లో 65 కిలోమీటర్ల వేగంతో వేయవచ్చు. ఈ సమయంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 11:15:51. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 323.6 మీటర్ల అనగా 927 కిలోహెర్ట్స్పై మీడియం వేవ్ ప్రసారాలతో పాటు 102 మెగాహెర్ట్స్పై ఎఫ్ఎం ప్రసారాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.